అన్యము అర్జించం లోకము చదువు నేర్చితి నుంచు గర్వము వహించం రాదు నీ చదువే పాటిది.

0: Do not feel very proud that you have learnt many things and that you are a very knowledgeable person. What after all is the extent of knowledge which you have acquired when you are not able to help others with your knowledge? Do not be proud that you know too many things and think that by your education you can be better than others is a matter of pride and is a matter of ego which you have to give up at all times. You who are the embodiment of ignorance, you should realize that out of your education and out of your limited knowledge, things cannot come to you.
1: Dharmic Mahodayalaya Vidyarthulara, Vidyabhodakulara, Vidyabhimanulara.
0: Young students who are after learning what dharma is, and others, organizers of education and patrons of education.
1: ఈనాడు మనము పవిత్రమైనటువంటి మహాయాగమును ప్రారంభించబోతున్నాము. ఈ యాగం యొక్క లక్ష్యము ధార్మిక ప్రకృతి, పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక యొక్క చరిత్రను మనం సందర్శించుకోవటమే దీని యొక్క లక్ష్యంగా మనకుంటుండాలి.
0: టుడే వి ఆర్ గోయింగ్ టు బిగిన్ ఎ వెరీ సీక్రెట్ ఎక్స్పెరిమెంట్. ది పర్పస్ ఆఫ్ దిస్ సీక్రెట్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఫర్ అస్ to realize the meaning of the dharmic nature around us and also of the true meaning of the adhyatmic environment.
1: Aneka mandi vidyarthulu, vidyadhikarulu, anubhavulainatunte yokka vidyavantulu ee yokka kratulo varu kontha varaku ruttikuluga kodana vaari bhagaanni anusaristunnaru.
0: Many students and many people who are at the helm of education and experienced educationists are going to function as ritviks, will participate in this great yajna or the experiment which we are going to conduct.
1: ఈ యజ్ఞంలో మనం చేయవలసినటువంటి హోమము దురహంకారము స్వార్థము ఈ రెండింటినీ హోమం చేసి పరార్థము విశాలమైనటువంటి భావమును అభివృద్ధి పరచుకోవటమే మనం చేయవలసినటువంటి యొక్క కర్మ.
0: The sacrifice or the work which we have to do during this yajna is to be able to give up our arrogance, give up our selfishness and also promote selflessness and promote concern for others' good.
1: జీవితమునగ కేవలము నేను ఆ స్థానం నుంచి మనము అనేటువంటి స్థానములకు చేరేటువంటి ప్రయాణమే.
0: Life is simply means a journey from the position represented by one's own self, I, from the position of I to the position of we.
1: మనం ఏకత్వం నుంచి అనేకత్వానికి చేసేటువంటి ప్రయాణంలో భిన్నత్వమైనటువంటి యొక్క భావములను దూరం చేసి ఆనందమైనటువంటి యొక్క అద్వైతాన్ని మనం అనుసరించడం చేతనే ఇట్టి ప్రదేశమును మనం చేరడానికి అర్హులమవుతాం.
0: In the journey which we have to perform from the place of oneness to the place of diversity, if only we can give up all contradictory ideas, we will be in a position to enjoy the unity and the oneness that pervades this universe.
1: ఈనాడు మనం భారతీయ పవిత్రమైనటువంటి సంస్కృతిని విస్మరించి పాశ్చాత్య నాగరికతను అవలంబించి తద్వారా పాశ్చాత్య విద్యలను మనం అభివృద్ధి పరచుకుని అనేక రకములుగా ధర్మను గణింపచేయడానికి తగినటువంటి ఆరాటంలో మన జీవితాన్ని అంకితం చేస్తున్నామే కాని తన యొక్క జీవిత లక్ష్యం ఏమిటో అనేటువంటి కూడా విద్యార్థులు కానీ విద్యాధికారులు కానీ గమనించడం లేదు.
0: టుడే వి ఆర్ ఫర్గెటింగ్ ది సీక్రెట్ ఇండియన్ కల్చర్. వి ఆర్ అడాప్టింగ్ వెస్టర్న్ సివిలైజేషన్. By adopting Western civilization, we are learning various methods by which we can earn and amass money. But no one, neither the students nor those who are at the helm of educational programs, none of them seem to be considering how are we to be useful to others during our life.
1: Dhanarjune vidyayaka lakshyam kaneradu, gunarjune vidyayaka lakshyam.
0: Earning money cannot be the purpose of education. Earning good qualities can only be the purpose of good education.
1: ఈ ధనం వల్ల తిండి నిద్రాలతో మాత్రమే మన యొక్క జీవితం అంతము గావించుకోవటానికి వ్యక్తిత్వం అనవసరం.
0: Individual capacities are not necessary for just earning money and to be able to spend our lives just with our sleep and eating food.
1: మనము జీవితమును పుట్టేది మొదలు మన దేహమును అంచెము గావించుకున్నంత వరకు కూడా అనేక రకములైనటువంటి ఆహారాన్ని మనం ఆర్జించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం.
0: From the time of our birth till this body comes to an end, we are making several attempts, many different kinds of attempts to earn and acquire food at all times.
1: కానీ ఇట్టి ఆహారమును పోగు చేసుకునేటువంటి విధానంలో పసిపచ్చి మృగాదులు కూడా మనవలే కూడా అవి కూడా సంచరిస్తూ అట్టి ఆహారమును పోగు చేసుకుంటూ ఉన్నాయి.
0: ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ amassing food of different kinds to fulfill our needs, even the birds and the animals are also doing exactly the same thing.
1: Aharam nivittamai ye vidhamainatundi shakti samarthyamulu vidya vignana prajnana sugnanamulainatundi yokka pasipachi mrugadulai kudamu sulabhanga arjinchukuntunnappudu manam intati manavattamulu divyattamulu pavitramani inta gnanamu inta vidyavantulamai kudamu manamu kudamu ఆ పశుపక్షి మృగాదులు చేసేటువంటి యొక్క క్రియలో మన భాగమును వహించడం ఇది మానుషత్వానికి సరైనటువంటిది కానేరదు.
0: ఇన్ ది మ్యాటర్ ఆఫ్ అక్వైరింగ్ ఫుడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ దట్ ఆర్ యూస్డ్ బై అస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కిల్స్ అండ్ అబిలిటీస్ దట్ ఆర్ యూస్డ్ బై అస్ అమాసింగ్ ఫుడ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ టు ఫుల్ఫిల్ అవర్ నీడ్స్ ఈవెన్ ది బర్డ్స్ అండ్ ది యానిమల్స్ ఆర్ ఆల్సో డూయింగ్ ఎగ్జాక్ట్లీ ది సేమ్ థింగ్.

0: different kinds of strength that are used by us, different kinds of skills and abilities that are used by us, while even the birds and animals are able to use such strength and such skill, it is not fitting for a human being to use all the knowledge and the skill and the abilities that he has acquired just for doing these elementary purposes which even the birds and animals are able to do. Because we are sacrificing our lives merely for acquiring food, we are becoming more and more distant from our adhyatmic thoughts. In this kind of search for food, many different lives are being sacrificed for this purpose.
1: చెట్లు, పుట్టలు, చేపలు, గొర్రెలు, మేకలు, కోళ్లు, ఇంకా అనేక రకమైనటువంటి ప్రాణులంతా కూడాను మనుషుడికి ఆహుతి అయిపోవటం చేత తిరిగి మన యొక్క జనాభా అనేటువంటిది ఆ చచ్చినటువంటి జీవులంతా కూడాను మానవత్వంగా ఉద్భవించడానికి ప్రయత్నం చేస్తున్నాయి.
0: Because in this process of our searching for food, many things like trees, like minerals, like birds, like sheep and cattle and so on are all being sacrificed. All these jivas are again being reborn as human beings.
1: మానవుని నుండి చేరటం చేత తిరిగి మానవత్వం అతికి దానికి ప్రాప్తిస్తూ ఉంటున్నాయి. అందువల్ల ఏ ప్రాణులు కూడా పైకి పోవటానికి ఏ విధమైనటువంటి పాస్పోర్ట్ కానీ టికెట్లు కానీ వాటికి చిక్కటం లేదు.
0: Because these various lives are being sacrificed and are merging with human beings, they are also acquiring the life of human beings. None of these lives, none of these jivas are getting any chance of rising higher than a human being.
1: కనుక మన జీవితం అంతా కూడా పునరపి జననం, పునరపి మరణం, ఈ విధమైనటువంటి దీనిలో తిరిగి తల్లి గర్భంలో పుట్టడం, తిరిగి తల్లి గర్భం నుంచి వెనుకకు రావటం, తిరిగి తల్లి గర్భంలో చేరిపోవటం, ఈ విధమైనటువంటి ప్రయాణం లోపలనే మన యొక్క జీవితం అంకితం కావటం చేత మనం ఒక బానిసల వలె మనం అయిపోతున్నాం. జో హుకం అని మనము బానిసల వలె మనం ప్రయాణం సల్పుతూ ఉన్నాం.
0: Our whole life, the entire life is being spent in an effort which just results in your dying, in your being reborn, dying again, being reborn. Thus you enter a mother's womb, stay there, come out of it, reborn, again enter a mother's womb and come out of it. All our life, the efforts which we make in all our lives are resulting in just death and rebirth and so on. We are becoming slaves to this very process.
1: కనుక మనము బానిసలు కావటానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకూడదు. మనము భాగ్యవంతులైనటువంటి జ్ఞాన భాస్కరునికి స్వాధీనం కావడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: We should never make any attempt to become slaves to this process. We should become prosperous. We should become one with the great effulgent divine spirit.
1: ఈనాడు మానవుడు తన యొక్క ధర్మములకు, ఇతర ధర్మములకు ఉన్నటువంటి తేడా ఏమిటో, తన యొక్క మతములకు, ఇతర మతములకు ఉన్నటువంటి యొక్క వ్యత్యాసం ఏమిటో, తన దృష్టికి, ఇతరుల యొక్క దృష్టికి ఉన్నటువంటి తారతమ్యం ఏమిటో, తన జీవితంలో తాను ఆర్జించినటువంటి ఘనకార్యం ఏమిటో, తను ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి పోక పూర్వమే తాను సాధించినటువంటి సత్కర్మలు ఎన్నియో విచారించలేకుండా తన యొక్క జీవితం ఏదో మర్చిపోతూ పోతున్న మానవత్వమే వ్యర్థమని కూడా ఇందులో అర్థమవుతుంది.
0: Man today does not make an attempt to understand what is the basic difference between the dharma that has been entrusted to him and the dharma of others. He does not make any attempt to understand the difference between himself basically and others. What is the difference between the religion which he has to follow and is following and the religion of others? What is the difference between his viewpoint and the viewpoint which is adopted by others? Without making an attempt to understand these things and even ask himself the basic question, what is the great achievement which I have achieved during my lifetime? He simply ends his life. Before even he ends his life, he does not ask any of these basic questions, nor does he understand the value of life.
1: Tana pavitramainatunti yokka sanskrutini aneka vidhamulaga parihasinchi dani yokka taratamyamunu yelu petti chupetunti vyaktulu manaku tayarainappudu manam ye reetiga bharinchuko undagalamo anetunti kodanu meeru artham chesukovachunu.
0: When one finds around himself several people who are ridiculing the culture, which is our own culture, without trying to find out how is it that we can meet such ridicule to our own culture, such a situation, you can understand how ridiculous it is when you put yourself into it.
1: Mana paramarthanni bahulanga samskarimpajesi sarva vidhamulainatunti yokka upakaramlo viniyogaparichinatunti yokka bharatiya samskrutini ఇతరులు చులకనగా చూస్తున్నప్పుడు భారతీయులు ఏ రీతిగా భరించుకుని ఉంటున్నారు.

0: అనేటువంటిది కూడా మా ఆశ్చర్యంగా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ సర్ప్రైజింగ్ అండ్ విచ్ వన్ డజంట్ అండర్స్టాండ్ వెన్ ది గ్రేట్ ఇండియన్ కల్చర్ ది కంటెంట్స్ ఆఫ్ విచ్ హ్యావ్ బీన్ ఇంప్రూవ్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ బై అవర్ ఎన్సెస్టర్స్ వెన్ దిస్ ఇస్ బీయింగ్ రిడిక్యూల్డ్ అండ్ వెన్ దిస్ ఇస్ బీయింగ్ లుక్డ్ ఎట్ ఇన్ అ వెరీ చీప్ మేనర్ బై అదర్స్ హౌ ఆర్ వీ బేరింగ్ ఇట్ అండ్ హౌ ఆర్ వీ ఏబుల్ టు అక్సెప్ట్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ వన్ కెనాట్ అండర్స్టాండ్.
0: ఏ మతములు కానీ ఏ ధర్మములు కానీ ఎవరు కూడా పరిహసించడానికి పూనుకోకూడదు అనేటువంటి యొక్క సంకల్పాన్ని వారి హృదయం లోపల చూటిగా నాటుకుని పోయేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ మేక్ అన్ అటెంప్ట్ టు మేక్ దీస్ పీపుల్ రియలైజ్ దట్ నో వన్ కెన్ రెడిక్యూల్ ఎనీ రిలీజియన్, నో వన్ కెన్ రెడిక్యూల్ ఎనీ ట్రెడిషన్. దిస్ ఇస్ సంథింగ్ విచ్ వీ షుడ్ మేక్ అన్ అటెంప్ట్ టు మేక్ దీస్ పీపుల్ అండర్స్టాండ్.
0: అనేక మంది భారతీయులు పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతి పైన వ్యాఖ్యానములు సలుపుతూ వారు ఏదైనా కొన్ని ప్రశ్నలు అడిగితే ఈనాటి భారతీయులైనటువంటి విద్యార్థులు చక్కని జవాబును చెప్పి వారి నోరు మూయించేటువంటి యొక్క శక్తిలో లేకపోవటం చాలా విషాదకరము.
1: When others ask questions, when others criticize the contents of our own traditions and our own culture, young people who are citizens of this great country, when they are not in a position to be able to meet such criticism and tell them what is wrong in their criticism, this inability on the part of our young people who are citizens of this country is something which is a very sad state of affairs.
0: దీనికి కారణం ఏమిటి? భారతీయ సంస్కృతిని గురించినటువంటి పవిత్రమైనటువంటి చరిత్రలు విద్యార్థులు ఏమాత్రం కూడాను దాని పరిచయం చేసుకోలేకపోవటమే దీనిలో ఉన్నటువంటి అంతరార్థం.
1: The reason for this, the inner meaning for this sad situation is that our young students do not acquaint themselves and do not understand the great stories which make up our Indian culture.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి స్థితి యందు లోకము అనేక రకములుగా అశాంతికి గురి అయినటువంటి పరిస్థితి యందు యువకులైనటువంటి మీరు భారతీయ సంస్కృతిని చక్కగా అర్థం చేసుకుని దాని ఆచరణ ఎందు ఉంచి అంతరాత్మను గ్రహించి మన యొక్క పవిత్రమైనటువంటి యొక్క చరిత్రను పునరుద్ధరణ చేయడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: In this situation, when there is lack of peace everywhere in the world, and when the world itself is thrown into confusion, you, young citizens of this country, should understand Indian culture and should be able to, by pointing out examples from our own traditions and stories, resuscitate what is valuable in our culture.
0: దేశం యొక్క మంచి చెడ్డలంతా కూడా మీపైన ఆధారపడి ఉంటుండాలి.
1: The good and the bad of the country rests on your shoulders.
0: అటువంటి ఆధారంగా ఉన్నటువంటి మీరు మరి యొక్క ఆదాయమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించుకుని మీరు కూడా అటువంటి యొక్క తత్వాన్ని ఆచరించి పవిత్రమైనటువంటి భారతీయ ధర్మాన్ని మీరు ఆచరించడానికి ప్రబోధన సలపటానికి ప్రచారం చలపటానికి సంసిద్ధులుగా ఉంటుండాలి.
1: Such of you who have this burden on your shoulders, you should be prepared to understand the base, the foundation on which our culture is resting. You should yourself put the contents of our culture into practice. You should be prepared to do these things.
0: Aneka mandi mana bharatiya charitralo unnatundi pavitramainatundi saramnu grolaka yedo kontha vinikidi chetane bharata bhagavata ramayana puranamulu yokka sanskrutini anta kodana kontha varaku nu artham chesukoni తెలియనటువంటి మార్గము నుండి ప్రవేశించి తనకు తెలియనటువంటి వాటి అందు కూడాను తాను కొంత జోక్యమును కలిగించుకుని తన యొక్క విలువను కూడాను తాను నశింప చేసుకుంటున్నాడు విద్యార్థి.
1: A typical student today does not understand the sacred contents of our culture. He gets only from hearsay. He does not read the Bharata or the Bhagavata or the Ramayana. He just gets a few superficial things by hearing others speak about these things. Then, by this hearsay, he enters wrong paths and he adopts wrong values, imperfect values, and he is ruining himself.
0: కనుక మొట్టమొదట మీరు మీ సంస్కృతిని చక్కగా అర్థం చేసుకోవటానికి దానిని తగినటువంటి రీతి లోపల ఆచరణలో పెట్టడానికి తగిన ప్రయత్నం సలపాలి.
1: The first thing in this context which you should do is to understand first hand the contents of our culture. Then you should follow it up by making an attempt to put the injunctions into practice.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: There is a small example for this.
0: మన భారతదేశంలోకే కాక యావత్ ప్రపంచంలో కూడాను బైబుల్ ఖురాన్ వేదం ఈ ఒక్కొక్క మతములకు ఒక్కొక్క రకమైనటువంటి యొక్క ముఖ్యమైనటువంటి యొక్క ప్రాణములుగా విశ్వసిస్తూ వచ్చారు.
1: It is not only in our country, but in all the countries of the world over, the spiritual texts like the Bible, the Quran and the Veda have been regarded as authoritative scriptures all over the world.
0: ఇందులో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో అనేటువంటిది కూడాను అంతరార్థం ఏమిటో అని కూడాను ఎవరు కూడాను ఏ మతం వారు కూడాను చక్కగా లోతునకు దిగి విచారం సల్పటం లేదు.
1: No one belonging to any particular religion is making the inquiry and ask the question, what is the inner meaning, what is the significance of these three being prescribed as the authoritative texts.
0: దైవత్వాన్ని అర్థం చేసుకోవటం మహాకష్టము.
1: It is a very difficult matter to understand and comprehend divinity.
0: తన యొక్క వ్యక్తిత్వాన్ని తాను అర్థం చేసుకోలేనటువంటి యొక్క పరిస్థితి ఎందు దైవత్వాన్ని ఏ రీతిగా తాను అర్థం చేసుకోవటానికి పూనుకోవటం, ఇది హాస్యాస్పదం.
1: One who does not understand his own individuality, it is something very ridiculous that he goes and makes an attempt to understand the divinity.
0: మన యొక్క ఆధ్యాత్మిక మార్గములకు ధర్మము ఆధారమైనటువంటిది.
1: For our spiritual thought, dharma is the very basis.
0: ధర్మం వ్యక్తిపైన ఆధారపడినటువంటిది కాదు, లేక యుగములపైన ఆధారపడినటువంటిది కాదు, సత్యము పైన ఆధారపడినటువంటిది. అందువలనే సత్యం నాస్తి పరో ధర్మ అన్నారు.
1: Dharma does not depend upon an individual. Dharma does not depend upon a period. Dharma does not depend upon any particular situation. Dharma depends only on truth. That is why it has been said that there is no other dharma than truth.
0: తనకు తోచినట్లంతా కూడా మనం నడుచుకోవటం ధర్మమని అనుకోవటం చాలా వెర్రితనం.
1: To conduct oneself in a manner which suits him and which comes in his own mind is not right. To think that that is dharma is something very foolish.
0: తన అనుకూలమునకు తనకు నచ్చినటువంటి వాటిపైన తగినటువంటి ప్రవర్తన సర్దుకోవటం ధర్మం అనుకోవటం కూడా ఒక వెర్రితనం.
1: To think that to conduct oneself to suit one's own convenience, to suit one's own ideas, to think that that is dharma is very foolish.
0: Samasti drishtyani abhiruddhi parchukoni, samasti drishtini abhiruddhi parchukoni, chelinchini manasunu bhramichini manasunu kudanu abhiruddhi parchukotami, ee dharmam yokka antarathamam.
1: To be able to develop equal mindedness, to be able to develop an attitude which looks at things with equanimity, this is the inner meaning. This will help you to have an unwavering mind, to have an unwavering thought.
0: Bharatiya charitriyandu Mahabharatam okati pramanam. Inka Bible anetundi Christians okati pramananga teesukunnaru.
1: In the history of Indian thought and Indian culture, Mahabharata has been taken as an authority. Similarly, in Christian thought, Bible has been taken as an authority.
0: Bible lo Christ aadarshaprayudainatundi mahaneyudainatundi varu satyanni prabodhinchi lokamuniki tana dehamune tyagam cheskunnatundi vyakti yokka charitramulu vicharana chesinappudu taanu oka Miss Mary ki udhurinchinatundi vaadu ani oka charitralo manam chadutu vachaam.
1: When we read the Bible and when we look at Christ as an ideal figure who proclaimed truth for the rest of the world, and in that process of proclaiming the truth for the rest of the world, he sacrificed his own body. When we look at his life story, we learn that he is an individual who was born to Miss Mary.
0: ఇక్కడ మిస్ మేరీకి ఉద్భవించినటువంటి వాడు క్రైస్తవు అని చెప్పేటప్పటికి క్రైస్తవులందరూ కూడాను క్రిస్టియన్స్ అందరూ కూడాను ఇతడు కేవలం దైవశక్తి వల్ల ఉద్భవించినటువంటి వారు, ఇతడు మహాపవిత్రమైనటువంటి ఈ మిస్ మేరీ అని వారు ఎంతో గర్వరీతిగా కూడా లోకానికి చాటుకుంటూ వచ్చారు.
1: ది మోమెంట్ దిస్ స్టోరీ ఈజ్ రివీల్డ్ దట్ క్రైస్ట్ వాజ్ బోర్న్ టు మిస్ మేరీ, ఆల్ దోస్ హూ ఫాలో క్రిస్టియానిటీ, ఆల్ ది క్రిస్టియన్స్ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ దే డెవలప్ ది ఫీలింగ్ దట్ దిస్ ఈజ్ సమ్ డివైన్ స్ట్రెంగ్త్. As a result of divine power, Christ was born to Miss Mary, and Miss Mary is a very sacred woman. This is the kind of feeling which they develop, and they proclaim it with great pride to the rest of the world.
0: దీనిని క్రిస్టియన్స్ ఎంత పవిత్రమైనటువంటి దృష్టిలో వారు అనుభవిస్తూ వచ్చారో, ప్రచారం చేస్తూ వచ్చారో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి.
1: It is something which we should all try and understand with what pride and with what significance they have accepted this event and with what pride have they proclaimed it and taught it to the rest of the world is something which you should understand.
0: Inka Bharatiyulu chustamante missiga unnatundi Kunti Devi kadudu puttadutunte cheppukodaniki sikkulu chesiga tala vanchukuntunnaru. Ee enta avivekanga untundado, enta ajnananga untundado meeru yochana chesukochunu. Meeru kuda deeni divi shaktiga enduku meeru bhavinchukolekapothunnaro. Ee vidyarthulalo kani mana bharatiya peddalainatundi oka margadarshakulu endukani itti pavitrainatundi arthanni teesukokunda povatamu chala vichitramainatundi reetiga untundadi.
1: If we take the citizens of our own country, when they are told the story that Karna was born to an unmarried woman, Kunti, then they feel ashamed about the story. how the young citizens of this country feel and react to a story like that, and how the elders who are propagating the culture and the stories relating to our own culture, how they should feel, why they should not regard this as a result of divine strength. You should yourselves ask this question, why you put yourself in an embarrassing situation when this story is given to you.
0: కానీ ఈనాడు మన యొక్క చరిత్రను అపార్థములుగా తీసుకుని కొన్ని నానార్థములుగా పెంచి అనర్థముల్నే హృదయం నందు ఉంచుకుని యథార్థమును ప్రకటనెత్తుతూ వస్తున్నాం.
1: Today we are taking the stories that are contained in our own traditions and giving them wrong meanings. We set aside the correct and the inner meaning and we take only the wrong meaning and we persist in giving this wrong meaning to the stories that are contained in our culture.
0: కనుక మొట్టమొదట మన భారతీయ చరిత్రను పవిత్రమైనటువంటి యొక్క సంస్కృతిని కూడాను మీరు అర్థం చేసుకోవటం లోపల ఎంతైనా మన భారతదేశానికి ఔన్నత్యం ఉంటుండాలి.
1: Therefore, in the very first instance, if you can make an attempt to understand the history of our traditions and our country, and to also get the meaning that is involved in the history of our sacred traditions, there is considerable use in such an effort if you can make it.
0: మీరు పూర్తి తెలుసుకొనక లేక పూర్తి తెలుసుకోకపోవటం చేతనే ఈ యొక్క సందిగ్ధావస్థ మీకు ఏర్పడుతూ ఉంటుండాలి. పూర్తి తెలుసుకుంటే కూడా
1: రాంగ్ మీనింగ్ అండ్ వీ పర్సిస్ట్ ఇన్ గివింగ్ దిస్ రాంగ్ మీనింగ్ టు ది స్టోరీస్ దట్ ఆర్ కంటెయిన్డ్ ఇన్ అవర్ కల్చర్.
0: కనుక మొట్టమొదట మన భారతీయ చరిత్రను పవిత్రమైనటువంటి యొక్క సంస్కృతిని కూడాను మీరు అర్థం చేసుకోవటం లోపల ఎంతైనా మన భారతదేశానికి ఔన్నత్యం ఉంటుండాలి.
1: Therefore, in the very first instance, if you can make an attempt to understand the history of our traditions and our country, and to also get the meaning that is involved in the history of our sacred traditions, there is considerable use in such an effort if you can make it.
0: మీరు పూర్తి తెలుసుకొనక లేక పూర్తి తెలుసుకోకపోవటం చేతనే ఈ యొక్క సందిగ్ధావస్థ మీకు ఏర్పడుతూ ఉంటుండాలి. పూర్తి తెలుసుకుంటే కూడాను కొంత సుఖం ఏర్పడుతుంది, తెలియకుండా ఉంటే కూడాను కొంత సుఖం ఏర్పడుతుంది. తెలిసి తెలియనటువంటి పరిస్థితి లోపల మన భారతీయులు చాలా ప్రదార్థములకు చోటిచ్చి వారి జీవితం వ్యర్థం చేసుకోవటానికి పూనుకుంటున్నారు.
1: There is no trouble if you are fully knowledgeable. There is no trouble if you are completely ignorant. You are neither completely ignorant nor are you fully knowledgeable. You are hanging in between. You know a little, you do not know everything. In between the two, you are in great confusion and therefore the meanings you are taking are always the wrong meanings.
0: Kaduka, manamu, purtiga telisukotaniki. Ee okka nelakudanu jarigeetundi ee pavitramainatundi kratamunandu అనుభవజ్ఞులైనటువంటి పండితులు అందించేటువంటి విద్యావంతులు అందించేటువంటి యొక్క మన భారతీయ సంస్కృతిని మీ హృదయ స్థానములందు స్థిరం చేసుకుని తిరిగి మన భారతదేశానికి మీరు నాయకత్వాన్ని వహించి ఈ భారతీయ సంస్కృతిని కూడా చక్కగా చాటి సార్థకత పొందుతారని కూడా నేను ఆశిస్తున్నాను.
1: ఇన్ ది నెక్స్ట్ వన్ మంత్ ఇన్ ది సీక్రెట్ టాస్క్ టు విచ్ వి హావ్ కమిటెడ్ అవర్ సెల్ఫ్ డ్యూరింగ్ ది నెక్స్ట్ వన్ మంత్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఎల్డర్స్ హూ విల్ టెల్ యూ ది ఫుల్ స్టోరీస్ అండ్ ది ఫుల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ ట్రెడిషన్స్ దట్ యూ విల్ బి ఏబుల్ టు అక్వైర్ కంప్లీట్ నాలెడ్జ్ డ్యూరింగ్ ది నెక్స్ట్ వన్ మంత్ ఇస్ అండ్ టేక్ ఇట్ టు యువర్ హార్ట్ అండ్ అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఆల్ దట్ ఇస్ కంటెయిన్డ్ ఇన్ అవర్ ట్రెడిషన్స్ ఈస్ సంథింగ్ ఐఎమ్ హోపింగ్ విల్ బి పాసిబుల్ అండ్ యూ విల్ బి ఏబుల్ టు డూ దట్.
0: ఈనాడు మనం ఆర్జించేటువంటి విద్య విద్య అనిపించుకోవటానికి వీలు లేదు.
1: The kind of education which we are getting today cannot be called true education.
0: ఇది బహుళ గ్రంథ పరిచయం మాత్రమే జరుగుతుంటుండాలి కానీ అందులో ఉన్నటువంటి సార గ్రహణం అనేటువంటిది ఏమాత్రమో మనకు చేరటం లేదు.
1: As a result of the education which we are having today, you are getting acquaintance with a manifold, with a large number of textbooks. But we are not able to get the essence from those textbooks.
0: మన యొక్క బుక్ నాలెడ్జ్ వల్ల మనకున్నటువంటి ఎనర్జీ అంతా కూడా పాడు చేసుకుంటున్నాము.
1: As a result of the vast amount of knowledge which we try to get from the books, we are simply losing all the energy that we have.
0: కనుక ఒక్క విద్యార్థినే కూడాను సరైనటువంటి యొక్క జనరల్ నాలెడ్జ్ ని డెవలప్ చేసుకునేటువంటి విధానంలో కూడాను లేకపోతున్నాడు.
1: We cannot find even one student who develops general knowledge.
0: ఏదో కేవలం ఒక సబ్జెక్ట్ లో ఒక ఉత్తమైనటువంటి స్థితి లోపల అభివృద్ధి గాంచాలని హయ్యర్ నాలెడ్జ్ కోసం ప్రయాణం జరుగుతున్నాడు కానీ జనరల్ నాలెడ్జ్ లో జీరో అయిపోతున్నాడు.
1: He chooses one part of the knowledge, one special aspect. He tries to acquire higher knowledge in one chosen special aspect. In that process, he loses all general knowledge.
0: మన మినిస్ట్రీ కూడా చెప్పారు సైన్స్ కు ఆధ్యాత్మికముకు చాలా వ్యత్యాసం ఉంటున్నది.
1: our minister explained to you that there is difference between science and spiritual pursuit.
0: Aithe rendinti yandu samanyam parichinappudu rendu kudunu ekatvanga untuntadani kudunu taanu telustu vachadu.
1: He also told you that if you can synthesize and if you can coordinate the two, then you will find a great deal of commonness between them.
0: కానీ మన సైన్స్ చాలా అభివృద్ధి కావాల్సినటువంటిది. సైన్స్ ద్వారా లోకమునకు చాలా ఉపకారమైనటువంటిది. పరోపకారార్థం ఇదం శరీరం అని ఈ శరీరం

0: పదార్థ నిమిత్తమే వచ్చినటువంటిది.
1: బట్ అవర్ సైన్స్ షుడ్ గ్రో అండ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ది గ్రోత్ ఆఫ్ సైన్స్ ఇట్ షుడ్ cause help to others. Yes, we realize that these bodies are created for helping and for doing good to others.
0: మన శరీర మానసిక ఆధ్యాత్మిక బలమును కూడాను పుష్టికరం కావించేటువంటి యొక్క విద్యను మనం ఆర్జించవలసినటువంటిది.
1: We should acquire such education which will strengthen all the aspects relating to the body, the mind and spirit.
0: సైన్స్ చాలా పవిత్రమైనటువంటిది, లోకోపకారి అయినటువంటిది అయినప్పటికీ దానిని వినియోగపరిచేటువంటి విధానాన్ని మనం నేర్చుకోవటం లేదు.
1: Science is good, science is sacred, science can be useful for the country, but we are not learning the methods, the methodology by which we can use science for our good.
0: Kanuka ee vidhanamunu manam telusukolekapovatam cheta science lopala chaala paiki velutunnadu, high knowledge ni develop chestunnadu, kaani tana yokka sense anta kuda low class ku digutu untundali.
1: In science, they are going quite high. They are developing higher knowledge. They are developing many things. But because of our inability to use these scientific discoveries for the good of mankind, in the matter of self, in the matter of the individual health, we are going very low.
0: ఇటువంటి ఇంద్రియ నిగ్రహములు గావించుకునేటువంటి నిమిత్తమై ఒకవైపున యోగాభ్యాసము అనేటువంటిది కూడాను ఈ నెల రోజులు కూడాను మనం ఇందులో ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.
1: In order that you may control yourself, in order that you may control your sense organs, during this 1 month, we are also going to put into practice what are called the yoga asanas.
0: శరీర మానసిక మనోభావములంతా కూడా పుష్టిగా ఉంటున్నటువంటి ఈ సమయం నుండి మనం ఇంద్రియ నిగ్రహం చేసుకోవడానికి సరైనటువంటి అవకాశమే అందించకున్నా ఇంకా వృద్ధులైన తర్వాత ఇంద్రియ నిగ్రహం ఏ రీతిగా మనం చేయగలం?
1: At this time, when you are young, when your body, mind and spirit are all strong, if you cannot control your sense organs, when you grow old, how are you going to control your sensual organs?
0: కనుకా నిజమైనటువంటి విద్య అనగా ఈ వయసు లోపల మన ఇంద్రియములను విచ్చలవిడిగా సంచరింపచేయకుండా సరైనటువంటి ధర్మ మార్గంలో ప్రవేశింపచేసి నీతి నిజాయితీ శీలము పవిత్రత కూడాను నిలబెట్టుకునేటువంటి మార్గం లోపల మన యొక్క బుద్ధిని ప్రవేశింపచేయాలి.
1: True education should be regarded as one which will enable you at this age of yours to control your sense organs and to make them go along the right path. That process which enables your body, mind and spirit to get the strength by which you can control your organs and put them along the right path should be regarded as the right type of education.
0: ఈ ఇంద్రియ ఉద్రేకం అనేటువంటిది మనుషత్వాన్ని భస్మం చేస్తూ ఉంటుంటాది, మనుషత్వాన్ని కూడా కొంతవరకు కూడా నిర్మూలం గావిస్తూ ఉంటుంటాది.
1: This excitement, the excitement comes from your sense organs. This is something which destroys the human qualities in you and this is something which brings disgrace on human qualities.
0: Pavitratma swarupulara, desamanaga kevalam matti kaadu, manushulu yokka samuhame.
1: Pavitratma swarupas, country does not consist of dust. Country is a conglomeration of human beings.
0: Manushulu yokka sammelitame desam aneetundi saptak naamanni andukuntu untundali.
1: It is the conglomeration, it is the group of people, of human beings, which gets the name of the country.
0: Manushyane lekapothe idi desame kaadu.
1: If there are no human beings, this would not be called a country.
0: Desam oka dehamu, manushyattam oka pavitramu.
1: The country is like a human body.
0: Divyattam anetundi yokka pavitramaina shaktiye indilo manavattamu.
1: The strength, the divine strength in the country is the human nature in the body.
0: ఈ దివ్యత్వమైనటువంటి మానవత్వమే లేకపోతే ఈ మానవ దేహం ఏం ప్రయోజనం? మట్టితో సమానం.
1: ఇఫ్ దేర్ ఇస్ నో డివైన్ స్ట్రెంగ్త్ ఇన్ ది హ్యూమన్ బాడీ, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ దిస్ బాడీ? ది బాడీ ఈజ్ ఈక్వలెంట్ టు డస్ట్.
0: కనుక ఈనాడు మానవ ఆకారం మాత్రమే కనిపిస్తుంటుండదు కానీ మానవత్వం శూన్యమైపోయి ఉంటుండాలి.
1: Today we see only the human form, the human nature and the human quality has become extinct in these human forms.
0: మానవత్వమునకు మకటాయమానమైనటువంటి ఇక శీలము సౌజన్యము పవిత్రత ఈ నీతి నిజాయితీలు మనం పెంచుకున్నప్పుడే ఇక్కడ మానవత్వం అనేటువంటిది సార్థకం అవుతుంది.
1: These qualities which are precious and which are distinctive and which characterize the human quality and the human being, namely good quality, morality, truth, adherence to dharma, if these things are absent, then the human qualities do not shine at all.
0: కనుక మనము మానవత్వాన్ని పెంచుకోవాలి కానీ మానవ ఆకారాన్ని మాత్రమే పెంచుకోవటం కాదు.
1: We should promote human qualities and human nature. We should not make an attempt to promote only the human form and appearance.
0: ఈ రెండు కూడా నెగటివ్ పాజిటివ్ అంటివి.
1: These two are like the negative and the positive.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే సక్రమంగా లేకుండా పోయినా ఇందులో రెండు కూడా నిష్ప్రయోజనమైపోతాయి, నిరుపయోగమైపోతాయి.
1: The unity and the oneness of these two, if that is not proper, then both of them become useless and purposeless.
0: దివ్యత్వాన్ని నీ హృదయ స్థానంలో పవిత్రం చేసుకుని తదుపరి నీ దేహము విచ్చలవిడిగా సంతరించడానికి తగిన ప్రయత్నానికి పూనుకో.
1: Enshrine divinity in your heart, make it sacred. Then you can make an attempt to use your human form in a manner in which you like.
0: దివ్యత్వానికి ఈనాడు స్వస్థత చెప్పి కేవలం దేహమును మాత్రమే విచ్చలవిడిగా సంచరించడానికి ప్రయత్నం చేయటం లాగా ఇది కేవలం మృగ సంచారమే కాని మనుష్య సంచారం కానేరదు.
1: The fact that today you are not enshrining sacred divinity in your heart, you are forgetting it and being distant from it, and in that condition to be able to use your body as you like, this is not a human quality at all. This is behaving like an animal.
0: కనుక మనము ఫ్రీడమ్, స్వేచ్ఛ చాలా అవసరమే, కానీ స్వేచ్ఛ అంటే ఏంటి? ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ కల్చర్ ఈజ్ పర్ఫెక్షన్, ది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ లవ్, ది ఎండ్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ లాంగ్వేజ్ అనగా ఎడ్యుకేషన్. ఇవి రెండింటి ఎందుకు మనం మనసును దృఢపరచుకొని మన జీవితాన్ని సాగించడానికి ప్రయత్నం చేయాలి.
1: ఫ్రీడమ్ ఈజ్ వెరీ నెసెసరీ, బట్ బిఫోర్ వి ఎంజాయ్ ది ఫ్రీడమ్ దట్ వి ఫీల్ ఈజ్ నెసెసరీ, వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ మెంట్ బై ఫ్రీడమ్. ది ఫ్రీడమ్ దట్ ఈస్ ఇంప్లైడ్ హియర్ అండ్ దట్ ఈస్ నెసెసరీ షుడ్ అరైజ్ అవుట్ ఆఫ్ విజ్డమ్, ఇట్ షుడ్ అరైజ్ అవుట్ ఆఫ్ క్యారెక్టర్ విచ్ యు బిల్డ్ అవుట్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్.
0: కారణం మన యొక్క మానవత్వాన్ని పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వంగా మార్చుకోవటానికి తగిన ప్రయత్నం చేయటమే ఈ విద్య యొక్క విధానము.
1: టు మేక్ ఎన్ అటెంప్ట్, టు మేక్ ఆల్ అటెంప్ట్స్ బై విచ్ యూ ట్రాన్స్ఫార్మ్ ది హ్యూమన్ నేచర్ ఇన్ యూ ఇన్ టు ది సేక్రెడ్ డివైన్ నేచర్, దట్ షుడ్ బి ది పర్పస్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ విచ్ యూ విష్ టు హ్యావ్.
0: ఈనాడు మనం ప్రకృతి నుంచి ఆత్మలో నిష్క్రమిస్తున్నాము అనేటువంటి భావం దూరం చేసుకుని ఆత్మ నుంచి మనం ప్రకృతిలో ప్రవేశిస్తున్నాము అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించుకోండి.
1: You should forget that you are starting from the nature, from the environment, and moving on to the Atma. But you should believe that you start from Atma and then move on to the environment, to the nature.
0: Atma nunchi prakruti diginappudu atma bhavamule mana yandu parishuddhanga untuntayi.
1: If you start from the place of Atma and get into nature, then the ideas which are relevant to Atma will also be with you.
0: ప్రకృతిని పరమాత్మ స్వరూపంగా మీరు విశ్వసించండి.
1: యూ బిలీవ్, యూ షుడ్ బిలీవ్ దట్ ఆల్ దట్ యు సీ అరౌండ్ యూ, ది క్రియేషన్ నేచర్, ఈజ్ సింప్లీ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ది లార్డ్ హింసెల్ఫ్.
0: పరమాత్మ సర్వంతర్యామి, సర్వభూతాంతరాత్మ, సర్వశక్తిమయుడు, అలాంటి సర్వజ్ఞుడైనటువంటి యొక్క పరమాత్మను మనం ఈ ప్రకృతి యందు భావించుకోవటం చేత ఇషమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య రెండింటి యందు కూడా మన యొక్క జన్మం సార్థకంగా ఉంచుకోవచ్చు.
1: పరమాత్మ ఈజ్ omnipresent, he is all knowing, he is present everywhere in nature. By regarding that the entire nature that you see around us is the Lord's creation, then it will be possible for you to enjoy in this world by getting knowledge of the nature around you, and by having adhyatmic knowledge you will be able to have happiness in the spiritual world.
0: Paramatma satya jnana anantam anetunte aakaram dharichi untunnadu. విజ్ఞానమైనటువంటి యొక్క స్వరూపంతో మన యొక్క దేహంలో వ్యాపించి ఉంటున్నాడు. అంతేకాకుండా ఆత్మ అనేటువంటి ఆకారంలో సర్వ ఇంద్రియములకు కూడాను, సర్వ జ్ఞానేంద్రియములకు కూడాను, సర్వశక్తిని కూడాను ప్రజ్ఞ రూపకంగా అందిస్తూ వస్తున్నాడు.
1: పరమాత్మ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్, ఈజ్ ఇన్ఫినిట్. ఇన్ దట్ ఫార్మ్, ఇన్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ అండ్ విజ్డమ్, హీఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది ఆర్గన్స్ దట్ మేకప్ అవర్ బాడీ. నాట్ ఓన్లీ దట్, He is effulgent as Atma in our body.
0: ఈనాడు మరొక విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతూ వస్తున్నాయి ప్రపంచంలో.
1: Today in the world there are many peculiar and incredible things that are happening.
0: అనేక మంది మేము భౌతిక విజ్ఞానులమని, విజ్ఞాన మార్గం నుండి మేము ఆరితేరినటువంటి వారమని, ఉన్నత స్థాయి అందు ఉన్నటువంటి వారమని వెర్రవీగటం కోసం ఒక తమాషగా ఉంటుంది.
1: It is something which we see as a ridiculous situation where several persons feel very proud that they are very knowledgeable, that they know science, and that they can attain very high positions.
0: Bhagavantudu anetuvanti vaadu ee lokamlo untunnada? Oka vela undavachunu, undina kodunu atuvanti vaaniki maa hrudayamlo sthanam ledani kodunu vichchalvidiga cheppukuneetuvanti verri manushulu kuda untunnaru.
1: These people ask questions and they make statements. Is there anyone like God? Even if there is a God, there is no place for him in my thinking and in my heart.
0: There are manam chaala soochmanga artham cheskovalsinattu vidhanam untundadi.
1: There is need here for us to understand with great clarity what is implied in these statements.
0: ఇతను మహా విజ్ఞాని అని చెప్పినటువంటి వ్యక్తి భగవంతుడనేటువంటి వానికి నా హృదయంలో స్థానము లేదు అని చెప్పడం చేత భగవంతుడు విజ్ఞాన స్వరూపుడు గనక తాను విజ్ఞాని కాదు అనేటువంటిది తనకు తానే స్పష్టం చేసుకుంటున్నాడు.
1: This person who claims to be a very knowledgeable person, who says that God, while God himself is the embodiment of all wisdom and knowledge, to say that there is no place for him in his own mind, claiming himself to be a knowledgeable and wise person, is only to say that he has no wisdom himself.
0: ఇంకా భగవంతుడు ఆత్మస్వరూపుడు అనక అటువంటి వాడికి తనలో స్థానం లేదని చెప్పంటే తనకు తాను లేనని చెప్పుకునే తాను చాటుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు.
1: God is the very embodiment of Atma. He is the Self. He is the Self that is present in everyone. And to say that such God has no room in Himself, He is simply proclaiming that He has no belief in the existence of Himself.
0: ఒకానొక కాలమునందు హిరణ్యకశిపుడు కూడాను నేనే దైవము ఇంకా పరకు దైవం లేడనేటువంటి యొక్క దీని లోపల కూడాను సర్వత్రా కూడాను సంచరించి విచ్చలవిడిగా తాను స్వేచ్ఛ విహారం సలుపుతూ వచ్చాడు.
1: At one time, Hiranyakashipa, of our traditions, said that there is no God other than himself, that he alone is the God, and he was moving about with such great pride, considering himself as God, and that there was no one else who can be called God.
0: Alanti Hiranyakashipuni kudunu okanoka kaalamulopala devudu kavalsi vachindi.
1: Even to such Hiranyakashipa, on one occasion, he had the need for God.
0: Inka aa Hiranyakashipuni kante telivitedalu galinatunte vara veerandaru. ఈ హిరణ్య కశ్మిని కంటే శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వారా వీరందరూ, ఆ హిరణ్య కశ్మిని కంటే కూడాను తపశక్తి కలిగినటువంటి వారా వీరందరూ కూడాను. కనుక అలాంటి మహామహా పెద్దలైనటువంటి వారు, విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞాన భాస్కరులైనటువంటి వారు కూడాను దేవుడు అవసరమైనప్పుడు ఈ తుచ్చము జీవులకు దేవుడు అవసరం లేదనుకోవటము, ఇది నిజముగా వారు అజ్ఞానంలో మొదటి స్థానమును అలంకరించారనే చెప్పవచ్చు.
1: These proud people of today who proclaim that there is no need for God and there is no God, are they cleverer than Hiranyakashipa? Are they people who have strength, mental and physical, more than Hiranyakashipa? If Hiranyakashipa, with all his strength and all his tapas, did need a God, these foolish people who today proclaim that there is no need for God, they will also one day or other will have to ask for the help of God.
0: Devudanaga taane daivamu. తానే దైవమై కూడాను దైవం లేడనుకోవటం లోపల ఏమైనా తన తుంట చేయని బయటకు పెట్టి చూపించుకున్నట్టుగా ఉంటుంటాడు.
1: Who is God? God is himself. He himself is God. And under those conditions, to proclaim that there is no God is merely to show his own lame hand and say that he does not exist.
0: దైవము లేదు అని చెప్పుకోవటం నేను గుడ్డురాలు బిడ్డను అని చెప్పినట్టుగా ఉంటుంటాడు.
1: To say that God does not exist is as ridiculous as to say that he has been born to a barren woman.
0: Inka daivamu ledu ani cheppukotam lopala naaku matalu raavani cheppi vaadincheetuvanti vaadiga untundali.
1: Also, to argue that there is no God is as bad as arguing that I cannot speak.
0: ఇవన్నీ కూడా అర్థం లేనటువంటి వ్యక్తపు మాటలే కాని సార్థకమైనటువంటి దివ్యత్వాన్ని మనం అర్థం చేసుకోవటానికి పవిత్రమైనటువంటి భారతీయ చరిత్రను మనం తప్పక గుర్తుంచుకోవాలి.
1: All these are meaningless words which make up meaningless argument. We should really try and make an effort to understand the sacred significance of our culture.
0: ఇటువంటి అర్థమును మనం గుర్తించుకొని భారతీయ పవిత్రమైనటువంటి చరిత్రను కొంతవరకు కూడాను మనం అనుభవించుకోవటానికి తగినటువంటి ఒక సంకల్పాన్ని మీరు దృఢం చేసుకోవాలి.
1: You must make up your minds and have it implanted in your minds firmly that you wish to understand and you wish to experience what is contained in our culture and in our traditions.
0: Pavitra Bharatiya Samskruti yandu prathamamainatundi matru devo bhava pitru devo bhava acharya devo bhava ee moodinti yandu kudanu satyam vada dharmam chara ee aidu kudanu pancha pranamuluga manam visheshinchi మన జీవితంలో కొంతవరకు వాటి నిమిత్తమై అంకితం చేసినప్పుడు ఇదే పవిత్రమైనటువంటి మానవత్వం.
1: ఇన్ సేక్రెడ్ కల్చర్ ఆఫ్ అవర్ సెల్స్ ఆఫ్ దిస్ కంట్రీ దేర్ ఆర్ ఇంజంక్షన్స్ విచ్ ఆర్ ది వెరీ బేసిస్ ఆఫ్ అవర్ కల్చర్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, టు రిగార్డ్ యువర్ మదర్, టు రిగార్డ్ యువర్ ఫాదర్, టు రిగార్డ్ యువర్ గురు యాజ్ గాడ్స్ దెమ్ సెల్స్ are essential basis of our culture. Satyam vada dharmam chara. These five things constitute the basic pillars of our culture. Speak the truth and act in the right manner.
0: Mana dehamu, mana bhojanamu, mana vastramu, sarvasvam kudanu raktamuto samananga manam mata pitru nunchi kudanu teesukuntunnam.
1: Our very body, the food that we eat and the clothes that we wear, we are sharing it as we share our blood with our parents.
0: అటువంటి మాతా పితృలకే మనము కృతజ్ఞత చెప్పకుండా పోయినా ఇంకా మానవత్వం అనేటువంటిది మనలో ఏముంటుందని యోచించేసుకోండి.
1: ఇఫ్ టు సచ్ మదర్ అండ్ ఫాదర్ వీ కెనాట్ షో గ్రాటిట్యూడ్ దెన్ వాట్ ఈస్ ది హ్యూమన్ నేచర్ దట్ ఈస్ లెఫ్ట్ ఇన్ అస్.
0: ఈనాడు మనం తల్లిదండ్రులకంతా కూడా ఆ విధమైన కృతజ్ఞత అందించినప్పుడే భవిష్యత్తులో తిరిగి మన బిడ్డల నుంచి కూడా మనం అట్టి ఆనందాన్ని అనుభవించుకోవటానికి అర్హులమైపోతాం.
1: It is only while you are young today you show such gratitude to your parents. When you become older, from your children you can expect and you can hope to get similar gratitude.
0: నీవు ఈనాడే నీవు ఈ వయసు నుండే నీ తల్లిదండ్రులకు నీకు తగినటువంటి స్థానాన్ని అందించకుండా ఉండినా నీ బిడ్డలు మాత్రం నీకు అట్టి గౌరవాన్ని అందిస్తారనేటువంటి నమ్మకం ఏమాత్రం కూడా ఉండదు.
1: If today to your parents you are not returning the due gratitude, when you become older, where is the guarantee or where is the belief, faith that your children will show similar gratitude to you?
0: Kanuka bhavishyatti antai kudamu ee vartamanamlone aadharapadi untundali.
1: All the future depends in a way on the present conduct of yours.
0: Vartamanamlo manam chesinatundi okka prati kriya kudamu reaction, resound, reflection bhavishyattulo raaka tappadu.
1: Every act of yours during the present time is bound to have, and there is no escape from these actions having their reaction, having their resound, and having their reflection in future.
0: ఈనాడు అజ్ఞాన దిశలో పెద్దలను అగౌరవపరచడము, నీతి తప్పి నడుచుకోవటము, అసత్య మార్గంలో ప్రవర్తించుకోవటము, ఈ రకమైనటువంటి అంతా కూడా నేడు నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ చేస్తే రేపటి దినం నీవు ఏడుస్తూ ఏడుస్తూ అనుభవించవలసి వస్తుంది.
1: It may be in your ignorance today you may show disrespect to your elders, you may show bad conduct, you may follow bad ideas and bad paths, you may do it jokingly, you may do it in a laughing way, but as time goes on and as you grow older, all the consequences of what you do today jokingly and laughingly, they will come to you and you will have to experience them with great grief and in tears.
0: Andavallane be good, do good and see good. This is the way to God.
1: This is the reason why it is in this context we say be good, do good, see good. This is the way to God.
0: Kanuka manamu ee pavithramainatundi yokka ee summer class bharatiya samskrutini aadhyatmika charitra kudanu manam artham chesukoni divyatvanni kudanu cheradaniki taginatundi yokka ప్రయత్నం లోపల కూడాను మీరు ఏకాగ్రతను వహించి ఈ ఒక నెల రోజులు కూడాను మీకు అనేక అనానుకూలములు గాని కొన్ని రకమైనటువంటి ఆహార విహారములు ఎందుకు కూడాను కొంత కట్టుబాట్లు ఉండేటప్పటికీ మీరు భరించుకొని సహించుకొని దీన్ని సాధించడానికి తగినటువంటి ప్రయత్నం చేయటమే మీ యొక్క లక్ష్యంగా మీరు దృష్టి అందించుకోవాలి.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ డ్యూరింగ్ ది సమ్మర్ క్లాసెస్ యూ షుడ్ హ్యావ్ దిస్ సేక్రెడ్ ఐడియల్ ది వన్ అంబిషన్ యూ షుడ్ హ్యావ్ కాన్సన్ట్రేట్ ఆన్ అండర్స్టాండింగ్ అవర్ సేక్రెడ్ కల్చర్ అండ్ ఆన్ బీయింగ్ ఏబుల్ టు ఇంబైబ్ ది గుడ్ క్వాలిటీస్ దట్ ఆర్ కంటైన్డ్ ఇన్ సేక్రెడ్ ట్రెడిషన్స్ మే బీ ఇన్ యువర్ ఫుడ్ అండ్ ఇన్ యువర్ మేనర్ ఆఫ్ లివింగ్ యూ మే హ్యావ్ ఇన్కన్వీనియన్సెస్ యూ షుడ్ నాట్ అలౌ దోస్ ఇన్కన్వీనియన్సెస్ టు బెటర్ దిస్ సింగిల్ మైండెడ్నెస్ ది వన్ పర్పస్ ఆఫ్ యువర్ వాంటింగ్ టు అండర్స్టాండ్ అండ్ ఇంబైబ్ ది గుడ్ సేక్రెడ్ ఐడియాస్ దట్ ఆర్ కంటైన్డ్ ఇన్ అవర్ కల్చర్.
0: మన జీవితంలో అనేక రకమైనటువంటి అనుభవాలను మనం అందుకోవలసి వచ్చింది.
1: ఇన్ అవర్ లైఫ్ వీ విల్ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ సబ్జెక్ట్ అవర్ సెల్స్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్.
0: మనకు ఈ సుఖము అనుకూలములు అనేటువంటి లక్ష్యాన్ని మనం ఏమాత్రం కూడా మనము లక్ష్యం చేయకూడదు.
1: We should not pay too much attention, we should not pay any attention to some experience and call it good, on to another experience and call it difficult and a hardship.
0: మనం అనేక శ్రమలకు వచ్చినప్పుడే మనకు సత్యం అనేటువంటి పవిత్రమైనటువంటి తత్వం మనకు లభిస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వీఆర్ ఏబుల్ టు బేర్ సెవరల్ హార్డ్షిప్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హార్డ్షిప్స్ విల్ వీ బీ ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్ వాట్ ట్రూత్ ఈస్.
0: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధలే లేకపోతే మనకు సుఖం లభించదు.
1: Pleasure is an interval between two pains. If there is no pain, if there are no two pains, two periods of pain, we will not understand what pleasure is.
0: ఈ విధమైనటువంటి పవిత్ర వయసునందు మనం అనేక శ్రమలకు వచ్చి అనేక త్యాగములను మనం వహించి అనేక విధమైనటువంటి విశాలమైనటువంటి భావనను పెంచుకోవటము మన భవిష్యత్తుకు చాలా ఉత్తమమైనటువంటి జీవితం.
1: ఇన్ దిస్ యంగ్ ఏజ్ టు బి ఏబుల్ టు స్టాండ్ సెవరల్ హార్డ్షిప్స్ టు బి ఏబుల్ టు సాక్రిఫైస్ ఆల్ కంఫర్ట్ అండ్ టు బి ఏబుల్ టు డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు స్టాండ్ ఇన్ వెరీ గుడ్ స్టెడ్ ఇన్ ఫ్యూచర్ ఫర్ యూ.
0: త్యాగమే మనకు ఒక పెద్ద యోగము.
1: Sacrifice is a very big yoga for us.
0: Bhogame pedda rogamu.
1: Bhoga or enjoyment is a great disease.
0: Kaduka ee naadu manam bhoganiki manam aasapadtima repadi dinam rogam anubhavinchaka tappadu ee naadu manam tyagamunaku manam samsiddhalam aipatima repadi dinam yogam aneetundi aanandanni tappaka manam anubhavistam.
1: If today we go after enjoyment and pleasure and bhoga, you are sure to get into some kind of trouble and disease tomorrow. On the other hand, if today we give ourselves to sacrifice, tomorrow we will surely have happiness.
0: ఈ బృందావనంలో చేరినటువంటి విద్యార్థి విద్యార్థినీలందరూ కూడాను ఒక అన్న తమ్ములు అక్క చెల్లెండ్రి వలె సంచరించి ఒకరి భావమును ఒకరు అర్థము చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఒక దైవత్వం అనేటువంటి ఒక బిడ్డలుగా మనం భావించుకుని మానవ సోదరత్వాన్ని దైవ పితృత్వాన్ని కూడా అభివృద్ధి పరిచేటువంటి ఒక దీంట్లో ఎందుకు కూడాను ఈ యొక్క క్లాసులో ఒక ప్రధానమైనటువంటి సబ్జెక్టు గా మీరు తీసుకోవాలి.
1: All the boys and girls who are assembled in Vrindavan from today onwards, they should regard each other as brothers and sisters. They should try and understand each other. They should try and see the divinity that is present in every one of them. They should use this occasion to develop and promote brotherhood of man and fatherhood of God.
0: కానీ ఈనాడు వేదికపైన మనం వచ్చి brothers and sisters అని అంటున్నామే కానీ మన ప్రాపర్టీలో మనం షేర్ ఇస్తున్నామా? లేదు. కానీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటువంటిది దేహరీతిగానే కాకుండా వన్ డివైన్ ప్రిన్సిపల్ ఇన్ ఆల్, అది నిజమైనటువంటి యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటువంటి సంబంధాన్ని కూరుస్తుంది, చేరుస్తుంది.
1: టుడే వి కమ్ ఆన్ అ ప్లాట్ఫామ్ అండ్ వి అడ్రస్ అదర్స్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బట్ డూ వి షేర్ అవర్ ప్రాపర్టీ విత్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? నో, వి షుడ్ నాట్ రిగార్డ్ దెమ్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఓన్లీ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ బాడీలీ రిలేషన్షిప్. We should have in mind the one divine principle that is present in all, and it is in that context that we should regard all of them as brothers and sisters.
0: Kanuka ee pavitramainatuvanti gunanni matramu mana jeevita paryantram kodanu manam anusarinchaka tappadu.
1: It is necessary, there is no escape from our having to follow these sacred qualities.
0: Mana drishtini mana vaakunu leka shravanamunu pavitram gaavinchukuneetuvanti margamlo ee neladinamunu kodanu tagilatuvanti tarbeedu meeru kavali.
1: In the direction of purifying your vision, in the direction of purifying your talk, in the direction of purifying what you hear, the sense of seeing, the sense of talking and the sense of hearing, you should be able to purify them during the next 1 month.
0: Pray.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: జీవాత్మ పరమాత్మల యొక్క ఏకత్వాన్ని గుర్తించినటువంటి వాడే ఆత్మజ్ఞాని.
1: హీ ఈజ్ ఓన్లీ ద ట్రూ నోవర్ ఆఫ్ ద సెల్ఫ్ ఇఫ్ హీ ఫైండ్స్ ది ఐడెంటిటీ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ ది సుప్రీం.
0: జీవునకు దేవునకు భేదము లేదనేటువంటి యొక్క ఏకత్వాన్ని నిరూపించున్నదే ఈశావాసికోపనిషత్తు.
1: ఇట్ ఈస్ దిస్ ఈశావాస్యోపనిషత్ that clearly proves the fact that there is no difference between the individual and the Brahman.
0: Vedamulaku Upanishadulu sirasu.
1: Upanishads is the head of Vedas.
0: Upanishadulaku Ishavasyam sirasu.
1: This Ishavasya Upanishad is the head of all Upanishads.
0: Ee Upanishadulaku intaki pradhanata nandistu vacharu మహర్షులు.
1: ఫర్ దట్ రీజన్ సెయింట్స్ హావ్ గివెన్ గ్రేట్ ఇంపార్టెన్స్ టు ఉపనిషత్స్.
0: వేద వాంగ్మయమునందు ఇది చాలా ప్రసిద్ధమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: ఇన్ వేదిక్ లిటరేచర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జాల్టెడ్, నోబుల్ అండ్ ప్రామినెంట్.
0: ఇది మంత్రస్వరూపమైనది.
1: It is the very form of mantra.
0: Migilina upanishattulannilu brahmanamunaku sambandhinchinado leka aranya bhagamunaku sambandhinchinavo untunnayi.
1: The remaining upanishads are related to either brahmanas or aranyas.
0: Paripurna mantra swarupamu ee ishavasika upanishattu.
1: This ishavasika upanishad is the full form of mantra.
0: శుక్ల యజుర్వేదములో కూడాను ఇది మంత్రస్వరూపాన్ని ధరిస్తుంది.
1: ఇట్ హెస్ అస్యూమ్డ్ ద ఫార్మ్ ఆఫ్ మంత్ర ఇన్ శుక్ల అండ్ యజుర్వేద.
0: 36 అధ్యాయములు కర్మభాగముగాను, 40 అధ్యాయములు జ్ఞానభాగముగాను ఇది ప్రబోధిస్తూ వచ్చింది.
1: It taught in two parts, the 36 chapters related to the path of action and the 40 relating to wisdom.
0: Karma yokka paryavasanamu jnanamu. Jnanamunaku aadharamu karma.
1: The consequence, the result of action is the wisdom and the basis of wisdom is action.
0: Ee rendintini samanvaya parichinatvantide Ishavasika Upanishad.
1: It is the Ishavasika Upanishad that has brought about integration between the two.
0: కర్మకు ఫలము జ్ఞానము, జ్ఞానమునకు ఆధారము కర్మ.
1: ద కాన్సిక్వెన్స్ ఆఫ్ యాక్షన్ ఇస్ ద విజ్డమ్ అండ్ ద విజ్డమ్ హ్యాస్ ది బేసిస్ ద కర్మ యాక్షన్.
0: కనుకనే మానవుడు కర్మ చే బంధింపబడినాడు.
1: దేర్ ఫోర్ మ్యాన్ ఇస్ బౌండ్ బై యాక్షన్.
0: కాన ప్రతి మానవుడు కూడాను మంచి మంచి మనస్సుతో మంచి మంచి కర్మను ఆచరించి తీరాలి.
1: దేర్ ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ should take up good activities with good mind.
0: Kartavyani nirvartinchu pacheyinade ee upanishad yokka pradhana sutram.
1: The main principle of this upanishad is to make everyone discharge the duty.
0: Ee karmala yokka phalitam emiti?
1: What is the result of all these actions?
0: Chittasya shuddhiye karmaha.
1: It is the purity of heart.
0: Chitta shuddhi nimittamai karmala acharinchanu.
1: For the purity of heart, action has to be undertaken.
0: చిత్తశుద్ధి లేనటువంటి మానవులకు ఎట్టి కర్మలు కూడాను అతనిని మార్చలేవు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో ప్యూరిటీ, ఎనీ యాక్షన్ విల్ నెవర్ బ్రింగ్ హిమ్ ఎనీ చేంజ్.
0: అశుద్ధమైన హృదయమునందు అపవిత్రమైన భావములే ప్రవేశిస్తాయి, కానీ పరిశుద్ధమైనటువంటి మంత్రములు భావములు అందులో ప్రవేశించవు.
1: In a dirty mind, all dirty actions, thoughts will be there. No good feelings would find place.
0: పాములు, చేళ్ళు, విషపురుగులు చీకటి ఇంటిలోనే ప్రవేశిస్తాయి, కానీ వెలుగున్నటువంటి ఇంటిలో ప్రవేశించవు.
1: The scorpions and snakes, you find them in a dark room, but not in a room full of light.
0: కనుక జ్ఞానమే ఇందులో వెలుగు.
1: Therefore, wisdom is the light here.
0: ఈ వెలుగుతో ప్రకాశించేటువంటి యొక్క మానవ జీవితములో ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు, దుర్మార్గపు వృత్తులు ఇందులో ప్రవేశించుటకు వీలు కాదు.
1: Therefore, in this light of life, there's no possibility for the bad thinking, bad behavior, bad thoughts to be entertained there.
0: తన యొక్క యునికిని తాను గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: Effort must be made to know one's own self.
0: తనను తాను గుర్తించుకున్నటువంటి వాడే ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలడు.
1: The one who knows one's own self can understand the nature of Atma.
0: ఉనికి ఆధారము ఆత్మ.
1: The basis of this existence is
0: ప్రపంచమునకు ఆధారము బ్రహ్మ.
1: The basis for the entire universe is Brahman.
0: ఆత్మ బ్రహ్మల యొక్క తత్వము ఏకత్వమే.
1: It is unity, perfect unity between the Atman and Brahman.
0: పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకొని దేశకాల పరిస్థితులకు కొన్ని మార్పులు కలుగుతుంటాయి.
1: Basing on the position of circumstances, there are bound to be certain changes.
0: కేవలము మూలాధారమైన వస్తువు ఒక్కటే.
1: The primal basis is just one.
0: మూలాధారమును గుర్తించక బాహ్యమైనటువంటి యొక్క రూపనామములను ఆకర్షించటం చేతనే ఈ జగత్తు ఇన్ని విధములైనటువంటి అజ్ఞానములకు లోబడి అయిపోయింది.
1: As the primal basis is ignored and we are carried away by the name and form in this world, we are put to so many problems.
0: ప్రతి మానవుడు కూడాను మూలాధారాన్ని గుర్తించాలి.
1: Every human being must recognize the primal basis.
0: లోకములో విద్యావంతులున్నారు.
1: In this world there are many educated people.
0: మేధావంతులున్నారు.
1: Many intellectuals.
0: శ్రీమంతులున్నారు.
1: Wealthy people.
0: బలవంతులున్నారు, గుణవంతులున్నారు.
1: The strong people and virtuous one.
0: కానీ ఆత్మవంతులు కనిపించటం లేదు.
1: But there are none who have the knowledge of the self.
0: శరీరము కనిపిస్తుంది.
1: The body is seen.
0: లోకాన్ని మురిపిస్తుంది.
1: It will allure the world.
0: తనను తాను తలపిస్తుంది.
1: And it also makes one forget one's own self.
0: జ్ఞానమును మరిపిస్తుంది.
1: And it also makes you forget the wisdom.
0: దేహము కంటికి కనిపించినది మాత్రమే.
1: The body is seen with the naked eye.
0: మనసు ఉన్నట్టు అనిపిస్తుంది.
1: We feel the presence of the mind.
0: కానీ ఆత్మ కనిపించదు.
1: But Atma is not apparent.
0: అట్టి కనిపించని ఆత్మనే ఈ మనస్సునకు, శరీరమునకు మూలాధారం.
1: That Atma which is hidden, which is not apparent, is the basis for the mind and the body.
0: తను ఉనికిని తాను గుర్తించే నిమిత్తమై ఈ మనో శరీరములను అందించాడనేటువంటి సత్యాన్ని గుర్తించి ఈ శరీర మనసులను సక్రమమైన మార్గములో వినియోగించుకున్నప్పుడే ఆత్మతత్వం అర్థమవుతుంది.
1: The nature of Atma can be understood if only we make proper use of the body and the mind.
0: కనుక మానవుడు బాహ్యమైనటువంటి యొక్క చర్యలేందే, బాహ్యమైనటువంటి యొక్క జీవితమునందే, బాహ్యమైనటువంటి విషయములందే తమ యొక్క మనసును ప్రవేశపెట్టి మనస్సును మరింత మాలిన్యము గావించుకుంటున్నాడు.
1: హ్యూమన్ బీయింగ్ ఈజ్ మేకింగ్ హిజ్ మైండ్ డర్టీ అండ్ డర్టియర్ బై ఇండాల్జింగ్ ఇన్ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్, ఎక్స్టర్నల్ ప్లెజర్ అండ్ వర్ల్డ్లీ లైఫ్.
0: బురదను బురదతో కలిగినట్టుగా, మద్యపానమును మద్యపానముతోనే కలిగినట్టుగా మానవుడు మాలిన్యముతోనే తన యొక్క మాలిన్యాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ట్రైంగ్ టు క్లెన్స్ హింసెల్ఫ్ ఇన్ దిస్ వే, జస్ట్ యాజ్ మడ్ ఈజ్ క్లెన్స్ విత్ ద మడ్ అండ్ ది ఆల్కహాల్ ఈజ్ క్లెన్స్ విత్ ది ఆల్కహాల్.
0: ఈ విధమైనటువంటి యొక్క సాధనలు తరతరమును ఆచరించినప్పటికీ తనకు తనివి తీరదు, తత్వము చిక్కదు.
1: Those such practices are undertaken over ages, you will not have satisfaction and no realization.
0: పైపై సాధనలు ఇన్ని విధములైనటువంటి యొక్క పవిత్రమైన సాధనలుగా భావించి చేసినప్పటికీ దీనివల్ల ఫలితమావాత్రము కూడా కలిగించదు.
1: Though he undertakes spiritual practices with the feeling that they are all sacred, there will be no result at all.
0: పచ్చకర్పూరపు మడి పాదు చేసి కమ్మ కస్తూరి ఎరువుగా గుమ్మరించి మంచి పన్నీరు నిర్వోసి పెంచుచున్నాను ను జయించునే కనకంపు ఉల్లిపాయ పచ్చకర్పూరపు మడి పాదు చేసి.
1: ఇఫ్ యు జస్ట్ సో ద ప్రెషస్ జెమ్
0: కమ్మ కస్తూరి ఎరువుగా గుమ్మరించి
1: deploying the camp for his manure.
0: మంచి పన్నీరు నిర్వోసి పెంచుచున్న.
1: If you water it with the rose water and grow it.
0: జగించుని కనకంపు ఉల్లిపాయ.
1: Will it ever be appreciated by that onion with the foul smell?
0: ఈ ఉల్లిపాయకు ఎన్ని విధములైనటువంటి యొక్క సపోర్ట్ సహాయములు చేసినప్పటికీ ఇందులో ఏమాత్రం కూడాను దాని యొక్క పాత వాసన పోదు.
1: In spite of all comforts given to the onion, it will never get out of its previous foul smell.
0: Kanuka manavudu tanokka lokale malinyamainatundi bhavamulu nirmoolam gaavinchukoni divyamainatundi yokka aatma bhavanni konta varaku melukolpinappude tanu yokka manavattamu taanu gurtinchukunna vaadu avutadu.
1: Therefore he should get rid of all dirty feelings and awaken, kindle the divine atmic feelings.
0: ee mooladhara satyam emiti?
1: What is this primal basis?
0: Satti daniki kuda oka mooladharam untundali.
1: For everything there is a basis.
0: Aa mooladharamu kadiledi kani maaredi kani kaadu.
1: That primal basis neither moves nor changes.
0: Ee table untundali. Ee table ku mooladharamu chakka.
1: The basis for this table is the wood.
0: Kani ee chakka maravachchu.
1: This wood may change.
0: ఈ యొక్క స్టాండ్ కు మూలాధారం స్టెయిన్లెస్ స్టీల్.
1: The basis for this stand is stainless steel.
0: కానీ ఇది కూడా మారవచ్చు.
1: This also can change.
0: కానీ మారనటువంటిది ఏమిటి?
1: What is it that is changing?
0: అది ఆత్మభావము.
1: That is atmic feeling.
0: దానిని హిరణ్య గర్భాయ నమః అన్నారు.
1: That is called హిరణ్య గర్భ.
0: ఇది చూడండి, వెయ్యిన్ని ఎనిమిది దింగములు కలిగినటువంటి చైన్.
1: ఇట్ హాస్ 1008 రింగ్స్ దేర్.
0: దీనిని కరిగించి మరి ఇంకొక రెండు మూడు చైన్లు చేయించుకోవచ్చును.
1: దిస్ కెన్ బి మెల్టెడ్ అండ్ టూ ఆర్ త్రీ చైన్స్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: దీనిని కరిగించి ఒక నెక్లెస్ చేయించుకోవచ్చును.
1: ఇట్ కెన్ బి మెల్టెడ్ అండ్ యూ కెన్ హ్యావ్ ఎ నెక్లెస్.
0: ఇది కరిగించి ఒక చిన్న టంబ్లర్ చేయించుకోవచ్చును.
1: యూ కెన్ మెల్ట్ ఇట్ అండ్ మేక్ ఎ టంబ్లర్.
0: కానీ ఎన్ని రూపములు మార్చినప్పటికీ బంగారు మారదు.
1: యు మే చేంజ్ ద ఫార్మ్స్ బట్ ద గోల్డ్ విల్ నాట్ చేంజ్.
0: కనుకని ఈ మారినటువంటి యొక్క తత్వమే నిజమైనటువంటి హిరణ్యత్వము.
1: దట్ చేంజ్లెస్ వన్ ఈజ్ ద నేచర్ ఆఫ్ హిరణ్యతత్వ.
0: కనుక దివ్యత్వం అనేటువంటి దాంట్లో అనేకత్వం అనేటువంటిది ఏమిటి ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ డివినిటీ దేర్ ఇస్ మల్టిప్లిసిటీ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి, కానీ ఏకత్వంలోని అనేకత్వాన్ని కాదు మనం గుర్తించవలసింది.
1: వాట్ వీ హావ్ టు రికగ్నైజ్ ఈజ్ దిస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ నాట్ ద డైవర్సిటీ యూనిటీ.
0: ఈశావాస్యోపనిషత్తు మూడు విధమైన ముక్కోణముతో ఉంటుండాలి.
1: ఈశావాస్యోపనిషత్ ఈజ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ట్రయాంగిల్.
0: ఒకటి శరీరము, మనసు, ఆత్మ.
1: వన్ ఈజ్ ద బాడీ, ద మైండ్ అండ్ ద సోల్.
0: ఈ మూడు కోణములు ఏకమైనటువంటివి.
1: ఆల్ ది త్రీ ఆర్ వన్.
0: అయితే శరీరము మారుతుంది.
1: హౌఎవర్ బాడీ చేంజెస్.
0: మనస్సు చలిస్తుంది.
1: మైండ్ వేవర్స్.
0: అయితే ఈ మారేటువంటి శరీరమునకు చలించేటువంటి మనసునకు ఏకత్వం గావిస్తుంది ఆత్మ.
1: ఇట్ ఈస్ దిస్ ఆత్మ దట్ యూనిఫైస్ ద బాడీ దట్ చేంజెస్ అండ్ ద మైండ్ దట్ వేవర్స్.
0: అయితే ఆత్మ కూడా చలించినట్టుగా కనిపిస్తుంది, కానీ అది చలించదు.
1: Though atma appears to be changing, but it doesn't.
0: Atmaku chetulu levu.
1: The atma has no change at
0: all. Kani annintini padutundi.
1: It will have everything.
0: Kannulu levu.
1: It has no eyes.
0: Kani annintini chudagalugutundi.
1: But it can see everything.
0: Manasu ledu.
1: It has no mind.
0: Sarvamunu sankalpistundi.
1: But it wills everything.
0: Anduvalle tana sankalpame ee jagat srushtiki karanamu.
1: Therefore its will is responsible for this creation.
0: Yeho bahusyam. Okkate sankalpamu anekatvanga srushtinchabadindi.
1: It's only one that multiplied into many.
0: Kani manavudu ee satyanni gurtinchukonaleka.
1: But the human being is not able to understand this.
0: Chelinche prapanchanni chusi bhagavantudu kodanu chelistunnadani bhramistaru.
1: He watches this changing world and he thinks that God also changes and thereafter he is deluded.
0: ఇది ఒక కాగితం.
1: దిస్ ఈజ్ ఎ పేపర్.
0: ఇది గాలి వీచినప్పుడు కదులుతుంది.
1: When wind blows, it starts moving.
0: కానీ కాగితము కదులుతుండాలి కాని కాగితములో ఉండేటువంటి అక్షరాలు కదలవు.
1: The paper moves, the letters do not move.
0: కనుక ఈ బాహ్యమైన పంచభూతములతో కూడినటువంటి ఈ ప్రపంచము కదులుతూ ఉన్నది కాని పంచభూతములకు ఆధారమైనటువంటి యొక్క దివ్యత్వము ఎక్కడ కూడా చెలించదు.
1: This world comprising the five elements appears to be moving, but the basis of the self atma does not move.
0: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని ఈ యొక్క ఈశావాసికోపనిషత్తు చక్కగా బోధిస్తుంది.
1: The nature of five elements is very clearly explained by
0: ఈ ప్రపంచానికి ఆధారం ఒకటి, ఆహారం ఒకటి, ఈ రెండు అవసరం.
1: For this, the basis and that contributes are necessary.
0: నేల, నింగి, వేడి, ఇవి మూడు కూడా ఆధారం.
1: The earth and the sky and the heat are the basis.
0: నీరు, గాలి, ఆహారం.
1: The water, the wind and food.
0: ఆత్మ ఎక్కడ ఉన్నది అని మనం విచారణ చేసినప్పుడు,
1: when we inquire where atma is,
0: నీరు, గాలి ఎక్కడ ఉన్నదో ఆత్మ అక్కడ ఉంటుంది.
1: Where there is water and the wind, there is the self.
0: ఈ నీటిని, గాలిని ఆత్మనే కల్పించుకున్నది.
1: It is itself that has manifested these two, the wind and the air.
0: కానీ ఆత్మ నీటిపైన, గాలిపైన ఆధారపడలేదు.
1: But the atma is not supported either by the water or the wind.
0: ఆ నీరు, ఆధారమే అతన్ని ఆశ్రయించినాయి.
1: However, the water and the air,
0: ఆశ్రయించబడినటువంటిది ఆహారం.
1: That which needs the support is the food.
0: ఆశ్రయం ఇచ్చినటువంటిది ఆత్మ.
1: That which has given the support is the atma.
0: ఆత్మతత్వం అంటే ఏమిటో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: We are not able to understand the nature of atma.
0: Atma leni sthaname ledu.
1: There is no place where there is no atma.
0: Aithe kantiki kanipinchadu.
1: However, you don't see with the eye.
0: Manaku antyanta samipamlo undinappatikini,
1: though it is in close proximity,
0: manam atmanu vetakadaniki aranyalaku velipothunnam.
1: We go to the forest in search of the atma.
0: Idi sarainatundi kadani bodhinchina kani samanyulu vinaru.
1: Though it is said, is not proper, ordinary people don't understand.
0: జపములు, తపములు, ధ్యానములు, యోగములు, ఇవన్నీ కర్మలంతా కూడాను కేవలము మానసికమైన తాత్కాలిక తృప్తి నిమిత్తం చేసేటివి.
1: All spiritual practices like the penance and the yoga, all that confer you
0: temporary happiness. కానీ వదలమని నేను చెప్పను.
1: Swami will never ask you to stop.
0: కాలమును వ్యర్థం చేసే బదులు ఈ సత్కర్మలు ఆచరించండి.
1: Instead of wasting time, better you undertake good action.
0: Aithe deeni valla neevu aashinchinatundi aatmaanandam neeku labhyam kaadu.
1: However, out of these you don't get the expected, the bliss of
0: aa sachidanandamunu neevu anubhavinchavalanna,
1: to enjoy that supreme bliss,
0: sarvamu sachidananda swaroopamga vishwasinchali.
1: You must have full faith that everything is the form of sachidananda,
0: prema swaroopulara,
1: embodiments of love.
0: Ee naadu meeru mukhyamuga gurtinchavalsindi okati.
1: Most important thing you have to recognize today is one.
0: మానవుడు కూడాను మొట్టమొదట తనను తాను ప్రేమిస్తాడు.
1: Every human being in the first instance loves himself.
0: అదే ఆధ్యాత్మిక మార్గానికి విరుద్ధమైనటువంటి.
1: That is quite contradictory to spiritual path.
0: అందరినీ ప్రేమించిన తరువాత కట్టకడపట నిన్ను నీవు ప్రేమించు, అది సరైన మార్గం.
1: After loving all, you love your own self. That is to be done.
0: నిన్ను నీవు ప్రేమించుకోవటం చేత ఆ ప్రేమను నీవు పది మందికి పంచలేకపోతున్నావు.
1: As you love your own self, you are not able to share.
0: లోభివైపోతున్నావు.
1: You have become greedy.
0: Miser.
1: You have become miser.
0: కనుక నీవు దానిని దాచిపెట్టుకున్నట్టుగా ప్రయత్నిస్తున్నావు.
1: You are trying to hide it.
0: అది చాలా తప్పు.
1: It's a big mistake.
0: అందరినీ ప్రేమించి ఆ ప్రేమ ఏమైనా ఇంకా కొంతసే ఆధ్యాత్మిక మార్గానికి విరుద్ధమైనటువంటి.
1: That is quite contradictory to spiritual path.
0: Andarini preminchina taruvata katta kadapada ninnu neevu preminchu, adi sarine margam.

0: అందరినీ ప్రేమించి ఆ ప్రేమ ఏమైనా ఇంకా కొంత శేషం ఉంటే అప్పుడు నిన్ను నీవు ప్రేమించు.
1: యు షుడ్ లవ్ ఎవ్రీవన్. ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ రెమనెంట్ రెసిడ్యూ లెఫ్ట్ బిహైండ్ దెన్ యు లవ్ యువర్ సెల్ఫ్.
0: కనుక ఆధ్యాత్మికము లోపల ఈ యొక్క ఈశావాసికోపనిషత్తు ప్రబోధించేటువంటిది ఇదియే.
1: ఇన్ స్పిరిచువాలిటీ దిస్ ఇస్ థాట్ బై ఈశావాస్యోపనిషత్.
0: నీవు ఆత్మ కానివాడు కాదు.
1: యు ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఆత్మ.
0: నీవే ఆత్మ, ఆత్మనే నీవు.
1: యు ఆర్ ఆత్మ, ఆత్మ ఇస్ యువర్ సెల్ఫ్.
0: అయితే ఆత్మ నిమిత్తమై మనం అనేక విధములుగా కూడా కొన్ని ప్రయత్నములు చలుపుతున్నాము, అన్వేషణ చేస్తున్నాము.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ఆత్మ వి మేక్ మెనీ ఇన్వెస్టిగేషన్స్ ఇన్ సర్చ్.
0: అయితే అన్వేషణ చేసేకి పూర్వము నీవు ఒక క్వశ్చన్ వేసుకోవాలి.
1: బిఫోర్ యూ స్టార్ట్ సర్చింగ్ పుట్ యువర్ సెల్ఫ్ ఎ క్వశ్చన్.
0: ఫలాని వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, ఈ గుంపులో ఉన్నాడు అని తెలిస్తే అప్పుడు ఈ గుంపులో నీవు అన్వేషణ చేయవచ్చు.
1: If you come to know so and so is present in this congregation, you can find out.
0: ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అని నీవు తెలియనప్పుడు ఇతని అన్వేషణ ఎట్లా చేస్తావు?
1: If you do not know where that person is, where
0: ఆ వ్యక్తి ఎవరు అనేటువంటిది తెలియనప్పుడు ఆ వ్యక్తిని ఎట్లా నీవు అన్వేషించరు?
1: If you don't know who actually he is, where how are you going to search for him?
0: కనుక మొట్టమొదట అన్వేషణ అనేటువంటి పదమే చాలా తప్పు.
1: In the first instance, this అన్వేషణ search is wrong.
0: కారణం ఏమనగా ఎక్కడ ఉన్నాడు, లోపల ఉన్నాడా, బయట ఉన్నాడా, సర్వత్రా ఉంటున్నాడా అనేటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలంటే దీనికి వేదము చక్కని ఆన్సర్ ఇచ్చింది.
1: ద రీజన్ ఈజ్ ఇఫ్ యు వాంట్ టు సర్చ్ వేర్ ఇస్ హి, ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ఆర్ ఎవ్రీవేర్.
0: బహిస్థ సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: గాడ్ ఇస్
0: నీ లోపల, నీ వెలుపల, సర్వత్రా ఉన్నది అదే.
1: ది వెరీ సేమ్ థింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్సైడ్ అవుట్ సైడ్ ఎవ్రీవేర్.
0: సర్వత్రా ఉన్నదాన్ని వెతికేది ఇంకెక్కడ?
1: Where are you going to search for it, which is present everywhere?
0: ఈ వెతకడానికి ప్రయత్నం చేయటమే ఒక వెర్రితనం.
1: The attempt of this kind is a sign of foolishness.
0: ఈ మంచితనముతో చెప్పినటువంటి మాటలు బుర్రలకు ఎక్కవు.
1: These things said in all goodness, they don't get into your head.
0: ఏదో కొన్ని రకమైనటువంటి ఒక పురాణములను ఆధారం చేసుకుని,
1: basing on certain epics,
0: సాధనను సల్పకుండా ఉండినటువంటి అజ్ఞాని,
1: the foolish one who doesn't practice,
0: ఉపదేశాలు చేస్తూ ఉంటే దానిని సక్రమంగా మనం విశ్వసిస్తున్నాము.
1: When they start teaching, we have full faith in those things.
0: కాదు కాదు, అనుభవజ్ఞుణ్ణి ఆశ్రయించాలి.
1: Therefore, you should offer, submit yourself.
0: ఆనందమయుణ్ణి ఆశ్రయించాలి.
1: Then you should submit yourself to him.
0: ఆత్మస్వరూపుణ్ణి ఆశ్రయించాలి.
1: You should submit yourself to the very form of Atma.
0: అన్యులను ఆశ్రయించి ప్రయోజనం లేదు.
1: There's no use in submitting yourself to others.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన చెడ్డ మాటలట్లే చెవికి చేరు.
1: ఈవెన్ గుడ్ థింగ్స్ ఆర్ సెడ్ హోల్ హార్ట్లెట్లే, దే డోంట్ గెట్ ఇన్ యువర్ ఇయర్. ఆల్ బ్యాడ్ వర్డ్స్ విల్ ఇమ్మీడియట్లీ గెట్ ఇన్ యువర్ ఇయర్.
0: వారు ఆత్మ నిరుగంగ నేర్తురా.
1: సచ్ పీపుల్ కెన్ ఎవర్ నో ఆత్మ.
0: ఎంత చదువు ఉన్న ఏమి ఫలము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ద లాట్స్ ఆఫ్ నాలెడ్జ్?
0: ఇట్టివారు బ్రహ్మ నిరుగంగ నేర్తురా.
1: కెన్ సచ్ పీపుల్ ఎవర్ నో బ్రహ్మ?
0: ఎట్టి సాధన చేసి ఏమి ఫలము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్?
0: ఇట్టివారు నన్ను ఎరుగంగ నేర్తురా.
1: సచ్ పీపుల్ కెన్ ఎవర్ దెన్ నో మీ?
0: ఎంత తెలివి ఉన్న ఏమి ఫలము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దట్ ఇంటెలిజెన్స్?
0: మంచి మాటను వినేటువంటి వారు ఎక్కడ చెప్పినా మంచి మాట వినండి.
1: యు లిసన్ వాట్ ఎవర్ గుడ్ ఈస్ సెడ్.
0: ఏది ఆ మంచి మాట?
1: వాట్ ఈస్ దట్ గుడ్ థింగ్?
0: నీకు దేనిని తలచినప్పుడు ఆనందం చేకూరుతుందో,
1: దట్ విచ్ గివ్స్ యూ హ్యాపీనెస్.
0: నిన్ను ఎవరు ఏ విధంగా గౌరవించాలని నీవు ఆశిస్తావో,
1: ద వే హౌ యు ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్.
0: నిన్ను ఇతరులు ఏ విధంగా ప్రేమించాలని నీవు ఆశిస్తావో,
1: ద వే హౌ యు వాంట్ టు బి లవ్డ్ బై అదర్స్.
0: ఆ విధంగా నీవు ఇతరులను ముందు ప్రేమించు, ఆ విధంగా నీవు ఇతరులను గౌరవించు, ఆ విధంగా నీవు ఇతరులను ఆశ్రయించు.
1: ఇన్ ద సేమ్ వే యు లవ్ అదర్స్, యు రెస్పెక్ట్ అదర్స్.
0: ఏది చేస్తే నీకు మంచితనం తోస్తుందో ఆ మంచితనాన్ని నీవు విశ్వసించు.
1: వాట్ ఎవర్ గుడ్ థింగ్ యూ కన్సిడర్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్, డూ సచ్ థింగ్స్ అంటూ అదర్స్.
0: కనుకనే ఈశావాసికోపనిషత్తు యొక్క సామర్థ్యం ఏకత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: దేర్ఫోర్ ఈశావాస్య speaks of this oneness, unity.
0: O manavulara,
1: O human being,
0: ishavasyam midam jagattu, jagattanta ninte untunnadu Ishwarudu.
1: God is present in this entire universe.
0: Gurudu, shishyudu,
1: the preceptor and disciple,
0: talli, bidda,
1: mother and the

0: తల్లి తమ్ముడు
1: మదర్ అండ్ బ్రదర్
0: ఈ విధమైనటువంటి సంబంధ బాంధవ్యములన్నీ కూడా దేహాన్ని పురస్కరించుకున్నవే కానీ ఆత్మకు సంబంధం కాదు.
1: ఆల్ దీస్ రిలేషన్షిప్స్ రిలేట్ టు ద బాడీ అండ్ నాట్ టు ద సెల్ఫ్.
0: దేహముతో దేహములు పెరుగుతున్నాయే కానీ దేహముతో ఆత్మ పెరగటం లేదు.
1: ద బాడీ ఇస్ గ్రో బికాస్ ఆఫ్ అసోసియేషన్ అండ్ నాట్ ఆత్మ.
0: ఆత్మ పెరిగేది కాదు తరిగేది కాదు.
1: ఆత్మ నేదర్ ఇంక్రీజెస్ నాట్ డిమినిషెస్.
0: సర్వత్రా ఉండినటువంటి దానికి స్థానం ఎక్కడుంది ఇంకా పెరిగేకి?
1: దట్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ వెర్ ఇస్ ద స్పెసిఫిక్ ప్లేస్ ఫర్ ఇట్ టు గ్రో ఫర్దర్.
0: ఎక్కడ చూచినా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
0: ఏదైనా పెరగాలంటే ఇంక కొంచెం స్థలం ఉంటే కదా దానికి పెరగడానికి వీలవుతుంది.
1: ఇఫ్ ఇట్ ఈస్ టు గ్రో ఇట్ నీడ్స్ సమ్ స్పేస్.
0: సూది మన మోపడానికి స్థానం లేనంతలో ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ సచ్ దట్ దేర్ ఇస్ నో ప్లేస్ ఈవెన్ టు డ్రాప్.
0: అదే భాగవతము లోపల గోపికలు అనేక విధములుగా కృష్ణుడు మధురకు పోయినప్పుడు ఆయన వియోగాన్ని సహించుకునలేక పామరత్వముతో ప్రాకృతమైన భావముతో దేహం యొక్క కృషితో వారు అనేక కర్మలు ఆచరిస్తూ వచ్చారు.
1: సేమిన్ భాగవత యూ హియర్ ఆఫ్ గోపికాస్ వెన్ కృష్ణ లెఫ్ట్ ఫర్ మధుర బీయింగ్ నాట్ ఏబుల్ టు బేర్ ద పెయిన్స్ ఆఫ్ సెపరేషన్ దే స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ నరేటింగ్ డిస్క్రైబింగ్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఇంటిలో కూర్చుంది
1: దాదా సాట్ ఆల్ అలోన్ అట్ హోమ్.
0: తలుపులు తెరుచుకుంది.
1: షీ ఓపెన్ ద డోర్స్.
0: కొంతసేపు అయిన తర్వాత నా కృష్ణుడే వస్తే పర్వాలేదు కానీ కృష్ణుడికి బదులు ఏ ఒక్క మహాపురుషుడేమైనా ఏ ఒక్క ఇతర పురుషుడేమైనా ఈ గృహంలో ప్రవేశిస్తాడు ఏమో అని కొంచెం తలుపు వేసుకుందామా అని ప్రయత్నించింది.
1: షీ థాట్ ఇఫ్ కృష్ణ గెట్స్ ఇన్ ఇట్స్ ఓకే బట్ ఇఫ్ ఎనీ అదర్ మ్యాన్ ఎంటర్స్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్.
0: తక్షణమే తలుపు ఒక ఆత్మజ్ఞానము అదే నిజమైన పరిశుద్ధ హృదయము కాన్షియన్స్ అంటారు.
1: దట్ ఈస్ ద ప్యూర్ హార్ట్ కాన్షియన్స్.
0: నేను తలుపు వేసుకుంటే కృష్ణుడే వస్తే తిరిగి వెళ్ళిపోతాడు ఏమో అని మరి సందేహం కలిగింది.
1: She has got a doubt. If I close the doors, Krishna may return.
0: తన ఊహను తాను ఆ విధంగానే భావిస్తూ వచ్చింది.
1: She had all such imaginations.

0: కైలాసమే వీధి వాకిలి.
1: ద వెరీ కైలాస్ ఇస్ ద మెయిన్ డోర్.
0: ఇంకా ఈ జగత్తులో మరొక వీధి వాకిలికి ఏమా వీధే లేదు, ఇంకా వాకిలి ఎక్కడ?
1: దేర్ ఇస్ నో స్ట్రీట్ వాట్స్ ఎవర్, దెన్ హౌ డు యూ ఫైండ్ ద డోర్.
0: కనుకనే సర్వత్రా నిండినటువంటి యొక్క ఈశ్వరత్వము ఒక్కటే అనేటువంటిది చక్కగా బోధిస్తూ వచ్చింది ఈశావాస్యోపనిషత్తు.
1: ఈశావాస్యోపనిషత్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ దట్ వన్నెస్ ఆఫ్ ద డివినిటీ.
0: శుక్ల యజుర్వేదం నందు కూడాను ఇది మంత్రస్వరూపంగా నిలిచి,
1: శుక్ల యజుర్వేద ఇట్ రిమైండ్ ద ఫార్మ్ ఆఫ్ మంత్ర,
0: జీవతత్వమును ఈశ్వరత్వమునకు ఎట్టి తారతమ్యం కూడాను లేదని ఏకత్వంగా నిరూపిస్తూ ప్రదర్శింపజేస్తుంది.
1: ఇట్ ఆల్సో ఎస్టాబ్లిష్ ది బేసిక్ ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్ బ్రహ్మన్.
0: ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వరూపుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ఈశ్వర.
0: దైవము సర్వత్రా ఉండినటువంటి వాడైనప్పుడు సర్వ ప్రాణులు కూడాను ఈశ్వర స్వరూపమే.
1: When God is everywhere, everyone is the form of Ishvara.
0: కనుకని ఆనాటి వేద కాలమునందు జనాభా చాలా తక్కువగా ఉండేటువంటిది.
1: In Vedic times, there is very less population.
0: ప్రతి మానవుని కూడాను పరమాత్మ స్వరూపంగానే విశ్వసిస్తూ వచ్చింది.
1: ఎవ్రీవన్ కన్సిడర్డ్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఎస్ ది ఫాదర్.
0: సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్. సహస్రశీర్ష పురుష, 1000 తలలుగా ఉండేటువంటిది ఈ యొక్క భగవంతుడు అన్నాడు.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ గాడ్ హ్యాస్ 1000 హెడ్స్,
0: వేల నేత్రములతో కూడినటువంటి వాడు భగవంతుడు ఉన్నాడు.
1: గాడ్ హ్యాస్ థౌసండ్స్ ఆఫ్ ఐస్,
0: వేల పాదములతో ఉండేటువంటి వాడు భగవంతుడు ఉన్నాడు.
1: గాడ్ హ్యాస్ థౌసండ్స్ ఆఫ్ ఫీట్,
0: అనగా ఏమిటి, అన్ని పాదములు తనవే, అన్ని నేత్రములు తనవే, అన్ని శిరస్సులు తనవే, అన్ని దేహములు తనవే.
1: వాట్ డస్ ఇట్ మీన్? ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్.
0: ఈ విశ్వాసాన్ని మనం దృఢంగా మనము నమ్మినప్పుడే మనము సరి అయినటువంటి యొక్క ఆనందాన్ని మనము అందుకోగలుగుతాము.
1: When you have strong faith in this, then we'll have true bliss.
0: నేనెక్కడ, దేవం ఎక్కడ,
1: where am I, where is God,
0: నాకెక్కడ, నాగలోకం ఎక్కడ,
1: where is the fourth heaven.
0: ఈ రకంగా మనం కంపేర్ చేసుకుంటూ గిన కూర్చుంటే ఇంకా 1000 జన్మలెత్తినా కూడా మనం ఆ స్థానానికి చేరలేము.
1: ఇఫ్ యు స్టార్ట్ కంపేరింగ్ లైక్ దట్ ఈవెన్ ఆఫ్టర్ 1000 లైఫ్స్ విల్ నెవర్ హావ్ రియలైజేషన్.
0: ఒక చిన్న పురందర్ దాస్ చెప్పాడు ఒక పాట.
1: పురందర్ దాస్ సెడ్ ఇన్ ఎ సాంగ్,
0: రామా నీవే దేవుడు, నీవే యముడు.
1: హి సెడ్ రామా యు ఆర్ గాడ్ అండ్ యు ఆర్ గాడ్ ఆఫ్ డెత్.
0: యముడు వేరు లేదు, రాముడు వేరు లేదు.
1: God and the God of death are not separate.
0: Ramude yamudu, yamude ramudu.
1: Rama is Yama and Yama is Rama.
0: Nannina Vibhishanulaku Ramulai nichavu.
1: Vibhishana who had full faith, he had Rama.
0: Nammani Ramulaku yamudai nichinavu.
1: Ramana who had no faith, he could have only Yama.
0: Kanuka Ramude
1: is only Rama.
0: Yamudu ramudu iddru okkate.
1: Rama and Yama are one and the same.
0: Prahaladulaku nammina prahaladulaku శ్రీమన్ నారాయణమూర్తిగా దర్శింపజేసుకున్నాడు.
1: ప్రహ్లాద హు హాడ్ ఫుల్ ఫెయిత్ అట్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ నారాయణ.
0: నమ్మని హిరణ్యకశిపునికి యముడుగా నిలిచాడు.
1: హిరణ్యకశిపు హాడ్ నో ఫెయిత్, హీ కుడ్ ఓన్లీ సీ
0: యమ. నమ్మిన అక్రూరులకు కృష్ణుడిగా కనిపించాడు.
1: అక్రూర హు హాడ్ గాట్ ఫెయిత్, హీ కుడ్ హావ్ కృష్ణ.
0: నమ్మని కంసునకు యముడిగా కనిపించాడు.
1: కంస హాడ్ నో ఫెయిత్, హీ కుడ్ హావ్ ఓన్లీ యమ.
0: యముడెవరు, రాముడెవరు, దేవుడెవరు, యముడెవరు, ఇద్దరు ఒక్కటే.
1: Therefore, who is Yama? Who is Rama? Who is
0: Namaka? Abanamakamulo untundadi yokka roopanamamudu.
1: The name and form center round this faith and faithlessness.
0: Nammina vaniki devude.
1: Those who have full faith is God.
0: Nammani vaniki dayame.
1: The faithless people, only demon remains.
0: Kanuka dayamunaku devunaku evitramu vyasam ledu.
1: Therefore, between God and demon, there is no difference.
0: Kanuka nammi jeevinchamannaru.
1: So live in faith.
0: మానవుడనగా నమ్మకం కలిగినటువంటి వాడు అని.
1: మానవ హ్యూమన్ బీయింగ్ మెన్
0: మానవుడు ఈనాడు అన్నిటినీ నమ్ముతున్నాడు.
1: Human being has got full faith today.
0: కాని దురదృష్టవశాత్తు లేక అతని జన్మాంతర కర్మలో దైవాన్ని నమ్మడు.
1: But unfortunately, because of destiny, he has no faith in God.
0: ఆ నమ్మని వానికి దైవమే యముడిగా వస్తుంటాడు.
1: Those people who have no faith, the very God will come as a demon.
0: ఆ యముడు పాశములు తీసుకుని రాడు.
1: That Yama will not come with ropes.
0: యమధర్మరాజుకు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడాను రోప్ ఫ్యాక్టరీ లేనే లేదు.
1: The God of that Yama Dharma Raja has no rope factory.
0: ఏమిటి ఈ ropes?
1: What are these ropes?
0: అభిమానము మమకారము రెండింటిని వేసి బిగించి తీసుకెళ్తాడు.
1: These two ropes are attachment and possessiveness.
0: నీ అభిమాన మమకారములే నిన్ను కొనిపోయేటువంటి తాళ్ళు.
1: The attachment, possessiveness are the very ropes.
0: కనుక ఈ దేహాభిమానము,
1: the body attachment,
0: లోకాభిమానము, ఈ ధనాభిమానము,
1: attachment money,
0: ఈ విద్యాభిమానము,
1: ఎడ్యుకేషన్,
0: ఈ సర్వాభిమానమును వదలి ఆత్మాభిమానములైపోతే ఎంతైనా ఆనందాన్ని పొందగలుగుతాడు.
1: Leave all those attachments. Get yourself attached to the self atma.
0: Atma abhimanaanni manam pinchukovali.
1: We should develop this attachment.
0: Manam ee abhimanam teesukuntunnappudiki indulo atma abhimanam aneetundi antarvahiniga pravahistundali.
1: Whatever attachment you may have, this attachment to the self is underlying current.
0: Atma abhimanam lekunda ee abhimanalu manalo prarambham kavatam ledu.
1: Without this undercurrent of the attachment to self, there is no attachment.
0: Ee yagnavalkudu maitreyiki cheppinatundi oka bodha.
1: This is the teaching of Maitreya.
0: Kevalamu dhanabhimanamu gunabhimanamu dehabhimanamu vidyabhimanamu balabhimanamu ee abhimanamulanta kudunu atmaabhimanam tho kudinatundi.
1: All these sorts of attachments of the body and the education and the physical and the strength, they have got ingredients.
0: Laddu chesina, mitai chesina, jilebi chesina, gulab jam chesina, inkevi chesina, ivanni chakkarato kudinatundi.
1: The laddu or mitai, jilebi, whatever may be, they have got the sugar there.
0: Roopanamamulu veru kaani ruchi okkate.
1: The name and forms are different, but the taste is one.
0: Adhe reetiga bhinna roopamulu bhinna naamamulu kanipistunnayi kaani annanti endu undinatundi aatma ruchi okkate.
1: Thus we find very names and forms.
0: Adi ye prana swarupamu.
1: That is very form of life.
0: Adi ye neeru gali.
1: That's water and air.
0: Neeru gali ye atma swarupamu.
1: Water and air are the form of the self.
0: Panchabhutamullo shabda sparsha roopa rasa gandhadulu.
1: There are five elements.
0: Nela,
1: earth,
0: ningi,
1: sky, ether,
0: vedi. Ivi
1: heat.
0: జగత్తుకంతా ప్రాణులకంతా కూడాను ఆధారము.
1: That the basis for all the beings in this world.
0: ఈ ఆధారం లేకపోతే జీవులు నిలచలేరు.
1: Without this basis, beings cannot live.
0: వీరందరూ కూడాను నిలచడానికి ఆధారము ఈ మూడు.
1: For their sustenance, these three are.
0: మిగిలిన రెండు భూతములు అనేటువంటిది ఆహారము.
1: These two, there is another one, food.
0: గాలి, అది ఏ నీటితో కూడినటువంటిది, అది ఏ మన ప్రాణము.
1: This air is the life.
0: ఎవరైనా మూర్చపడ్డారంటే నీళ్లు తెచ్చి చల్లుతూ ఉంటారు.
1: If anyone faints, they'll just put.
0: అనగా నీళ్ళలో ప్రాణం ఉంది.
1: In water there is life.
0: నీళ్లు త్రాపుతారు, నీళ్ళలో ప్రాణం ఉంది.
1: They make you drink water, there is life.
0: మానవుడు కూడాను తాగే నీరంతా కూడాను ప్రాణమయమే.
1: Therefore all the water that we drink has got life.
0: తినే తిండి అంతా కూడాను కేవలము మనోమయమే.
1: The food is related to the mind.
0: మన మంచి చెడ్డలకు మన ఆహారమే మూల కారణము.
1: But the good and bad food is responsible.
0: మన చెడ్డ భావములకంతా ఆహారమే మూల కారణము.
1: ఫర్ బ్యాడ్ ఫీలింగ్స్ ఫుడ్ ఈజ్ రెస్పాన్సిబుల్.
0: దీర్ఘకాలం జీవించడానికి ఈ నీరు, పరిశుద్ధమైన నీరే ప్రాణము.
1: ఫర్ లాంగ్ లైఫ్ ద ప్యూర్ వాటర్ ఈజ్ లైఫ్.
0: కనుక ఈ రెండింటిని ఆధారం చేసి సృష్టించినటువంటి వాడు భగవంతుడే.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ క్రియేటెడ్ దీస్ టూ.
0: ఆ భగవంతుడు ఎవరు ఉంటే ఈ స్వరూపాలే, నీరు గాలి.
1: హూ ఈజ్ గాడ్? హీ ఈజ్ దిస్ ఫార్మ్, ద వాటర్ అండ్ ఎయిర్.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: embodiments of divine atma.
0: భగవంతుడు పంచభూత స్వరూపుడు.
1: God is in the form of five elements.
0: ఈ పంచభూత స్వరూపుడైనటువంటి ఒక పరమాత్మని ఒక్కొక్క భూతాన్ని కూడా మనం ఏ విధంగా ఉపయోగపెట్టుకుంటున్నాం?
1: God in the form of five elements, how are we making use of each of them?
0: గాలి భగవంతుడని దానిని ఎన్ని విధాల అపవిత్రం చేస్తున్నాము.
1: We say that air is God, but how we are polluting it.
0: నీరు భగవంతుడని తెలిసి నీటిని ఎంత దుర్వినియోగం చేస్తున్నాము.
1: We say water is God, but we are wasting it.
0: శబ్దము భగవంతుడి స్వరూపమేనుకొని ఈ శబ్దము లోపల ఎంత కఠినమైనటువంటి శబ్దములు ఉపయోగపెడుతున్నాము.
1: We say the sound is God, but we are using harsh words.
0: శ్రవణము చాలా పరమాత్మని యొక్క స్వరూపమేనని తెలిసి కూడాను దీనిని ఎన్ని విధమైనటువంటి చెడ్డ విషయాలు వింటున్నాము.
1: We say that listening is divine, but we listen all bad
0: things. ఈ పంచభూతములను కూడాను మనము అపవిత్రం చేసుకుని అనుభవిస్తున్నాము.
1: Therefore we are experiencing all the five elements, making them unclean.
0: ఈ పంచభూతములను పవిత్రమైన మార్గంలో మనం అనుభవించినప్పుడే పరమాత్మను మనకు సాక్షాత్కరిస్తాడు.
1: Therefore when we enjoy, experience five elements in sacred path, you can visualize divinity.
0: Kanukare mottamota bhagavantudu shabda swaroopudu.
1: Therefore God is in the form of sound.
0: Aa shabdanni manamu pavitramainatti danni manam vinali.
1: We should listen to sacred things.
0: Para dushana kaani, para nindanu kaani, para haasyamulu kaani manam vinakudu.
1: We should never listen to scandal or rumor or criticism of others.
0: Alanti veveena manaku sambhavinchinappudu nu sthanam vadali vellu.
1: If such things happen, you leave that place.
0: Aa paraninda neevu vinnappude neevu maha paapiga maaripothavu.
1: If you listen to that criticism, you become the worst of the sinners.
0: Neevu vere paapamulu cheyanakkaledu.
1: You don't need to commit separate sin.
0: Ee vinnatuvantive nee yokka paapaniki moola kaaranam.
1: The very listening amounts to sin.
0: Inka neevu traageetuvanti jalamunu parishuddhamainatuvantiga teesuko.
1: And the water you drink must be pure.
0: నీవు మాట్లాడేటువంటి మాటలు చాలా పవిత్రమైనవిగా మాట్లాడు.
1: The words that you make use of.
0: పరులను ఒప్పించేటువంటివి కానీ పరులను బాధించేటువంటివి కాని పరులను ఏడ్పించేటువంటివి కాని నీవు మాటలు ఉపయోగపెట్టద్దు.
1: నెవర్ మేక్ యూజ్ ఆఫ్ దోస్ వర్డ్స్ దట్ హార్మ్ దట్ హర్ట్ అదర్స్ మేక్ దెమ్ క్రాయ్.
0: దీనివల్ల ఎవరిని నీవు బాధ పెట్టినావో ఆ బాధకు పదింతల బాధ నీవు అనుభవించవలసి వస్తుంది.
1: Therefore, if you hurt anybody, you'll be hurt in turn 10 times.
0: ప్రపంచమంతా ఇప్పుడు ఒక పరిశుద్ధమైన అద్దం వంటిది.
1: The whole world is a pure mirror.
0: నీవు ఏమి చేస్తున్నావో అవన్నీ నీకు ప్రతిబింబంగానే వస్తున్నాయి వెనుక్కు.
1: Whatever you do, they come back as reflection.
0: నువ్వు అనుకుంటావు ఎవరికో నేను అపకారం చేసినానులే అని.
1: You think that you are harming
0: someone. పొరపాటు ఆ అపకారం తిరిగి వడ్డీతో పాటు తిరిగి నీకు లభ్యమవుతుంది.
1: It's a big mistake. The very harm you have done to others will come back to you with compound interest.
0: అనేక రెట్లు అధికంగా నీకు మరి తిరిగి వస్తుంది.
1: It will come to you many times.
0: ఇది మంచిది కాదు.
1: It's not good.
0: ఎవరిని కూడా మనం నొప్పించకూడదు.
1: We should not hurt anybody.
0: ఇంకొకటి.
1: Another one.
0: మనకు ఏదైనా ఒక విషయాన్ని మనం విన్నప్పుడు మనకు మనసు బాధ కలుగుతుంది.
1: If you listen to anything, you feel sad.
0: నీకు బాధ కలిగినటువంటి విషయము
1: దట్ విచ్ మేక్స్ యూ సాడ్
0: తిరిగి నీవు 10 మందికి చెప్పడానికి పోవటం అది కూడా పాపమే.
1: If you spread it to 10 people, it is again a sin.
0: ఆ మాట విన్నప్పుడు నీవే బాధపడుతున్నప్పుడు నీవు తిరిగి బాధ ఇతరులను బాధ పెట్టడం వల్ల నీవు పుణ్యం చేసినట్టు అవుతుంది.
1: After listening to that, you feel sad, and again you make others sad. What is the use of it?
0: కనుక వాడు చేసిన పని నీవు చేసిన వాడు అవుతావు.
1: యూఆర్ డూయింగ్ దిస్ వెరీ సేమ్ థింగ్ వాట్ అదర్ వన్ డిడ్.
0: నీకు ఏది కష్టమని తోస్తుందో ఆ కష్టమైన విషయం ఎవరికి నీవు హెచ్చరించకూడదు.
1: దట్ విచ్ మేక్స్ యూ సాడ్ యూ షుడ్ నెవర్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అగైన్.
0: ఎవరి చెవులోనో పడవేయకూడదు.
1: యూ షుడ్ నెవర్ మేక్ అదర్స్.
0: కానీ ఈనాటి కలియుగ ప్రభావం ఏమైపోయింది, ఏదైనా ఒకటి చెడ్డ మాట విన్నప్పుడు అది నిజమో కాదో అది ఇంకా న్యూస్ పేపర్ మాదిరి బయలుదేరుతుంది.
1: As effects of Kali, when they listen to bad things, they go on spreading to many people.
0: ఈనాటి మానవులు అమితమైన పాపములకు గురి కావటం ఇదే కారణం.
1: Man today commits many sins because of this same reason.
0: అందరి మనసును నొప్పిస్తున్నారు.
1: They go on hurting everyone.
0: అందరి మనసును బాధిస్తున్నారు.
1: They spoil the minds.
0: వీడికి ఎంత మహాపాపి.
1: What a great sinner he is.
0: కనుక అలాంటి మహాపాపానికి మాత్రం మీరు గురి కాకూడదు.
1: You should never commit such sins.
0: చేతనైతే మంచి చెయ్యి.
1: If it's possible, do good.
0: లేకపోతే నోరు మూసుకుని కూర్చో.
1: Or else shut your mouth and sit down.
0: Shut up. ఇది సరియైనటువంటి యొక్క మార్గం.
1: This is the correct path.
0: ఏదో నేను అందరికీ చెప్పి ప్రచారం చేశాను ప్రబోధన సల్పినాను అని అనుకోవటము కేవలం ఇది ఆడంబరములు అజ్ఞానం.
1: On the other hand, if you think that I'm publicizing and spreading it, it's pomp and show.
0: కనుకనే ఎవరిని బాధించినా దైవాన్ని బాధించిన వాడే అవుతావు.
1: Therefore, if you hurt anybody, you are hurting God.
0: ఎవరిని ఆనంద పెట్టినా నీవు భగవంతుని ఆనంద పెట్టిన వాడు అవుతావు.
1: If you make anyone happy, it amounts to being God happy. కనుక నీవు ఎవరిని
0: బాధించకుండా చూసుకో.
1: Therefore, see that you won't hurt anyone.
0: దీనిని వ్యాసము కూడాను అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడయం. Help ever, hurt never.
1: This is said by Saint Vyasa. Help ever, hurt never.
0: Is chetanaiti upakaram chey.
1: If it's possible, do help.
0: Upakaram cheyataniki chetagakapothappudu apakaram cheyaddu ade pedda upakaram.
1: If it's not possible for you to do any help, at least don't do harm.
0: Ilanti nitya jeevithamlo manam cheyavalsinatvanti okka sattarmalu enno undaga.
1: When there are many good actions to be done in daily life.
0: ఇవన్నీ మర్చిపోయి జపం రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ చేస్తే వచ్చిన ఫలితం ఏమిటి?
1: Forgetting this daily routine of good actions, what is the fun of penance?
0: మొట్టమొదటి నీ పాత్రను శుద్ధి చేసుకో.
1: First to purify your heart.
0: నీ హృదయాన్ని నిర్మలం చేసుకో.
1: Make your heart pure.
0: ఆ నిర్మలం చేసుకున్న తర్వాత ఆ నిర్మల మనస్సుతో ఏమి చేసినా కానీ దిగ్విజయం సాధిస్తావు.
1: With that pure mind, whatever you do, you're bound to be successful.
0: కనుక నిర్మలమైనటువంటి మనస్సుతో ఈ ఏక కేవలం ఒక రాయిని ముట్టినా రత్నంగా మారిపోతుంది.
1: If you, with a pure mind, if you touch the stone, it becomes a gem.
0: మట్టి ముట్టినా కూడా బంగారం అవుతుంది.
1: If you touch the mud, it becomes gold.
0: కానీ మాలిన్యమైన మనస్సుతో బంగారం ముట్టినా మట్టి అయిపోతుంది.
1: The dirty mind, if you touch the gold, it becomes mud.
0: ఈ చిల్లర భావాలకు మన హృదయంలో ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు.
1: Don't give scope for such cheap.
0: ఈ అల్లర మార్గంలో మనం ప్రవేశించకూడదు.
1: Never step into pomp and show.
0: ప్రశాంతమైనటువంటి జీవితంలో మనం ప్రవేశించాలి.
1: Let's lead a peaceful life.
0: ఎక్కడ ఉంది ప్రశాంతి?
1: Where is peace?
0: ఎక్కడా లేదు. పంచభూతముల్లోనే లేదు ప్రశాంతి.
1: There's no peace in 5 elements either.
0: కనుకనే దేశంలో ఇన్ని రకములైనటువంటి యొక్క విప్లవాలు సంభవిస్తున్నాయి.
1: For that reason there is revolution in this country.
0: భూమి కూడాను కంపించిపోతుంటుంది.
1: We find earthquakes in the earth.
0: అగ్ని కూడాను ప్రజ్వరిల్లుతూ ఉంటుంది.
1: We find the flames all over.
0: ఈ యొక్క నీరు అనేటువంటిది సుడిగాలి లోపల తిరిగిపోతుంటాది.
1: The water is also caught up in the whirlwind.
0: ఈ పంచభూతములు కూడాను మానవుణ్ణి అనేక విధములుగా బాధిస్తూ వస్తున్నాయి.
1: The 5 elements are also causing pain to mankind. What is the reason?
0: ఈ కారణానికి మన యొక్క మనసులే కారణం.
1: For all this our mind is responsible.
0: మన మనసులు మంచిగా ఉంటుంటే,
1: our mind is good,
0: ఈ విధమైన యొక్క దుర్మార్గమైనటువంటి ప్రపంచంలో జరగడానికి వీల్లేదు.
1: Such wicked actions can never take place in the world.
0: మానవుడు మితిమీరిన ఆశని పెంచుకుంటున్నాడు.
1: He has got avarice, excessive desire.
0: మితిమీరిన ఆశ చేత మతిని చెడుకుంటున్నాడు.
1: Because of more of desire,
0: మతిని చెడుకోవడం వల్ల దేశమే చెడిపోతుండాలి.
1: As the mind is spoiled, the country is spoiled.
0: ఏ ప్రపంచంలో ఈ పంచభూతములు ఉంటున్నాయో ఆ పంచభూతములు తన యందు కూడా ఉంటున్నాయి.
1: The five elements present in this world are present in one's own body.
0: కరుగు ఆ పంచభూతములకు ఈ పంచభూతములకు భేదమే లేదు.
1: There's no difference whatsoever between those five elements and here.
0: కరుగు మొట్టమొదటి నీలో ఉన్నటువంటి పంచభూతములను నీవు పరిశుద్ధం చేసుకో.
1: Therefore five elements within you have got to be purified.
0: ప్రాకృతమైనటువంటి యొక్క విషయవాసములో అమితంగా నీవు ప్రవేశించవద్దు.
1: Don't indulge in worldly matters.
0: ఎంతవరకు అంతవరకు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
1: Do your duty to the extent possible.
0: కర్తవ్యం యోగముచ్యతే.
1: Discharging the duty is yoga.
0: దైవాన్ని చింతించు.
1: Think of God.
0: దైవాన్ని స్మరించు.
1: Recollect God's name.
0: కానీ ఆ దైవాన్ని స్మరించి చింతించినటువంటి నాలుగుతో మరొకరిని దూషించకూడదు.
1: But the same tongue with which you sing the glory of the Lord,
0: విమర్శించకూడదు.
1: You shouldn't do it.
0: అసత్యం ఆడకూడదు.
1: నెవర్ అట్టర్ ఫాల్స్హుడ్.
0: ఒకే నాలుకే.
1: ఓన్లీ వన్ టాంగ్.
0: చూచారా, రెండు కన్నులు ఉంటున్నాయి, అందువల్లనే భగవంతుడు ఒకే నాలుక ఇచ్చిండేది.
1: We have two eyes, but God has given only one tongue.
0: రెండు కన్నులు ఇచ్చాడు నాయన, మంచి చెడ్డ రెండు చూడు.
1: Two eyes are given, see good and bad.
0: ఒకవేళ నీకు చూడటానికి ఇష్టం లేకపోతే మూతలు ఇచ్చాను, మూసుకో.
1: It's not possible for you to see. I have given the lids closed.
0: రెండు చెవులు ఇచ్చాను, నీవు మంచి చెడ్డల విషయాలు విను.
1: I have given you two ears, listen to good and bad.
0: నీకు రెండు ముక్కులు రంధ్రాలు ఇచ్చాను.
1: I have two nostrils.
0: ఈడా పింగళ, ఒక గాలిని పీల్చుకో, ఒక గాలిని వదలు.
1: You breathe in and exhale the other.
0: పరిశుద్ధమైన దానిని పీల్చుకో, అశుద్ధమైన దానిని వదలు.
1: Inhale pure air.
0: కానీ నాలుక మాత్రం ఒక్కటే ఇచ్చాను.
1: But I have given only one tongue.
0: దీనిని దేనైనా ఒకదానికి మాత్రమే ఉపయోగించుకో.
1: You should make use of it for only one thing.
0: ఒక తూరి ఒకటి, మరొక తూరి ఒకటి చెప్తే రెండు నాలుకలు ఉన్నటువంటిది విషపాము.
1: If you say one thing now and another thing later, it amounts to two tongues of a snake.
0: కనుక నాలుక ఒకటే ఉంటున్నది.
1: So there only one tongue is given to us.
0: ఏకం ఏవ అద్వితీయం. అదే అద్వితీయం.
1: Only one, not two. That's not one.
0: ఏకం సత్ విప్రా బహుధావదంతి.
1: Truth is one. Scholars represent many ways.
0: సత్యం ఒక్కటే.
1: Truth is one.
0: రెండు కాదు.
1: Not two.
0: కనుకనే మానవత్వంలో ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క నిత్య జీవితంలో మనం చేయవలసినటువంటివి మనం చక్కగా నేర్చుకోవాలి.
1: Therefore we have to learn what all the sacred acts.
0: కావలసినన్ని అబద్ధాలు చెప్పటము.
1: We say lot of lies.
0: కావలసినన్ని అన్యాయాలు చేయటము.
1: We do many acts of injustice.
0: నేను క్షేమంగా ఉండాలని ఆశించటము.
1: But we expect to be.
0: క్షేమం వస్తుందా, క్షామం వస్తుందా?
1: Instead of welfare, you will have famine, kshama.
0: కాదు కాదు, నీవు క్షేమంగా ఉండాలనుకుంటే క్షేమమైనటువంటి పనులు చేయి.
1: If you want kshema, welfare, do all good activities.
0: నేను అన్ని విధాలు కూడా అన్యాయంగా అసత్యంగా పోకపోతే నా ఇల్లు జరిగేది ఎట్లా అంటావు?
1: If you say, if I don't go along the path of injustice, how can I
0: hear? అసత్యాలతో ఇల్లు జరుగుతుండాలని నువ్వు అనుకుంటున్నావు, ఇల్లుగా జరిగేది ఇల్లు గొల్లైపోతా ఉంది.
1: You think that illu, the house is managed that way, you become gullar, totally lost.
0: సత్యమైనటువంటి జీవితంలో చేయి, నీకు తప్పక అన్ని విధాలుగా దిగ్విజయం సాధిస్తుందా.
1: With all the truth you do it, you will accomplish all success.
0: కనుక ఈనాడు ప్రపంచ వాంఛలు అమితంగా మీరిపోతున్నాయి.
1: Today in the world there is so much of desire.
0: ఎంత ఆశలు మీరిపోతున్నాయో అంత ఆనందము తరిగిపోతుందాది.
1: As desires are more and more, the happiness
0: రాగద్వేషాలు అధికమయ్యే కొద్దీ ఆయు ప్రమాణం కూడా తగ్గిపోతుండాలి.
1: Life span is also diminishing.
0: మన ఆయు ప్రమాణం తగ్గిపోవడానికి ఈ ఆశనే మూల కారణం.
1: లైఫ్ స్పాన్ దట్స్ కట్ షార్ట్.
0: ఈ విచారములే మూల కారణము.
1: ఫర్ ఆల్ ఎంగ్జైటీ.
0: ఈ విచారములకు చోటు ఇవ్వద్దండి.
1: డోంట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ ఎంగ్జైటీ.
0: ఈశావాస్యం ఇదం జగత్.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: సర్వత్రా ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: నేను భగవంతుణ్ణే.
1: I am God.
0: నీవు భగవంతుడే.
1: You are God.
0: సర్వము భగవంతుడే.
1: Everything is divine.
0: అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
1: If you see here, hither and thither, there is only one Atma that is present.
0: ఇది ఈశావాసికి ఉపనిషత్తు మొట్టమొదటి ఉపనిషత్తు చక్కగా పునాది వేసి ప్రబోధిస్తూ వచ్చింది.
1: This is the teaching of ఈశావాస్య as the foundation.
0: ఎలాంటి పునాది వేసింది?
1: What sort of a foundation?
0: అనేక అంతస్తులు కట్టుకోవచ్చు.
1: You can construct many stories.
0: దేనికి ఏమాత్రము వెరవదు ఇది.
1: You don't need to fear.
0: భూకంపాలకు కదలదు ఇది.
1: It won't shake because of earthquake.
0: మనోకంపంలోనే భూకంపం వచ్చేసేసింది.
1: Out of the earthquake in the mind you find earthquake in the physically.
0: భూమిలో ఏ కంపము లేదు.
1: There's no movement whatsoever.
0: అన్ని కంపములు వీడియందే ఉంటున్నాయి.
1: Everything is within you.
0: మనోకంపముల యొక్క ప్రతిబింబాలే భూకంపాలుగా మారుతున్నాయి.
1: Earthquake of the mind is reflected in the earthquake in the physical sense.
0: కనుక ప్రేమ స్వరూపులారా అందరూ కూడాను భగవంతుని ప్రార్థన చేయండి.
1: Embodiments of love, pray to God.
0: లోకః సమస్తః సుఖినో భవంతు.
1: The entire world be happy.
0: ఎందుకంటే అంతా భగవంతుని యొక్క స్వరూపమే.
1: Because everything is the form of the divine.
0: అని సమస్త జగత్తును కూడాను సమస్త ప్రజలకు కూడాను సుక్షేమం కలగాలి అనేటువంటి తీసుకుంటే ఆ భగవంతుడి ప్రార్థనను అంగీకరించి సర్వులకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అందించి కట్టగనపటకు ఆత్మానందాన్ని కూడా చేకూరుస్తాడు.
1: We should wish for the good and the welfare of the entire world, of everybody, then God will be
0: pleased.
1: That is the primal basis.
0: మూలాధారాన్ని మాత్రం మనం వదలకూడదు. మనం
1: We should never leave this primal basis.
0: చెట్టును కొట్టు, కొమ్మలు కొట్టు.
1: Cut off the branches.
0: ఆకులు తీసివేయి.
1: Remove the leaves.
0: కానీ రూట్ ను మాత్రం కొట్టవద్దు.
1: But never cut off the root.
0: ఆ రూట్ ను కొడితే చెట్టే పడిపోతుంది.
1: If you cut the root, the whole tree would fall.
0: ఈనాటి మానవుడు,
1: man today,
0: కేవలము కొమ్మలను వదిలిపెట్టి ఏరులే కొడుతున్నాడు.
1: He leaves the branches there, he'll cut off the roots by the bottom.
0: ఏరులు కొట్టాలి.
1: What is to be cut off?
0: దుష్టమైన భావముల వృక్షానికి ఏరులు కొట్టండి.
1: All the bad feelings should be cut off.
0: మంచి దానికి కొట్టకండి.
1: యూ షుడ్ నాట్ కట్ ది గుడ్ వన్.
0: అందరినీ ప్రేమించండి మొట్టమొదట.
1: లవ్ ఆల్ ఇన్ ద ఫస్ట్ టెన్.
0: అంతో ఇంతో మిగిలితే నిన్ను నువ్వు ప్రేమించుకో.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఫ్రాక్షన్ లెఫ్ట్, యు లవ్ యువర్సెల్ఫ్.
0: ప్రేమనంతా నీవే అనుభవిస్తూ ఇంకా తర్వాత ఇతరులకు ప్రేమను అందించాలంటే ఎట్లా అందించగలవు?
1: ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ఆల్ ద లవ్ టు యువర్ సెల్ఫ్, హౌ కెన్ యూ షేర్?
0: ఒక సన్యాసి దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడంట, పరమానంద శిష్యుడు.
1: ఎ సన్యాసి సెలిబ్రేట్ హస్ గాట్ ఎ డిసైపుల్ ఇన్ హిస్ కంపెనీ.
0: ఎవరో ఒక పాపం భక్తుడు తెచ్చి ఒక ఆరో ఐదో అరటి పండ్లు తెచ్చి గురువుకి ఇచ్చాడు.
1: A devotee gave to Guru 6 or 7 plantains.
0: ఆ గురువు శిష్యుని చేతికి ఇచ్చి నాయన ముక్కలు చేసి అందరికీ ప్రసాదం పంచరా అన్నాడు.
1: He wanted the disciple to cut and then distribute to devotees around.
0: అప్పుడు ఈ యొక్క ముక్కలు కోశాడు, ఒక్కొక్కటి తింటూ ఉన్నాడు.
1: He was cutting into pieces and he started eating.
0: స్వామి, ఆత్మతృప్తి అయిన తర్వాత కదా అందరి తృప్తి, నేను భుజించాను అన్నాడు.
1: He said, Swami, after self satisfaction only I can.
0: ఇలాంటి వాడు ఈనాడు కోట్లకు తయారైనాడు.
1: Crores and crores of people are there today of that sort.
0: Mottamotu talatrupti.
1: First self satisfaction.
0: Tarvata itharulu trupti.
1: Then the satisfaction of others.
0: Idi ye shastramu, ye vedamu, ye upanishattulu, ye yokka bhagavad geetalu kodunu oppukovu.
1: No vedic text, no upanishad, no shastra would teach that way.
0: Tarulaku santosha pettu, tarvata neevu santoshinchu.
1: Make others happy, then you'll be happy.
0: Aa reaction, ఆ రీసౌండ్, ఆ రిఫ్లెక్షన్ నిన్ను సరి అయినటువంటి ఉన్నత స్థాయికి తీసుకుని పోతుంది.
1: దట్ రియాక్షన్, దట్ రిఫ్లెక్షన్, దట్ సౌండ్ విల్ టేక్ యూ టు నోబుల్ హైట్స్.
0: కనుక మీరు ప్రేమను సంకుచితంగా పెట్టుకోకండి.
1: దేర్ఫోర్ నెవర్ హ్యావ్ కంట్రాక్టెడ్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే.

0: is from truth, the whole universe has emerged. And ultimately, it will merge back into that principle of truth. In fact, there is no place in cosmos where there is no truth. It is that pure, unsullied truth which is present all over.
1: Satyam Brujat. Priyam Brujat. Nabrujat Satyam Apriyam. సత్యం వద ధర్మం చర. ఇది వేదం యొక్క ప్రధానమైనటువంటి యొక్క ప్రమాణ వాక్యములు.
0: ద వేద వాంట్స్ us టు స్పీక్ ట్రూత్. వేద వాంట్స్ us నాట్ టు అటర్ ఎనీ లై, అండ్ వీ షుడ్ స్పీక్ ట్రూత్ ఇన్ అన్ యాక్సెప్టబుల్ వే అండ్ కండక్ట్ అవర్ సెల్వ్స్ అలాంగ్ ద రైట్ఫుల్ పాత్.
1: జగత్తులోని జన్మించినటువంటి ప్రాణులకు ఆహారం మొదలు.
0: ఫర్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ద ఫుడ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ విచ్ కెనాట్ బి గివెన్ అప్.
1: ఆహారమే లేకుండినా గతించిపోతుంది ఆ యొక్క జీవి.
0: ద లివింగ్ క్రీచర్ న్యాచురలీ లూజెస్ లైఫ్ ఇఫ్ ద ఫుడ్ ఇస్ నాట్ గివెన్.
1: అయితే ఈ ఆహారమునకు సూర్యుడు అతి ప్రమాణం.
0: ఫర్ దిస్ ఫుడ్ సన్ గాడ్ ఈజ్ వెరీ నెసెసరీ.
1: సూర్యప్రకాశము చేతనే వర్షం లభిస్తుంది, వర్షము చేతనే పంటలు పండుతాయి, ఈ పంటల యొక్క ప్రమాణమే ఆహారంగా రూపొందుతూ వస్తుంది.
0: బికాస్ ఆఫ్ ద హీట్ ఇన్ ద సన్ లైట్ వీ హ్యావ్ రెయిన్స్, and the rains are responsible for the crop, and that constitutes our food sustaining the organic world.
1: Upanishadulu cheppinattuga prati vakyamanandulu kudanu moodu padamulu pradhanamainatvanti yokka pramanamulu.
0: In Upanishads, three are most important standards, dikta.
1: Ee aaharamunaku ee aakaliki ఈ యొక్క తృప్తికి సత్యమునందే మూడు పదములు ఏర్పడుతూ వచ్చింది.
0: ఫర్ ఫుడ్ ది అపిటైట్ అండ్ ది సేషియేషన్ ఆఫ్ హంగర్, ఆల్ దీస్ త్రీ ఆర్ దేర్ విత్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: సత్ ప్రమాణం అనగా ప్రాణము.
0: సత్ ఈజ్ లైఫ్.
1: ఈ అనగా అన్నము.
0: ఈ ఈజ్ ఫుడ్.
1: అనగా సూర్యుడు.
0: ఈ సన్.
1: ఈ సన్ యొక్క ప్రకాశం చేతనే ఆహారం లభించి దేహములకు పుష్టిని సంతుష్టిని కలిగించి జీవితానికి హాయిని చేకూరుస్తుండే.
0: బికాస్ ఆఫ్ ద సన్ రేస్ అండ్ ద సన్ లైట్ వి హ్యావ్ ద ఫుడ్ టు మెయింటైన్ అవర్ బాడీ and the strength.
1: Satyamu anaga kevalam unnadi unnattu cheppatamu, chusindi chusinattu palakatamu, idi maatrame kaadu satyamu.
0: Truth is not simply telling what is seen, what is heard and what is thought of.
1: Ee moodu aksharamlandu undinatundi yokka mottamadardi sattu, ade pranamu.
0: In this three, among the three, the first one is sat, life.
1: ఈ ప్రాణములో ఈ అనేటువంటి ఆకలి ఉన్నది.
0: In this life, there is e, the appetite.
1: యం అనేటువంటి సూర్యుడు ఈ ఆకలిని తీరుస్తున్నాడు.
0: యం సన్ అపీజెస్ అవర్ హంగర్.
1: సత్యమనగా ప్రాణము, ప్రాణములందు ఉన్నటువంటి ఆకలి, ఆకలిని తీర్చేటువంటి సూర్యుడు, ఈ మూడింటి యొక్క సర్వము ఈ సత్యమునందే ఇమిడి ఉన్నది.
0: సత్యం హ్యాస్ గాట్ దీస్ త్రీ కంపోనెంట్స్, ద లైఫ్ దట్ హ్యాస్ గాట్ ద హంగర్ అండ్ ద సన్ గాడ్ హూ సేషియేట్స్.
1: సత్యంబునందుండి సర్వంబి సృష్టించే సృష్టంబునందుండిగే సర్వ సృష్టి. సత్యమహిమ లేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వం ఇదియే చూడరయ్యా అని చెప్పాను. ఇది ఏ సత్యము? ఈ సత్యమే జగత్తునంతా కూడాను కాపాడుతూ, ఆకలి తీరుస్తూ, పుష్టిని అందిస్తూ, ఆరోగ్యం చేకూరుస్తూ, పోషిస్తూ వస్తున్నది.
0: సో ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్, సస్టైన్ బై ట్రూత్ అండ్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ది ట్రూత్. దాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది ఫుడ్ అండ్ సస్టెనెన్స్ అండ్ హెల్త్.
1: సత్యము అనగా ప్రాణులను సృష్టించడము,
0: క్రియేటింగ్ ది క్రీచర్స్,
1: ఈ ప్రాణులకు తగినటువంటి ఆహారం అందించటము,
0: సప్లైయింగ్ ది నీడెడ్ ఫుడ్,
1: ఈ ఆహారం చేత తన యొక్క జీవితాన్ని పోషించుకోవటం,
0: అండ్ లైఫ్ ఇస్ మెయింటైన్డ్ దేర్ బై.
1: ఇది సత్యం యొక్క అంతరార్థము.
0: దిస్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ సత్య ట్రూత్.
1: ఇంకా రెండవ అర్థం ఏమిటంటే సత్య.
0: ది సెకండ్ మీనింగ్ ఇస్ సత్య.
1: సత్య అనగా
0: సత్య,
1: సత్,
0: సత్,
1: సతయ,
0: సతయ,
1: ఇది సతయ.
0: దిస్ ఇస్ సతయ.
1: సతయ,
0: సతయ,
1: ఇది కూడా మూడు అక్షరంతో కూడినటువంటిది.
0: దిస్ ఆల్సో హ్యాస్ త్రీ లెటర్స్.
1: అయితే దీనిని ఇటువైపు నుంచి మనం చదువుకుండా వెనుక వైపు నుంచి మనం చదివినట్టుంటే ఇది ఏ అర్థం ఇస్తుందో గుర్తించాలి.
0: ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, if we read it in the reverse direction, what meaning we get?
1: Satya,
0: satya,
1: ya anaga yamaneemadulu techa manavudu tapassu chesinappudu.
0: Ya stands for prescribed code with which we have to do penance.
1: Sakaram antundi satyamu.
0: Sa stands for satya, the truth.
1: Sakshatkaristundi,
0: it manifests.
1: సతయా, సా అనగా యమనియమాలతో కూడిన దీనిని తపస్సు చేసినప్పుడే ఈ సత్యస్వరూపమైనటువంటి సాక్షాత్కారం లభిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వన్ కెన్ హ్యావ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ సత్య ట్రూత్ ఇఫ్ వన్ అబ్జర్వ్స్ పెనెన్స్ ఇన్ స్ట్రిక్ట్ అడిహరెన్స్ టు యమ నియమ ద ప్రిస్క్రైబ్డ్ డిసిప్లిన్.
1: ఈ సత్యమే దైవము.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: సత్యం ఎక్కడ ఉన్నది? సర్వత్రా ఉంటున్నది.
0: వేర్ ఇస్ ట్రూత్? ఇట్ ఈస్ ఆల్ ప్రొవైడింగ్.
1: సత్యం లేని స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో
1: సత్యం. కాని వస్తువు లేదు.
0: దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ విదౌట్.
1: సర్వము సత్యం నందే ఇమిడి ఉన్నది.
0: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ ద ట్రూత్.
1: కనుక సత్యము అనగా త్రికాల భాజ్యమైనటువంటి స్వరూపమే సత్యం.
0: ట్రూత్ మెంట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: యమనియమాలతో కూడినటువంటి తపశ్శక్తియే సత్యము.
0: సత్య, ది ట్రూత్ ఈస్ ది పవర్ ఆఫ్ పెనెన్స్ విచ్ ఇస్ డన్ ఇన్ అడిహరెన్స్ టు ఆల్ ది డిసిప్లిన్.
1: సత్య స్వరూపమైనటువంటి యొక్క సాక్షాత్కారమే ఈ యొక్క తపస్సు.
0: పెనెన్స్ ఫ్రక్టిఫైస్ బై ఎంజాయింగ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ట్రూత్.
1: కనుక సత్యం ఎక్కడున్నదనగా సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
0: సో వేర్ ఇస్ ట్రూత్? సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: సత్యమే జ్ఞానము.
0: ట్రూత్ సత్య ఇస్ జ్ఞానం, విజ్డమ్.
1: జ్ఞానం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ విజ్డమ్?
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యుయాలిటీ ఇస్ విజ్డమ్.
1: రెండు కాని ఒక్కటే.
0: ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
1: అది ఏ సత్యం.
0: దట్ ఈస్ ట్రూత్.
1: ఇటు సత్యమును జ్ఞానం చేత లభిస్తుంది అని అర్థము.
0: It only meant one can acquire truth out of wisdom, jnana.
1: ఈ జ్ఞానం అనగా అనంతమైనటువంటిది జ్ఞానం.
0: జ్ఞాన, విజ్డమ్ ఇస్ ఇన్ఫినిట్.
1: ఏదో అంతో ఇంతో గ్రంథముల ద్వారా మనం చదువుకున్నటువంటి జ్ఞానం జ్ఞానం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఫ్రాక్షనల్ నాలెడ్జ్ ఆర్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
1: అనంతమైన స్వరూపమే జ్ఞానము.
0: జ్ఞాన ఇస్ ఇన్ఫినిట్ ఇన్ ఇట్స్ ఫార్మ్.
1: దీనికి ఆది లేదు, అంత్యము లేదు.
0: ఇట్ హాస్ నో బిగినింగ్ నార్ ఎండ్.
1: అటువంటి అనంతమైనటువంటి జ్ఞానతత్వాన్ని ప్రబోధించేటువంటిది సత్యం.
0: ఇట్ ఈస్ ట్రూత్ ఆర్ సత్య దట్ స్పీక్స్ టీచర్స్ ఇన్ఫినిట్ జ్ఞాన విజ్డమ్.
1: కనుక సత్యము అనగా కేవలము ప్రాకృతిక రూపంలో మనం అనుభవించేటువంటి యొక్క పలికేటువంటి యొక్క పదముల యొక్క అంతరాత్మలు మాత్రమే కాదు.
0: సో సత్య ట్రూత్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ వన్ by telling that what had happened, what we have seen and thought over.
1: వేదములకంతా కూడా సారమైనటువంటి యొక్క తత్వము సత్యము.
0: ది ఎసెన్స్ ఆఫ్ వేద ఈ సత్య.
1: అనంతమైనటువంటి వేదములకు పుట్టుక స్థానము సత్యం.
0: సత్య ది ట్రూత్ ఈస్ ద ఆరిజిన్ ఫర్ ది ఎంటైర్ వేద.
1: కనుక వేదముల యొక్క స్వరూపమే ఈ సత్యము.
0: సత్య ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ వేద.
1: ఈ సత్యమునకు ఎట్టి అర్థమును బోధించుచున్నదో అది ఏ జ్ఞానము.
0: ద మీనింగ్ ఆఫ్ సత్య ఈజ్ జ్ఞాన ఆర్ విజ్డమ్.
1: ఆ జ్ఞానమే సత్యము.
0: అండ్ దట్ వెరీ విజ్డమ్ ఈజ్ ట్రూత్.
1: కనుక ఈ విధంగా విచారణ చేస్తూ పోతుంటే సత్యమునకు ఎంతైనా కూడా అంత అర్థం ఉంటుండది.
0: సత్య ద ట్రూత్ హ్యాస్ గాట్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్.
1: కనుక సత్యమును మనం వదల్తిమా జగత్తే లేదు.
0: ఇఫ్ వి గివ్ అప్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్ ఎట్ ఆల్.
1: అనాది కాలము నుండి అనేక మంది మహర్షులు, తపస్సంపన్నులు, త్యాగులు, యోగులు ఈ సత్యాన్ని ఆశ్రయించి ఆనందంతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద సేజెస్ సీకర్స్ ఆఫ్ ట్రూత్ అండ్ స్పిరిచువలిస్ట్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్ ఫాలోడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: సమస్త సిరి సంపదలు, భోగ భాగ్యములు ఈ సత్యమునందే ఇమిడి ఉన్నవి.
0: ఎంటైర్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, ఆల్ కన్వీన్స్ కంఫర్ట్స్ ఆర్ ఇన్ దిస్ ట్రూత్ ఓన్లీ.
1: కనుక సత్యమనగా కేవలము లౌకికమైనటువంటి అర్థములతో మనము సంభాషించుకోవటం కాదు.
0: ట్రూత్ ఈజ్ నాట్ వరల్డ్లీ కాన్వర్సేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్.
1: ఇట్టి సత్యమును ఈనాడు కాదు, ప్రాచీన కాలము నుండి పవిత్రమైనటువంటి ఋషులు ఈ సత్యాన్వేషణ నిమిత్తమై సర్వ సంపదలను కోల్పోయి అరణ్యములకు ఏగి తపస్సును ఆచరించి ఈ సత్యం యొక్క నిజస్వరూపాన్ని గుర్తిస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టుడే. లాంగ్ బ్యాక్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద సేజెస్ మేడ్ థరో ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ అండ్ దే స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ ఇన్ డిపెండెన్స్ టు నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ట్రూత్.
1: ఈ సత్ అనగా శాశ్వతమైనటువంటిది అని అర్థం. మరొకటి
0: సత్ మీన్స్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: ఈ సత్ అనేటువంటిది మారేటువంటిది కాదు.
0: సత్ ఈజ్ చేంజ్లెస్.
1: అది ఒక విధమైనటువంటి యొక్క బ్రహ్మస్వరూపము.
0: ఇట్ ఈస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్రహ్మన్.
1: ఈ సత్ అనేటువంటి యొక్క ప్రమాణ స్వరూపాన్ని మనం చక్కగా విచారణ చేయాలి.
0: We have to investigate clearly the reality of this satya.
1: ee satya anetundi fundamental life.
0: This sat satya is the fundamental life.
1: Annintikini aadharam anetundi yokka swaroopam ee satya.
0: Sat is the fundamental foundation for everything.
1: ee satya lekapothe lokamulo marakati ee srushtinchapadinaatundi chitta anetundi kanipinchane ledu.
0: Without this sat you cannot visualize chit.
1: ఈ సత్ పవిత్రమైనటువంటి పవర్ఫుల్ అనేటువంటి ఒక శక్తి.
0: సత్ ఈజ్ ఎ సీక్రెట్ పవర్.
1: దీనిని పాజిటివ్ అన్నారు.
0: దిస్ ఈజ్ పాజిటివ్.
1: చిత్తు అనేటువంటిది దీన్ని ఆశ్రయించి దీని యొక్క ఆధారం చేత తమ కర్తవ్య కర్మలను ఆచరించేటువంటిది చిత్తు.
0: ఇట్ ఈస్ చిత్ దట్ డిశ్చార్జెస్ ఆల్ ఇట్స్ ఆబ్లిగేషన్స్ అండ్ డ్యూటీస్ బేసింగ్ ఆన్ దిస్ సత్.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రమాణ స్వరూపం కాదు. ఇది
0: ఇట్ ఈస్ నాట్ ఎనీవే ద మెయిన్ స్టాండర్డ్ ఆర్ ఫండమెంటల్.
1: ఇది పాజిటివ్.
0: దిస్ ఇస్ పాజిటివ్.
1: సత్ అనేటువంటిది పాజిటివ్.
0: సత్ ఈస్ పాజిటివ్.
1: చిత్ అనేటువంటిది నెగటివ్.
0: చిత్ ఈస్ నెగటివ్.
1: ఈ సత్ అనేటువంటిది ఈ పాజిటివ్ అనేటువంటిది చిత్తుతో చేరినప్పుడే
0: వెన్ వన్స్ సత్ ద పాజిటివ్ జాయిన్స్ ద చిత్ నెగటివ్
1: ఈ సత్ చిత్ రెండు కూడినప్పుడే ఆనందం ఏర్పడుతుంది.
0: ద కాంబినేషన్ ఆఫ్ సత్ చిత్ విల్ ఈల్డ్ ఆనంద బ్లిస్.
1: సత్ అనేటువంటిది ఆహారం అని చెప్పారు.
0: భగవాన్ సెడ్ సత్ ఈజ్ ఫుడ్.
1: సత్ అనేటువంటిది మానవుని యొక్క దాహంను కూడా తీర్చేటువంటి జలం వంటిది.
0: సత్ ఈజ్ లైక్ వాటర్ దట్ క్వెంచెస్ అవర్ థర్స్ట్.
1: అన్నము లేకపోయినా కూడా మనం బ్రతకవచ్చు, కానీ జలము లేకపోతే క్షణమైనా నివసించడానికి వీలు కాదు.
0: వన్ కెన్ లివ్ even without food, but one cannot live without water.
1: కనుక సత్ అనేటువంటిది కేవలము ఒక ప్రాణస్వరూపమైనటువంటి ఒక జలం వంటిది.
0: Therefore, sat is water which is very life.
1: చిత్ అనేటువంటిది నెగటివ్ వంటిది.
0: చిత్ ఈజ్ నెగటివ్.
1: ఈ నెగటివ్ అనేటువంటిది సత్తు లేకపోతే దీని ప్రయోజనం ఏమాత్రమూ ఉండదు.
0: చిత్ ద నెగటివ్ ఈజ్ యూస్లెస్ వితౌట్ సత్ ద
1: పాజిటివ్. జలంతో ఈ యొక్క చిత్ అనేటువంటిది చక్కగా చేర్చినామంటే,
0: వెన్ వన్స్ వీ మిక్స్ దిస్ చిత్ ఇన్ దిస్ సత్ ద పాజిటివ్,
1: సత్ వాటర్ చిత్ చక్కెర,
0: సత్ ఇస్ వాటర్ చిత్ ఇస్ షుగర్,
1: చిత్ లోపల కూడా రుచి ఉంటున్నది.
0: దేర్ ఇస్ టేస్ట్ ఇన్ చిత్.
1: ఈ సత్ చిత్తు లోపల చక్కని పరిమళమైనటువంటి యొక్క గంధం కూడా ఉంటుండాలి.
0: అండ్ ఆల్సో వి ఫైండ్ ద అరోమా స్మెల్ ఇన్ చిత్.
1: కనుక ఈ సత్ చిత్తు ఈ రెండు కలిసినప్పటికే ఆనందం ఏర్పడుతుంది.
0: వెన్ వన్స్ దీస్ టూ ఆర్ మిక్స్డ్ సత్ చిత్ వి గెట్ ఆనంద బ్లెస్.
1: జలమును పానకమని చెప్పరు.
0: We don't call water as a syrup.
1: Chakkaranu panakamani chepparu.
0: Nor the sugar either.
1: Chakkara jalamu rendu cherinappude iniki panakam antaru.
0: It is only the combination of sugar and water that make the syrup.
1: Kabatti bhagavantudu ye swarupamlo unnadu.
0: The form of God
1: panakamloni chakkara vale untunnadu.
0: Is like sugar in syrup.
1: ఈ చక్కెర అనేటువంటిది పానకం తప్పి చక్కెరగా ఉండడానికి వీలు కాదు.
0: అండ్ ద షుగర్ కెనాట్ బి సెపరేట్ ఫ్రమ్ ద సిరప్.
1: చక్కెరను వదిలి పానకం ఉండడానికి వీలు లేదు.
0: అండ్ ద సిరప్ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ షుగర్.
1: కనుక నీ పాలలోని వెన్న వలే,
0: జస్ట్ అస్ ది
1: బటర్ వెన్నలోని ఘీ వలే, నెయ్యి వలే,
0: జస్ట్ అస్ బటర్ ఇన్ ద మిల్క్,
1: అవినాభావ సంబంధంతో కూడినటువంటివి.
0: దే ఆర్ ఇంటర్ డిపెండెంట్.
1: కనుకనే అనాది కాలం నుండి ఋషులు అనంతమైనటువంటి తపస్సులు ఆచరించి,
0: since ancient times the sages did deep penance.
1: ఈ సత్చిత్ అనేటువంటి ఒక పదార్థమును గుర్తించి ప్రపంచానికి అందిస్తూ వచ్చారు.
0: They have fully recognized sat principle and chit and propagated in the world.
1: ఒకానొక సమయంలో పెద్ద వేద సభలు జరుగుతుండగా అందులో ప్రవేశించారు ఈ మహర్షులు.
0: Many of the sages participated in a very big congregation.
1: ఈ సత్చిత్ ఆనందమును వెతికే నిమిత్తమై అనేక ఋషులు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.
0: మెనీ సేజెస్ వర్ మేకింగ్ రిపీటెడ్ అటెంప్ట్స్.
1: ఎంత తపస్సు చేసినప్పటికీ, ఎంత దీక్ష పూనినప్పటికీ, కానీ ఈ యొక్క సత్ అనేటువంటి స్వరూపం గుర్తించడానికి వీలు కాలేదు.
0: ద లాంగ్ పెనెన్స్, ఆస్టెరిటీస్ అండ్ వౌస్ విల్ నెవర్ హెల్ప్ ఎనీబడీ టు నో సత్ అండ్ చిత్ ఇన్ రియాలిటీ.
1: అందులో సత్య స్వరూప అనేటువంటి ఒక స్వరూపం బయలుదేరింది.
0: There started the manifestation of satya.
1: అతను ఎక్కడికి వచ్చి,
0: హి కేమ్
1: వేదా వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అన్నాడు. వేదా వేదం పురుషం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్. ఈ యొక్క వేదం అనేటువంటిది ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
0: వేద ఇస్ బియాండ్ ఆల్ మెజర్ అండ్ ఎస్టిమేట్.
1: ఇది అన్నింటి ఎందు కూడాను ఒక పానకంలో చక్కెర వలె ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షుగర్ యాజ్ ఇన్ సిరప్.
1: అయితే ఎట్లా ఉంది?
0: హౌ ఇస్ ఇట్?
1: ఆదిత్యవర్ణం సూర్యుని కాంతి వలె ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఆఫ్ ద సేమ్ వే ఆఫ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ సన్.
1: సూర్యుని కాంతియే కాదు, సూర్యుని తేజస్సు కూడా ఉంటుండాలి.
0: ఇట్ హాస్ గాట్ ద బ్రిలియన్స్ ఆఫ్ సన్.
1: తమస పరస్తాత్ చీకటిగా కూడా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఆల్సో పిచ్ డార్క్.
1: ఇందులో వెలుగు ఉంటుండాలి, చీకటి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లైట్ అండ్ డార్క్నెస్ టూ.
1: వెలుగులో పల్లే చీకటికి మంచి ప్రకాశము.
0: అండ్ బియాండ్ దిస్ డార్క్నెస్ దేర్ ఇస్ లైట్.
1: ప్రకాశమైనటువంటి ఒక చీకటిలోనే వెలుగుకు మంచి ప్రకాశము.
0: అండ్ దేర్ఫోర్ ఇట్ ఇస్ ఓన్లీ ది డార్క్నెస్ ద లైట్ షైన్స్.
1: చీకటి లేకపోతే వెలుగునికి ఏమాత్రం ప్రకాశం లేదు.
0: Without the darkness there cannot be light.
1: వెలుగు లేకపోతే చీకటి యొక్క స్వరూపం మనకు గుర్తించడానికి వీలు కాదు.
0: Without the light you cannot distinguish the dark.
1: కనుకనే ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అన్నారు.
0: సో
1: ఈ విధంగా ఉంటున్నాడు భగవంతుడు.
0: God is beyond this darkness in the form of brilliance of sun.
1: సూర్యుని కాంతితో కూడినటువంటి వాడు భగవంతుడు.
0: He is of that intensity.
1: ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అన్నారు.
0: He is beyond this darkness like the sunlight.
1: అయితే ఇది ఎక్కడ చూచారు మీరు అని అనేక మంది ఋషులు ప్రశ్నిస్తూ వచ్చారు.
0: Many sages have questioned, where have you seen that light?
1: పగలు చూచారా లేక రాత్రి చూచారా?
0: Have you seen it in the daytime or in the night?
1: ధ్యానంలో చూచారా జాగ్రత్తలో చూచారా?
0: Is it in meditation or in waking state?
1: త్రియావస్థలో చూచారా బ్రహ్మాస్థలో చూచారా?
0: Is it in the ultimate state or in the deep
1: state? ఈ విధంగా అవస్థలత్రనాడు భగవంతుడు.
0: God is beyond this darkness in the form of brilliance of sun.
1: సూర్యుని కాంతితో కూడినటువంటి వాడు భగవంతుడు.
0: He is of that intensity.
1: ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అన్నారు.

0: తలత్రయములు, కాలత్రయములు, స్థానత్రయములు అన్నిటినీ ప్రశ్నిస్తూ వచ్చారు.
1: They went on questioning the three levels of consciousness, the three places and the three periods of time.
0: అప్పుడు ఆ సత్య స్వరూపుడైనటువంటి సత్యం చెప్పింది.
1: And the manifestation of truth replied thus. దీనికి
0: కాల భేదములు లేవు.
1: It has no difference.
0: ఈ భేదములు లేదు.
1: No positions.
0: దీనికి ఏ మాత్రం కూడాను ఒక స్వరూపాలు రావు.
1: It has no definite form.
0: దీనికి డే అండ్ నైట్, పగలు రాత్రి అనేటువంటి ఒక వ్యత్యాసమే కనిపించదు.
1: It has no differences like the day and the dark.
0: కనుక ఇలాంటి ప్రదేశంలో, ఇలాంటి పరిస్థితిలో మేము ఈ సత్యాన్ని చూచాం.
1: At that place, at that time, we have seen truth.
0: అయితే ఈ సత్యమును ఏ విధంగా చూచారు?
1: How have you realized?
0: ధ్యానావస్థలో చూచారా, లేకపోతే జాగ్రత్త అవస్థలో చూచారా అని చెప్పమని చెప్పారు.
1: They wanted them to inform, to let them know when they had this experience in waking or sleeping.
0: ఈ జాగ్రత్త అవస్థ ఈ చర్మ సచ్చులు.
1: In the waking state, the physical eye helps you.
0: ఈ చర్మ సచ్చులతో అన్నియో చూస్తున్నాము.
1: With this physical eye, you see.
0: కేవలం ఈ చర్మ సచ్చులు మానవులకు మాత్రమే కాదు.
1: The physical eye is only not.
0: పశుపక్షి మృగాదులు కూడా ఈ చర్మ సచ్చులు ఉన్నాయి.
1: Animals and beasts also have eyes.
0: క్రిమికీటకాదులు కూడా ఈ యొక్క చర్మ సచ్చులు ఉన్నాయి.
1: Insects also have eyes.
0: కనుక ఈ జగత్తు లోపల సర్వ జీవులు కూడా ఈ చర్మ సచ్చులతో చూస్తున్నారు.
1: In this world, all the living beings have eyes to watch.
0: చూచటం గొప్పతనం కాదు.
1: Nothing great in seeing.
0: కాబట్టి మానవ యొక్క చర్మ సచ్చములు భౌతికమైన రూపాన్ని చూపిస్తుండాలి.
1: ద ఫిజికల్ ఐ షోస్ యు ఫిజికల్ ఆబ్జెక్ట్స్.
0: కానీ అందులో ఉన్నటువంటి అంతఃస్వరూపాన్ని నిరూపింపజేసేటువంటిదే నిజమైనటువంటి ఒక చర్చము.
1: సో ది రియల్ ఇన్నర్ ఐ ఇస్ ద వన్ దట్ మేక్స్ యు
0: సీ జ్ఞాన చర్చము.
1: దట్ ఈస్ ది విజ్డమ్ ఐ.
0: కనుక మీరు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు చూడవచ్చును.
1: యు కెన్ సీ ఎనీవేర్ ఎనీ టైమ్.
0: దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావంలో ఇది చిక్కేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: కనుక ఎప్పుడు పడితే అప్పుడు, సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
1: దేర్ఫోర్ యు కెన్ వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎనీవేర్ ఎనీ టైమ్.
0: కనుక ఇప్పుడైనా కూడా సరే మీరు,
1: నౌ యు కెన్ సీ.
0: ఒక్కతూరి ఆ హృదయం లోపల ఉన్నటువంటి ఒక తేజస్సు మూర్తిని మీరు చింతించండి అన్నాడు.
1: Right now at this moment, contemplate on the light, the divine within you.
0: చింతించిన తక్షణమే,
1: immediately then,
0: ఈ సత్య స్వరూపుడు వారి యొక్క నొసటి పైన బటన్ వేలు పెట్టాడు.
1: The personification of truth has applied vermilion on their
0: forehead. వేదాహవేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అని వాళ్ళు కూడా ఉచ్చరిస్తూ వచ్చారు.
1: They too started repeating that they could visualize the brilliant light beyond the darkness.
0: ఓ ప్రజలారా,
1: ఓ పీపుల్,
0: ఓ పండితులారా,
1: ఓ స్కాలర్,
0: ఓ యోగులారా, ఓ జ్ఞానులారా, మేము కూడా చూచాము ఆ యొక్క సత్య స్వరూపుణ్ణి.
1: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్, ద సేజెస్ అండ్ సెయింట్స్ నో దట్ వి హావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచాము?
1: వేర్ హావ్ సీన్?
0: మేము కూడా సత్యం చూచిన దగ్గరనే వేదాహ వేదం పురుషం మహాంతమైనటువంటి యొక్క ఆదిత్యవర్ణంలో చూచాము.
1: We have seen him in all brilliance, in totality.
0: అది ఒక ప్రదేశంలో కనరాదు.
1: It is not limited to a place.
0: సర్వత్రా కనిపిస్తుంది.
1: It is present everywhere.
0: ఒక ప్రదేశంలో కనిపించేటువంటిది అణుమాత్రమైనటువంటి ఒక సత్యము.
1: The truth is only fragmentary if it is limited to a particular
0: place. ఇది అనంతమైనటువంటి సత్యము.
1: It is not anu atom, but
0: అణు అనియాన్ మహతో మహీయాన్ అన్నది.
1: It is the smallest of the small and the biggest of the big.
0: కనుకనే అణువునందున చూడగా అణువునగుచు.
1: ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఇన్ దిస్.
0: ఘనమునందున చూడగా ఘనమునగుచు.
1: అండ్ ద బిగ్గెస్ట్ అమంగ్ ద బిగ్.
0: అణువు ఘనములు రెండును కూడినట్టి.
1: ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ మైక్రోకాజం మాక్రోకాజం.
0: ఆనందమే ఈ సత్యం.
1: అండ్ దిస్ వెరీ బ్లిస్ ఇస్ ది సత్య, ది ట్రూత్.
0: కనుకనే ఇది ఆనందంతో కూడినటువంటి ఒక సత్యం.
1: సో ఇట్ ఈస్ ది ట్రూత్ ఆఫ్
0: ఆనందం. రంగు ఏమిటి?
1: What is the color of ananda?
0: ప్రకాశవంతమైనటువంటి యొక్క తెలిపి ఆనందము.
1: The whiteness is this ananda.
0: కనుక ఇది చీకటితో ఉండేటువంటిది కాదు.
1: It never exists in the dark.
0: ఇట్టి ఆనందము ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from you get it?
0: సత్యం నుండియే వచ్చింది.
1: And truth is the origin for ananda.
0: ఈ విధంగా ఋషులతోపల సత్యం వాదిస్తూ వచ్చాడు.
1: This has been the point of argument in sages.
0: ఇంత జరిగిన తర్వాత మీరెవరు అని ప్రశ్నించారు ఆ ఋషులు.
1: సేజెస్ ఆస్క్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ?
0: తమసపరస్తాత్ అన్నాడు.
1: దే సెడ్ ఇట్స్ బియాండ్ డార్క్నెస్.
0: చీకటి నుంచి తర్వాత వచ్చినటువంటి వాడిని నేనే.
1: ఐ హావ్ కమ్ బియాండ్ దిస్ డార్క్నెస్.
0: ఈ డార్క్నెస్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
0: ఇది

0: ప్రకాశం నుంచి ఆవిర్భవించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద లైట్.
0: కనుకనే ప్రకాశం నుంచి వచ్చినటువంటి సత్యము ఈ చీకటిలో నుంచి ఉంది.
1: Therefore, this truth which has come out of the light is still there in the dark.
0: దివ్యత్వమైనటువంటి ఒక సత్యము,
1: the truth which is divine,
0: భౌతికమైనటువంటి ఒక చీకటిలో,
1: in this physical darkness,
0: సంచరిస్తూ ఉంటుండాలి.
1: It moves about there.
0: కానీ దానికి అన్ని కనిపిస్తుండాలి.
1: But it sees all.
0: అది ఎవ్వరికీ కనిపించదు.
1: But that is not watched by any.
0: ఇది ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం.
1: దిస్ ఇస్ ది ట్రూత్ వి ఆర్ సపోజ్ టు నో టుడే.
0: ఈనాడు ఎంతమందో విద్యావంతులు, ఎంతమందో జ్ఞానులని, ఎంతమందో పండితులని, ఎంతమంది ప్రజ్ఞాశాలు అని, ఎంతయో సుజ్ఞానశాలు అని పేరు పొందుతూ ఉన్నారు.
1: టుడే వి ఫైండ్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్, మెన్ ఆఫ్ విజ్డమ్, స్కాలర్స్ అండ్ ఇంటెలెక్చువల్స్.
0: ఏంటి,
1: బట్ వాట్ హావ్ దే లెర్న్డ్?
0: తెలుసుకున్నది చూస్తే ఏమీ లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ నాట్ నోన్ ఎనీథింగ్.
0: తన తత్వమే తనకు గుర్తించడానికి వీలు కాదు.
1: కుడ్ నాట్ బి పాసిబుల్ ఫర్ దెమ్ టు నో దేర్
0: నేచర్. కన్ను మూసుకుని చింతిస్తే తానెవరు అనేటువంటి తనకే తెలియదు.
1: If you close your eyes, you do not know your true self.
0: కానీ బయట కూడాను వెలుగులో కూడాను తన సత్వ స్వరూపాన్ని తాను చూడలేడు.
1: Even in the light, you cannot know your form.
0: దీనికి కూడాను ఒక అద్దమో లేక మరొక ప్రతిబింబమో ఉండినప్పుడే తన స్వరూపాన్ని తాను చూడగలడు.
1: You need a mirror to see your own form in the day.
0: కాబట్టి ఇది సాక్షాత్ స్వరూపం కాదు.
1: So it is not the direct visualization.
0: ఇది ప్రతిబింబ స్వరూపమే.
1: It is just an indirect form.
0: కనుక నీవు మీరందరూ చూసేది ప్రతిబింబ స్వరూపంలే కానీ సాక్షాత్ స్వరూపం కాదు.
1: యు సీ ఓన్లీ ద రిఫ్లెక్షన్ బట్ నాట్ ద డైరెక్ట్ ఫామ్.
0: కనుకనే ఆదిత్యవర్ణం తమస పరస్తాత్.
1: సో ఇట్ ఈస్ సెడ్ ఆల్ ద బ్రిలియన్స్ బియాండ్
0: సూర్య ప్రకాశంతో కూడినటువంటి యొక్క తమస్సు నేను.
1: అండ్ ఐఎమ్ తమస్ ద డార్క్నెస్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ లైట్ ఆఫ్ ద సన్.
0: తమస్ అంటే చీకటి అని.
1: Tamas means darkness.
0: కాని చీకటితో కూడినటువంటి వెలుగు నేను అంటున్నాడు.
1: But I am the light in combination with the darkness.
0: అనగా రెండింటి యొక్క ఏకత్వమే.
1: Meaning the unity of the two.
0: ఈ యూనిటీ అనేటువంటిది మంచి చెడ్డలు.
1: Its unity is the combination of good and bad.
0: చెడ్డ లేకపోతే మంచికి విలువ లేదు.
1: Without bad, good has no value.
0: మంచి లేకపోతే చెడ్డకి ఏమాత్రం కూడా మనం గుర్తించలేము.
1: Without good, you cannot identify bad.
0: కనుక నా స్వరూపాన్ని మీరు గుర్తించడానికి సాధ్యం కాదన్నాడు.
1: సో హీ సెడ్, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు నో మీ.
0: అయితే గుర్తించే తీరాలని మీరు హఠం పట్టారా? చూడండి, ఇదంతా నా స్వరూపమే.
1: సిన్స్ యూ ఆర్ డిటర్మిన్ టు సీ మీ, నో దట్ దిస్ ఇస్ ఆల్ మై ఫామ్.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
1: ఐ ఎమ్ ది కాస్మిక్ ఫామ్, ద యూనివర్సల్ ఫామ్.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
1: విత్ ఆల్ ది థౌజండ్స్ ఆఫ్ హెడ్స్,
0: ఇన్ని తలలు, ఇన్ని స్వరూపములు, ఇన్ని విధమైన చైతన్యములు ఉండేటువంటి తత్వము ఏ రీతిగా మీరు గుర్తించగలరు?
1: హౌ కెన్ యూ నో ద ఫామ్ విత్ సో మెనీ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ హెడ్స్, ద ఇయర్స్, ద ఫీట్?
0: ఒక్కొక్క శరీరం నందు ఒక్కొక్క చైతన్యం కనిపిస్తుండాలి.
1: దేర్ ఇస్ చైతన్య అవేర్నెస్ ఇన్ ఎవ్రీ.
0: కానీ ఇన్ని చైతన్యములు మీకు కనిపించడం లేదే.
1: బట్ యూ డోంట్ సీ యువర్ ఓన్ చైతన్య.
0: కానీ అన్నిటి ఎందు చైతన్యం ఉన్నది.
1: బట్ దేర్ ఇస్ చైతన్య అవేర్నెస్.
0: ఆధ్యాత్మిక తత్వం అంటే తెలుసుకోవటం చాలా కష్టము.
1: It is difficult to know spirituality.
0: ఆధ్యాత్మికమనగ
1: spirituality meant
0: తనకు తెలియనటువంటి ఒక సత్య స్వరూపాన్ని తెలుసుకోవటం.
1: Only to know the truth which is not known to him.
0: తనకు కనిపించేటువంటి దాంట్లో కనిపించినటువంటి ఆనందాన్ని కనుక్కోవటం.
1: To find out the bliss in that which is seen.
0: కనిపించినటువంటి ఆనందం లోపల
1: in that bliss which is not seen.
0: ఆనందపరిచేటువంటి ఒక స్వరూపాన్ని దర్శించాలి.
1: One has to visualize that blissful form.
0: ఇది ఎవరు దర్శించడానికి ప్రయత్నిస్తున్నారు?
1: And who are making attempt to see that blissful form?
0: ధ్యానానికి కూర్చుంటున్నారు.
1: We sit for meditation.
0: ఏదో కన్నులు మూసుకుంటున్నారు.
1: We close our eyes.
0: ఏదో ఒక స్వరూపాన్ని నిర్మించుకుంటున్నారు.
1: We assume a form.
0: కానీ ఇవన్నీ కూడాను ప్రతిబింబ స్వరూపంలే కానీ ప్రత్యక్ష స్వరూపములు కాదు.
1: They are only reflections but not the direct forms.
0: ఈ రిఫ్లెక్షన్, ఈ రియాక్షన్, ఈ రీసౌండ్ ఎంతకాలం ఉంటుంటాయి?
1: దిస్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్, హౌ లాంగ్ డూ దే లాస్ట్?
0: ఈ రీసౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను మాట్లాడుతున్నాను.
1: ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ హియర్.
0: నేను మాట్లాడేటువంటి శబ్దమంతా మీరు వింటున్నారు.
1: ఆల్ దిస్ సౌండ్ యూ,
0: ఈ శబ్దమునకు మూలాధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్?
0: కానీ నా యొక్క నోరు అంటున్నారు మీరు.
1: ఇట్ ఈస్ ఓన్లీ మై థాట్ ఫ్రమ్ హియర్.
0: కాదు కాదు.
1: నో నో.
0: కనుకనే ఇది నిశ్శబ్దం అనేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ సైలెన్స్ టోటల్లీ.
0: ఇంకా రియాక్షన్,
1: రియాక్షన్,
0: ఏమిటి నేను చేతులు తిప్పటము, ఏం నేను నోరు కదిలించటము, ఇది రియాక్షన్ అవుతుందా?
1: And making all kinds of gestures, moving hands, can that be reaction?
0: Reaction kudanu aa resound yokka pratibimbame.
1: Reaction is also reflection of the
0: resound yokka pratibimba reaction vachi.
1: And resound comes down in the form of
0: reality ni kapipuchestundadi.
1: And it covers the reality.
0: Ivi rendu kudanu navisthanam nundi aavirbhavistunnayi.
1: These two emanate from the navel.
0: Predena oka yokka vyakti ni swaru gurinchi meer maatladalanukunte,
1: if you want to converse with a person,
0: aa vyakti lopala meeru praveshinchali.
1: You should get into him.
0: Aa vyakti yokka paristhitulanta gurtinchali.
1: You should know his position.
0: Aa vyakti yokka prabhavam meeru attattantu chesukovali.
1: You should also know the effects thereby.
0: Appude neevu aa vyaktini meeru vannichataku veelavutundi.
1: Then it's possible for you to know him in
0: adhe vidhamgane.
1: Similarly,
0: action reaction.
1: Similarly, action
0: sound resound.
1: Sound resound.
0: Kaani రీసౌండ్ కు రియాక్షన్ కు రిఫ్లెక్షన్ అనేటువంటిది ఒకటి ఉండాలి.
1: బట్ దేర్ రియాక్షన్ రిఫ్లెక్షన్
0: రిఫ్లెక్షన్ అనేటువంటి దాన్ని మీరు గుర్తించాలి.
1: వీ హావ్ టు నో దిస్ రిఫ్లెక్షన్.
0: ఏమిటి ఇది రిఫ్లెక్షన్?
1: వాట్ ఈస్ దిస్ రిఫ్లెక్షన్?
0: ఒక ఫ్లాష్ తీస్తే ఒక తూరి లైట్ వస్తుంది.
1: వెన్ వన్స్ ఇస్ ద క్లిక్ కెమెరా ఫ్లాష్,
0: ఆ లైట్ వచ్చిన తక్షణమే చీకటి ఏర్పడుతుంది.
1: దట్ ఫ్లాష్ విల్ బి ఇమీడియట్లీ ఫాలోడ్ బై దట్.
0: ఈ చీకటి ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ దిస్?
0: ఈ లైట్ ద్వారానే అది పోవటం వల్ల చీకటి కనిపిస్తుంది.
1: బికాస్ ద ఫ్లాష్ ద లైట్ వానిష్డ్ యూ ఫైండ్ డార్క్నెస్ దేర్.
0: అది రియాక్షన్.
1: దట్ ఈస్ ద రియాక్షన్.
0: ఆ రియాక్షన్ లో వచ్చినటువంటి ఒక రీసౌండ్ ఏమిటి? అది ఏ శబ్దము?
1: ద రీసౌండ్ అవుట్ ఆఫ్ ద రియాక్షన్ ఈస్ ది సౌండ్.
0: ఈ రీసౌండ్ లో వచ్చినటువంటి ఒక ఇది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ది సౌండ్?
0: రిఫ్లెక్షన్ లోపల వచ్చినటువంటి రియాక్షన్, రియాక్షన్ లో వచ్చినటువంటి ఒక రియాలిటీ.
1: And it is the reaction out of the reflection which is the reality.
0: ఇది ఏ నిజమైనటువంటి ఒక స్వరూపము.
1: This is the true form.
0: శరీరాన్ని నీవు ధరించకూడదు.
1: You cannot have
0: simple దేహాభిమానాన్ని మర్చిపోవాలి.
1: Forget the body attachment.
0: ఆత్మాభిమానం లక్ష్యమందించుకోవాలి.
1: Be attached to the self.
0: ఈ ఆత్మాభిమానం చేతనే ఆ యొక్క రీసౌండ్ నాభి నుంచి ఆరంభమయ్యేటువంటి ఒక రీసౌండ్ మనం గుర్తించాలి.
1: When once you attach to the self, the resound starts from the navel.
0: ఇది ఏ నిజమైన సత్యము?
1: This is the true satya.
0: కానీ సత్యం అంటే ఇప్పుడు ఏ రీతిగా ఉంటుందో తెలుసిన?
1: You know what satya is?
0: ఎవరి ముందు వారికి తగినట్టుగా మాట్లాడేది.
1: We have to speak appropriate to the person whom we meet.
0: Adi resound antara?
1: Can you call it resound?
0: Adi leka satyam antara?
1: Can you call it truth?
0: Kaane kaadu.
1: No.
0: వాడి దగ్గర వాడి మాటలు, వీడి దగ్గర వీడి మాటలు, వారి దగ్గర వారి మాటలు, తనలో తన మాటలు, ఈ విధంగా కూడా సత్యం కానే కాదు.
1: వీ స్పీక్ ఇన్ డిఫరెంట్ వేస్ విత్ డిఫరెంట్ పీపుల్.
0: త్రికాలం ఎందుకు మార్పు చెందినటువంటిది ఏదో అది ఏ సత్యము?
1: ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ ఇస్ దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్
0: పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. మూడింటి ఎందుకు మార్పు చెందినటువంటిదే సత్యము.
1: సత్య ఇస్ చేంజ్లెస్ ఇన్ పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: కనుకనే నీవు మొన్న మాట్లాడినటువంటి మాట ఈనాడు మాట్లాడుతున్నావా అంటే లేదు.
1: Are you just talking what you said 2 days ago?
0: Monnati maata monnane, ninnati maata ninnane, neeti maata neetine.
1: You said something 2 days before, something yesterday, and today is altogether different.
0: Kalpane satyam ante moodu kaalamlu endu maarpu chendakoodadu.
1: Truth should not change in all the 3 periods of time.
0: అలాంటి సత్యాన్ని ఈనాడు గుర్తించిన వారు ఎంతమంది ఉన్నారు?
1: హౌ మెనీ హావ్ రికగ్నైజ్డ్ ద ట్రూత్ టుడే?
0: ఓన్లీ లౌకికమైన సత్యాన్ని అయినా గుర్తించినటువంటి వారు ఉన్నారా?
1: ఆర్ దేర్ ఎనీ హూ హావ్ నోన్ ది వరల్డ్లీ ట్రూత్?
0: లేదు.
1: నో.
0: ఏమి చెప్పాడో స్వామి అనేటువంటిది కూడాను మీరు చక్కగా విని దాన్ని శ్రీసౌండ్ గా చెప్పటం లేదు.
1: యూ డోంట్ లిసన్ టు భగవాన్ కేర్ఫుల్లీ అండ్ రిపీట్.
0: సత్యమా అనుకుంటే అది సత్యం కాదంటారు.
1: ఇఫ్ ఇట్ ఈస్ ట్రూత్ యూ సే నో.
0: ఇంకా ఏది సత్యము?
1: దెన్ వాట్ ఈస్ ట్రూత్?
0: తనకు తెలియనటువంటిదే సత్యము.
1: And he doesn't know what it is.
0: కాబట్టి అలాంటి సత్యాన్ని నువ్వు ఉచ్చరించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ రిపీటింగ్ సచ్?
0: నీవు గుర్తించినటువంటి సత్యాన్ని నీకు చెప్పాలి.
1: సే దట్ వాట్ యు హవ్ నోన్.
0: పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: పాస్ట్, ప్రెసెంట్,
0: గడిచిన కాలమును, జరుగుతున్న కాలంను, జరగబోయే కాలంను, మూడు కాలములు కూడా ఏకం చేయాలి.
1: యు హావ్ టు యూనిఫై ద పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: ఈ మూడు కాలములు ఎందుకు మూడు గుణములు ఉండకూడదు?
1: దేర్ షుడ్ నాట్ బి త్రీ క్వాలిటీస్.
0: త్రికాలం, త్రిగుణం, త్రిత్రం అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ద త్రీ అట్రిబ్యూట్స్.
0: మూడు కాలములకు, మూడు పదములకు, మూడు యొక్క చూపులకు వ్యత్యాసం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ అండ్ త్రీ స్టేజ్.
0: కనుక మూడు కాలములు, మూడు శబ్దములు, మూడు విధమైనటువంటి యొక్క యాక్షన్లు అంతా ఒకటే అయిపోవాలి.
1: దేర్ఫోర్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ద సౌండ్ అండ్ యాక్షన్స్ షుడ్ బి
0: వన్. అది ఏ సత్యం యొక్క స్వరూపము?
1: దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: స్థలం మార్చుకోవడానికి వీలు కాదు.
1: యు కెనాట్ చేంజ్ ఇట్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్.
0: కానీ కొన్ని విషయం లోపల మార్పు చెందుతూ ఉంటుంది.
1: బట్ అండర్ సర్టన్
0: సర్కంస్టాన్సెస్ సత్యమే కాదు.
1: దట్ విచ్ చేంజెస్ కెనాట్ బి ట్రూ.
0: ఒక నిమిషంలో ఒకటి చెప్తున్నావు.
1: We say something in one moment.
0: మరో నిమిషంలో మరొకటి చెప్తున్నావు.
1: Later we say different.
0: అది సత్యం కాదు.
1: It is not true.
0: ఎప్పటికీ ఒక్కటే సత్యం బ్రూజా. సత్యం ఒక్కటే.
1: Truth is one.
0: Not two.
1: Not two.
0: రెండు కానటువంటి ఒక్కటే సత్యము.
1: Truth is one and not two.
0: ఏ విధంగా ఒకటే అవుతుంది?
1: How can that be one?
0: ఎప్పుడు చూసినా గానీ ఒకే దృష్టి అని ఉంచుకున్నావు, ఒకే సౌండ్, ఒకే రూపము, ఒకే ఆనందంతో కూడినటువంటిది, అది నిజమైనటువంటి సత్యం.
1: ఇట్ ఈస్ రియాలిటీ ఆర్ ద ట్రూత్ వెన్ దేర్ సేమ్ సౌండ్ అండ్ సేమ్ ఫార్మ్ అండ్ సేమ్ ప్లేస్.
0: ఇట్టి సత్యమనే ఉపనిషత్తులు అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చాయి.
1: ఉపనిషత్స్ ఎక్స్టోల్డ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: ఏ విధంగా వర్ణిస్తూ వచ్చాయి?
1: హౌ హ్యావ్ దే డిస్క్రైబ్డ్?
0: ఈ సత్యమునకు వర్ణనే లేదు.
1: సత్యం ఇస్ బియాండ్ డిస్క్రిప్షన్.
0: సత్యమునకు రూపమే లేదు.
1: సత్య హ్యాస్ నో ఫార్మ్.
0: సత్యమునకు ఆనందం ఒక్కటే ప్రమాణము.
1: అండ్ ఆనంద ఇస్ ది ఎవిడెన్స్.
0: ఆ సత్యాన్ని స్మరిస్తూ ఉండినప్పుడు,
1: యాజ్ యూ కంటెంప్లేట్ ఆన్ సత్య,
0: మీకై మీరు ఒకతూరి సత్యాన్ని స్మరిస్తుండగా కన్నులు మూసుకొని,
1: క్లోజ్ యువర్ ఐస్ అండ్ కంటెంప్లేట్ ఆన్ సత్య,
0: మీకు తెలియకనే చిరునవ్వులు చిందులు దొక్కుతుంటాయి.
1: అన్నోయింగ్లీ యూ స్టార్ట్ స్మైలింగ్.
0: నవ్వుని మీకు ప్రారంభమవుతుంటారు.
1: యూ స్టార్ట్ స్మైలింగ్.
0: ఆ స్మైలింగ్ ఎక్కడి నుంచి వస్తుండది?
1: వేర్ ఫ్రమ్ హెజ్ ఇట్ కమ్?
0: అది నీలంజ నుంచి వస్తుండది.
1: యూ స్మైల్ ఫ్రమ్ ద ఫీలింగ్.
0: ఆ ఆనందమైన కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద కాజ్ ఫర్ బ్లెస్?
0: ఈ డ్యూయల్ మైండ్ ఉండినప్పుడు ఈ ఆనందం రాదు.
1: సో లాంగ్ యూఆర్ డ్యూయల్ మైండెడ్ యూ కెన్ నాట్ బి బ్లిస్ఫుల్.
0: కనుక ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ ది ఆనంద యు గాట్?
0: దైవం నుంచినే వస్తుంటుండాలి.
1: గాడ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆనంద.
0: కనుకనే నీ నుంచి నీవు వచ్చినట్టుగా నీవు భావిస్తున్నావు.
1: యూ థింక్ దట్ ఇట్ హాస్ కమ్ ఫ్రమ్
0: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్ అన్నారు.
1: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: యూనియన్ విత్ గాడ్.
1: యూనియన్ విత్ గాడ్
0: కలిసిపోయినటువంటి ఆనందమే.
1: అండ్ ఇట్స్ జస్ట్ యూనియన్ విత్
0: ఎవరితో కలిసినటువంటిది? దైవంతో కూడినటువంటిది.
1: ద యూనియన్ ఈజ్ విత్ గాడ్ ఓన్లీ.
0: దైవంతో కూడినటువంటి ఆనందము ఎప్పుడు కూడా శాశ్వతంగానే ఉంటుంది.
1: ది హ్యాపీనెస్ దట్ యు గెట్ ఇన్ యూనియన్ విత్ గాడ్
0: ద్వారా లభించినటువంటి ఆనందము ఒక నిమిషం ఆనందంగా ఉంటుంది, మరొక దినము ఇంకొక రకంగా ఉంటుంటుంది.
1: బట్ ది హ్యాపీనెస్ దట్ యు గెట్ అదర్వైజ్ విల్ లాస్ట్ ఫర్ ఎ మోమెంట్.
0: ఆ విధంగా మార్పు చెందేటువంటి ఆనందము దానికి ఆనందం అనే చెప్పరు.
1: It cannot be ananda or the bliss if it goes on changing.
0: ఎప్పటికీ మార్పు చెందనటువంటి సత్యం ఒకటి ఉంటుంది.
1: But there is satya which is changeless.
0: కానీ మీరు అది గుర్తించినారో లేదో,
1: whether you have known it or not,
0: ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాను.
1: Bhagavan is always blissful.
0: ఎప్పుడు కూడా నవ్వుకుంటూనే ఉంటాను.
1: Bhagavan always smiles.
0: మీరు ఎప్పుడైనా నా కష్టాల ఫేస్ చూసారా?
1: Did you find Bhagavan serious castoil face any time?
0: నాకు ఎప్పుడు కూడా అలాంటి ఫేస్ రాదు.
1: No, Bhagavan is never serious.
0: ఎప్పుడు ఆనందంగానే ఉంటుంటాడు.
1: Bhagavan is always blissful.
0: ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది?
1: What is the source?
0: అంతర్భావం నుంచి ప్రతిబింబించేటువంటి ఆనందము.
1: It is the source is inner feelings.
0: కొంతమంది ఒక నిమిషంలో ఆనందంగా ఉంటారు, మరొక నిమిషంలో సీరియస్ గా కనిపిస్తారు.
1: సమ్ ఆర్ బ్లిస్ఫుల్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఆర్ సీరియస్ అట్ అదర్ టైమ్స్.
0: అప్పుడే చూసినప్పుడు, ఓ ఇతనిలో ఏదో మార్పు ఉందప్ప అంటారు.
1: అండ్ వీ కెన్ నోటీస్ ద చేంజ్ ది మూమెంట్ వీ సీ హిమ్.
0: కనుక ఇతరులకు ఈ విధంగా మార్పు ఉన్నదని తెలియనటువంటి స్థితిగా ఉండాలి మనం.
1: యూ షుడ్ బి ఇన్ దట్ వే దట్ నోబడీ కెన్ నోటీస్ ద చేంజ్.
0: ఇది నిజమైన సత్యము.
1: దిస్ ఈజ్ సత్య.
0: సత్యం అనేటువంటిది మార్పు చెందినటువంటిది.
1: సత్య ఈజ్ చేంజ్లెస్.
0: ఇది దాగేది కాదు.
1: యు కెనాట్ హైడ్ ఇట్ ఈవెన్ ఇఫ్ యు వాంట్.
0: పెట్టితే ఉండేటువంటిది కాదు.
1: అండ్ ఇట్ కెనాట్ బి కెప్ట్.
0: పట్టితే చిక్కేటువంటిది కాదు.
1: యు కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
0: పట్టితే చిక్కదు.
1: యు కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
0: పెట్టితే ఉండదు.
1: యు కెనాట్ కీప్ ఇట్.
0: ఇంకేమైనా మనకు చేతి చేతికి అందదు.
1: అండ్ యూ కెనాట్ గెట్ ఇట్ హోల్డ్ ఇట్.
0: అందదు పొందదు.
1: యూ కెనాట్ ఎక్వైర్ ఇట్.
0: అది నిజమైనటువంటి యొక్క ఆనందము.
1: దట్ ఈస్ ట్రూ బ్లిస్ ఆనంద.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నిజమైనటువంటి ఉపనిషత్ ఆనందం అనేటువంటిది,
1: ద రియల్ ఆనంద్ ఆఫ్ ఉపనిషత్,
0: అది సత్. ఉపనిషత్ గానే ఉంటుంటది.
1: రిమైన్స్ అస్ ఉపనిషత్ ఓన్లీ.
0: సత్ అనగా ఉండటము.
1: సత్ మీన్స్ ఎగ్జిస్టెన్స్.
0: ఎట్లా ఉండటము? కదలిక లేనట్టుగా ఉండాలి.
1: ఎగ్జిస్టెన్స్ విచ్ ఇస్ విదౌట్ మోషన్.
0: ఉపాలుగా మనకు సమీపంగానే ఉంటుంటుంది.
1: ఉపా మీన్స్ విచ్ ఇస్ క్లోజ్ టు యూ.
0: కానీ మన వైబ్రేషన్ తో అది కూడా ఏమాత్రం కదలదు.
1: వైబ్రేషన్ విల్ నాట్ ఎఫెక్ట్ ఎనీ మోటిలిటీ మూవ్మెంట్.
0: అలాంటి సత్యమే నిజమైనటువంటి సత్యము.
1: అండ్ దట్ ఈస్ ట్రూత్ ఇన్ రియాలిటీ.
0: ఒకవతూరి మనం నవ్వకపోయినా గానీ మన వైబ్రేషన్ దాన్ని నవ్విస్తుంటుంటది.
1: యూ మే నాట్ స్మైల్ బట్ వైబ్రేషన్స్ మేక్ యూ స్మైల్.
0: కనుక మనకు వైబ్రేషన్ కూడా లేదు.
1: దేర్ నో వైబ్రేషన్ టుడే.
0: ఎట్టి వైబ్రేషన్ కూడా మనకు రావు.
1: నో వైబ్రేషన్.
0: ఎట్టి రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ కూడా ఉండదు.
1: నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్, నో రీసౌండ్.
0: కనుకనే ఇలాంటిది నిజమైనటువంటి ఆనందము.
1: దిస్ ఇస్ ట్రూ బ్లెస్.
0: అట్టి ఆనందము ఒక ఉపనిషత్ ద్వారానే మనకు లభిస్తుంది.
1: దిస్ ఆనంద బ్లిస్ యు కెన్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ఉపనిషత్.
0: ఆ ఉపనిషత్తులు ఎందుండేటువంటి ఋషులు,
1: సేజెస్ ఆఫ్ ఉపనిషత్స్,
0: ఆ ఋషులు దీనిని అనేక రకములుగా పరిశీలన చేస్తూ వచ్చారు.
1: దే హావ్ ఎక్స్ప్లోర్డ్ ఇన్ ది ఇన్ డెప్త్.
0: మీకు తెలుసును,
1: యు నో దిస్,
0: అనేక పర్యాయములు మీకు చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్,
0: ఒక ఋషి ఉండేటువంటి వాడు,
1: దేర్ ఇస్ వన్ సేజ్,
0: అతనికి ఏ భేదములు ఉండేటువంటిది కాదు,
1: హి హాడ్ నో డిఫరెన్సెస్.
0: ఇది భగవత్ యొక్క ఆనంద ఫలమును పొందాలని తపస్సు చేస్తూ వచ్చాడు.
1: హి డిడ్ డీప్ పెనెన్స్ టు ఎక్స్‌పీరియన్స్ బ్లిస్ ఆనంద.
0: అతని పేరు ఋషిశృంగుడు. ఋషిశృంగుడు
1: అండ్ హి ఇస్ ఋషిశృంగ.
0: ఋషిశృంగుడుని,
1: ఋష్యశృంగుడు.
0: అర్జును దండకారణ్యంలో ఉన్నాడు.
1: హి స్పెండ్ టైమ్ ఇన్ దండకారణ్య.
0: ఈ దండకారణ్యంలో ఉండినప్పుడు,
1: వెన్ హి వాస్ దేర్,
0: దేనికోసం ఉండినాడు?
1: వై వాస్ హి దేర్?
0: తన ఆశ్రమానికి ఎదురుగా ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
1: దేర్ వాస్ ఎ జైగాంటిక్ ట్రీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్
0: హెర్మిటేజ్. ఆ వృక్షంలో అమృత ఫలము అనేటువంటిది కాచి ఉంది.
1: అండ్ దేర్ వాస్ ప్రెసెంట్ ఎ ఫ్రూట్ ఆఫ్ నెక్టర్.
0: కానీ ఆ ఫలం నిమిత్తమై తాను అనేక దినములు తపస్సు చేస్తూ వచ్చాడు.
1: హి డిడ్ పెనెన్స్ టు అక్వైర్ దట్ ఫ్రూట్.
0: అదే మార్గం లోపల,
1: అలాంగ్ ది సేమ్ పాత్,
0: అరణ్యంలో సంచరిస్తూ,
1: మూవింగ్ ఇన్ ద ఫారెస్ట్,
0: ద్రౌపది యొక్క దృష్టి ఆ ఫలం పైన పడింది.
1: ద్రౌపది హ్యాడ్ ఎ గ్లాన్స్ ఎట్ దట్ ఫ్రూట్.
0: తక్షణమే ధర్మజుడికి చెప్పింది.
1: ఇమ్మీడియట్లీ షీ టోల్డ్ టు ధర్మజ,
0: మీరు ఆ ఫలం కొంటే మనం అందరూ 3 దినం 4 దినం చక్కగా భుజించవచ్చు అనింది.
1: షీ సెడ్ ఇఫ్ యు ప్లగ్ దట్ ఫ్రూట్ ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ ఫుడ్ ఫర్ 4 డేస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
0: ధర్మజుడు ఆమెను సంతోషపెట్టే నిమిత్తమై కొట్టాడు దాన్ని.
1: ధర్మజ టు మేక్ హర్ happy shot an arrow,
0: క్రింద పడింది.
1: అండ్ ది ఫ్రూట్ ఫెల్ ఆన్ ది గ్రౌండ్.
0: దీన్ని ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ధర్మజుడు.
1: ధర్మజ వాస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు లిఫ్ట్ ఇట్.
0: చేత కాలేదు.
1: హి కుడ్ నాట్.
0: ద్రౌపది కూడా చేరింది.
1: ద్రౌపది అసిస్టెడ్.
0: ఆమె కూడా మహాశక్తి స్వరూపిణి.
1: షీ ఇస్ ఆల్సో పవర్ఫుల్.
0: అగ్నిజ్వాల నుంచి ఉద్భవించినటువంటిది.
1: షీ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఫైర్.
0: కాదు, ఆమెకు చేత కాలేదు.
1: ఇట్ వాస్ నాట్ పాసిబుల్ ఈవెన్.
0: చూచారు ఫలముల నిమిత్తమై, కందమూలాదుల నిమిత్తమై బయటపోయినటువంటి ఒక అర్జునుడు, నకులు, సహదేవుడు వీళ్ళందరూ వచ్చారు.
1: అండ్ ఆల్ అదర్ బ్రదర్స్ హూ వర్ ఇన్ సర్చ్ ఆఫ్ ది ఫుడ్ మెటీరియల్ ఆల్ అరౌండ్ ఆల్సో అసెంబ్ల్డ్ దేర్.
0: ఏమిటో, ఇద్దరు కూడా వయసు అయినటువంటి వారు.
1: ది ఏజ్డ్ పీపుల్,
0: ఓల్డ్ పీపుల్, వీళ్ళెత్తితే అది చిక్కుతుందా అని వాళ్ళు ఆశ్రయం చేస్తూ వచ్చారు.
1: కెన్ ది లిఫ్ట్ దిస్ ఫ్రూట్? దే మేడ్ ఫన్ ఆఫ్ ది టూ.
0: వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నం చేశారు.
1: దే టు ఆల్సో స్ట్రగుల్.
0: కానీ ఆ ఫలం కదలలేదు.
1: అండ్ ద ఫ్రూట్ డిడ్ నాట్ మూవ్.
0: ఇది చూచాడు, తిరిగి భీముడు కూడా వచ్చాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ భీమా అరైవ్డ్ దేర్.
0: భీముడు కందమూలాలు తీసుకుని పరిగెత్తి వచ్చాడు. ఎక్కడ పోయినారు మా అన్న, ఎక్కడ పోయినారు మా తమ్ముళ్ళు, ద్రౌపది ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ వచ్చారు.
1: భీమా కేమ్ దేర్ విత్ ఆల్ ద వెజిటబుల్స్ ఇన్ సర్చ్ ఆఫ్ హిస్ ఎల్డర్ బ్రదర్స్ అండ్ యంగర్ బ్రదర్స్.
0: చూచాడు, ఆ ఫలము కంటికి కనిపించింది.
1: హీ కుడ్ సీ విత్ ది ఐ దట్ ఫ్రూట్.
0: కంటికి కనిపించేటప్పటికి, దీన్ని ఎత్తడానికి ఇంతమంది కావాలన్నా అన్న.
1: ఆర్ దేర్ సో మెనీ పీపుల్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ దిస్ సింగిల్ ఫ్రూట్?
0: మా యొక్క సోదరుడైనటువంటి అర్జునుడు గాంధీవాన్ని ఎత్తినాడు అని చెప్పి చెప్తున్నారు.
1: అర్జున ఇస్ సో గ్రేట్ యాజ్ టు లిఫ్ట్ దట్ గాంధీవా.
0: ఏమిటో అది ఎత్తిస్తున్న లోపల, అది ఏ గాంధీవమో, బెండు గాంధీవేమో.
1: వాట్ కైండ్ ఆఫ్ గాంధీవా? ఇట్ ఇస్ మేబీ మేడ్ అప్ ఆఫ్ కార్క్.
0: ఇట్ రండి, నేను తెచ్చుతానన్నాడు.
1: హి సెడ్ గో అసైడ్, నౌ ఐ విల్ డూ ఇట్.
0: పోయాడు, ఎడం చేయి పట్టాడు.
1: అండ్ హి గాట్ హోల్డ్ ఆఫ్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
0: కదలలేదు.
1: హి డిడ్ మూవ్.
0: రెండు చేతులు పట్టాడు.
1: హి జాయిన్ బోత్ హ్యాండ్.
0: తన బలము, తన కండలములు అన్ని కూడా కదిలించి పెట్టాడు.
1: హి యూస్డ్ ఆల్ హిస్ మజిల్ పవర్ అండ్ స్ట్రెంగ్త్.
0: కానీ వీళ్ళందరూ కూడా అక్కడ తిరుగాటం చూచింది. ఆ తిరుగాడినటువంటి వల్ల ఆ ఋషిశృంగుడి యొక్క ఋషి అనగా రోమములన్నీ కూడా పరుచుకుని పోయినాయి.
1: Because of this little movement of the fruit, all the hair of the sage started moving.
0: రిషిశృంగుడు అనగా రోమమునంతా కూడా ఆశ్రమంతా ప్రకించింది.
1: And the sage, because he was in deep penance, his hair has spread all the hermitage.
0: సహదేవుడు వీళ్ళందరూ తొక్కుతుండేటప్పటికి మెత్తగా లేస్తూ వచ్చాయి.
1: As the hair was trampled under the feet of all the brothers, the hair started again.
0: తిరిగి అవి పూర్తి లేయంగానే ఇంకప్పుడు ఋషిశృంగుడికి కోపం వస్తుంది.
1: అండ్ ది ఋషిశృంగ వుడ్ బి ఫ్యూరియస్.
0: అదే శాపమునకు వీళ్ళు గురి అయిపోతారు.
1: అండ్ దే విల్ బి పుట్ టు ఆల్ కర్స్.
0: ఆ సమయం లోపల కృష్ణుణ్ణి ప్రార్థించింది ద్రౌపది.
1: ద్రౌపది ప్రేయర్ టు కృష్ణ అట్ దట్ టైం.
0: కృష్ణ అనాథ రక్షక,
1: కృష్ణ
0: ఇన్ని సమయం లోపల మమ్మల్ని రక్షిస్తూ వచ్చావు.
1: యు ప్రొటెక్టెడ్ ఇన్ ఆల్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్.
0: కానీ ఈనాడు కూడా నీవే తప్ప మాకు అంతం లేదు.
1: టుడే యు ఓన్ యువర్ ఓన్
0: నీవే తప్ప ఇతపరం బెరుగా.
1: వి డోంట్ హావ్ ఎనీబడి.
0: మన్నింపందగు దీని నిన్ను.
1: యు షుడ్ రిఫ్యూజ్.
0: రాధే కృష్ణ, కాపాడవే, సంరక్షించవే అన్నారు.
1: ఓ కృష్ణ, కమ్ హియర్ అండ్ ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్ us.
0: వచ్చాడు నవ్వుకుంటూ కృష్ణుడు.
1: అండ్ కృష్ణ కేమ్ స్మైలింగ్.
0: చూచాడు.
1: He saw.
0: ఆ ఫలము కూడా చూచాడు.
1: హీ సా ద ఫ్రూట్ టు.
0: ఎక్కువ టైం మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు.
1: హీ సెడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు బి హియర్.
0: ఒక యుక్తిగా నేను చెప్తున్నాను.
1: ఐఎమ్ టెలింగ్ యూ నౌ.
0: నీకు సత్యానికి తగినటువంటి మార్గం ఇది.
1: And this is the right path for you.
0: దాన్ని మీరు అనుసరిస్తూ రండి అన్నారు.
1: You follow me, he said.
0: స్వామి, మీ ఆజ్ఞను మేము ఏనాడు అనుసరించలేదు, ఎప్పుడు అనుసరిస్తూనే ఉన్నాము.
1: They said, Swami, we always followed you.
0: ఏది చెప్పినా అది చేస్తున్నాము.
1: We were doing according to your command.
0: చెప్పిన పనికి తూచామే ఆలకిస్తున్నాము.
1: We followed your command in toto.
0: అది చెప్పాడు.
1: So he
0: said, మీరందరూ ఇక్కడే ఉండండి.
1: Dharmaja, all of you be here.
0: నేను పోతాను ఋషిశృంగుని ఆశ్రమానికి.
1: I'll go to the ashram.
0: 5 నిమిషాలు అయిన తర్వాత మీరు రండి.
1: After 5 minutes you come there.
0: వచ్చి నేను ఏ విధంగా ప్రవర్తిస్తానో మీరు అదే విధంగా ప్రవర్తించండి.
1: You just act in the way as I do there.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఎట్లా చేస్తానో అట్లా ఉండాలి అన్నారు.
1: And you just act in the way as I do at that moment.
0: కృష్ణుడు వెళ్ళాడు ఋషిశృంగ ఆశ్రమానికి.
1: కృష్ణ వెంట్ టు ఋషిశృంగ.
0: ఋషిశృంగుడు వీళ్ళు శపించడానికి రావడం కోసమని సిద్ధంగా ఉన్నాడు.
1: అండ్ ఋషిశృంగ వాజ్ అబౌట్ టు కర్స్ దెం.
0: ఆ సమయ స్ఫూర్తిగా సమయానుసారంగా కృష్ణుడు అక్కడ లోపల వెళ్ళాడు.
1: కృష్ణ రీచ్ ద ఎగ్జాక్ట్ మోమెంట్.
0: స్వామి, మీరు ఇక్కడికి మా ఆశ్రమానికి వచ్చారా? ఎంత అదృష్టము, మా అదృష్టం పండిపోయింది, మా ఆశ్రమం పవిత్రమైంది అని ఎంతెంతో చెప్పుకుంటున్నాడు ఆ ఋషిశృంగుడు.
1: ఋషిశృంగ వాజ్ మైటీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద విజిట్ ఆఫ్ కృష్ణ, బికాస్ ఆఫ్ ద ఆస్పిషియస్ మూమెంట్.
0: కొంచెం దూరం లోపల ధర్మజుడు, భీముడు, అర్జునుడు, నక్కసి వీళ్ళందరూ వస్తున్నారు.
1: లిటిల్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్ దే ఫౌండ్
0: ఋషిశృంగుడితో మాట్లాడుతుండేటప్పటికి దృష్టి ఏమో వారిపైన ఉంటుండాలి.
1: దో కృష్ణ వాజ్ కన్వర్సింగ్,
0: ఇది భగవంతుని యొక్క దృష్టి.
1: హీ వాజ్ థింకింగ్,
0: ఏ పనులు చేస్తున్నప్పుడు వారి దృష్టి దేనిపైన పోవాలో దానిపైన పోతుంటారు.
1: గాడ్ మే బి డూయింగ్ సో మెనీ యాక్షన్స్ బట్ హీ విల్ బి థింకింగ్ ఆఫ్ హిస్ డివోటీస్ ఓన్లీ.
0: అందువల్ల వారు వచ్చే చూచి మెత్తగా కృష్ణుడు ఈ యొక్క ఋషిశృంగుని పాదాలపైన పడ్డాడు.
1: వాచింగ్ దెమ్ కమింగ్ ఓవర్ హియర్ కృష్ణ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ ఋషిశృంగ.
0: ఏమిటిది కృష్ణ, మీరేమిటి భగవంతుడు, నా పవిత్రమైనటువంటి దీన్నంతా నా యొక్క దీనిపైన పడిపోయి మీరంతా అపవిత్రం చేసుకుంటున్నారే అన్నాడు ఋషిశృంగుడు.
1: ఋషిశృంగ సెడ్, ఓ కృష్ణ, యువర్ గాడ్, హౌ ఇస్ దట్ యు ఫాల్ ఎట్ మై ఫీట్.
0: మీరేమిటి, మీరు నమస్కారం చేయటం ఏంటి?
1: వాట్ ఈస్ దట్ యు డూ నమస్కారం?
0: నేనెవరు, మీరెవరు?
1: వాట్ ఆమ్ ఐ ఆఫ్టర్ ఆల్?
0: ఈ విధంగా అనుకుంటున్నట్టే మెత్త కృష్ణుడు ఒకటి చెప్పాడు.
1: అండ్ దెన్ కృష్ణ సెడ్,
0: నీవే నేను, నేనే నీవు అన్నాడు.
1: యు ఆర్ ఐ అండ్ ఐఎమ్ యూ.
0: ఇది చేస్తుండగానే వచ్చాడు పాండవులు.
1: ఇన్ ది మీన్ టైమ్ పాండవస్ కేమ్.
0: పాండవులు వచ్చేటప్పటికి
1: బై దట్ టైమ్
0: వారు నిలుచుకున్నారు. ఈ దృశ్యాన్ని చూచాడు ఋషిశృంగుడు.
1: ఋషిశృంగ నోటీస్ దేర్ ప్రెసెన్స్.
0: లేచినటువంటి కృష్ణుడు ఈ యొక్క ధర్మజునికి, అర్జునికి, నకులకి, సహదేవునికి, ద్రౌపదికి కూడా నమస్కారం చేశాడు కృష్ణుడు.
1: ద మూమెంట్ దే అరైవ్డ్ దేర్ కృష్ణ స్టార్టెడ్ డూయింగ్ నమస్కార్.
0: ఆరు మంది నమస్కారం చేశాడు కృష్ణుడు.
1: కృష్ణ డిడ్ నమస్కార్ టు ఆల్ ది సిక్స్.
0: కానీ ముందుగానే చెప్పి వచ్చాడు కృష్ణుడు.
1: బట్ కృష్ణ సెడ్, ఈవెన్ ఏ
0: మాత్రం నోరెత్తకూడదు.
1: డోంట్ ఓపెన్ యువర్ మౌత్.
0: నేను చేసినట్టుగా మీరు చేసిందంటే,
1: యు డూ యాజ్ ఐ
0: చెప్పినట్టుగా చేయాల్సిందే.
1: యు మస్ట్ డూ అకార్డింగ్ టు మై ఇన్స్ట్రక్షన్.
0: అందరూ ఆశీర్వదించినట్టుగా చేతులు పెట్టారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ స్ట్రెచ్ దేర్ హ్యాండ్స్ యాజ్ ఇఫ్ దే వర్ బ్లెస్సింగ్ హిమ్.
0: చూచాడు ఋషిశృంగుడు.
1: ఋషిశృంగ నోటీస్
0: ఏమిటిది, కృష్ణుడే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఈ యొక్క పాండవులకు నమస్కారం చేస్తున్నారే, వీళ్ళు ఎవరు, ఎట్టి గొప్ప వారు, ఎట్టి శక్తి కలిగిన వారు, వీళ్ళ యొక్క భక్తి ప్రపత్తులు ఎలాంటివో అని అర్థం చేసుకోవాలని చూస్తున్నాడు.
1: ఋషిశృంగ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ వాచింగ్ దిస్ సీన్. వాట్ ఈస్ దట్ గాడ్ ఈస్ ఫాలోయింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ ఆల్ దీస్ సిక్స్ పీపుల్. దే మస్ట్ హావ్ బీన్ సర్టెన్లీ గ్రేట్.
0: ఎప్పుడు పాండవులకు నమస్కారం చేశారో వీరికందరికి ఋషిశృంగుడు వచ్చి నమస్కారం చేశాడు.
1: ద మూమెంట్ కృష్ణ డిడ్ నమస్కార్ టు పాండవస్, హీ వాజ్ ఫాలోడ్ బై ఋషిశృంగ హూ ఆల్సో డిడ్ నమస్కార్.
0: ఋషిశృంగుడు కూడా నమస్కారం చేసి వాళ్ళ పాదాలపైన పడేటప్పటికి కోపం లేదు.
1: అండ్ హీ వాజ్ నాట్ యాంగ్రీ.
0: ఆ కోపాన్ని చల్లార్చే నిమిత్తమై,
1: టు పాసిఫై హిస్ యాంగర్,
0: ఆ కోపానికి బలి కాకుండా ఉండే నిమిత్తమై,
1: ఇన్ ఆర్డర్ టు సీ దే వోంట్ ఫీల్ ద రాత్ ఆఫ్ హిస్ యాంగర్,
0: నాటకాలు ఆడుతూ వచ్చాడు.
1: దిస్ హాస్ బీన్ ది ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద డ్రామా ఆఫ్ కృష్ణ.
0: అనగా పాండవులకు శాపం రాకూడదు.
1: Pandava should not be cursed.
0: Adaniki godam raakoddu.
1: And Rushyasringa would not be cursed.
0: Godam vache shakti inkevaru bharinchukoleru.
1: Then once he is angry, nobody can bear.
0: Kaabatti Rushyasringuki kopam challarchadu.
1: So Rushyasringa was pacified.
0: Appudu lechin tarvata Krishnudu cheptunnadu.
1: Later Krishna went on telling.
0: Meer maharajulu.
1: These are all emperors.
0: Pandu rajulu.
1: They are Pandu kings.
0: Chakravartulu.
1: They are emperors.
0: Ilanti Pandu rajulanta kuda mana anni aranyamlo vachi ee phalam nimittamai praakulaadutunnaru.
1: In fact all Pandu kings are here to procure this fruit.
0: Appudu cheppadu, chi na aasha alpamainatundi.
1: My desire is so
0: low. మహా చక్రవర్తులు ఆశించేటువంటి ఆశకు నేను అడ్డు తిరిగినాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ కేమ్ ఇన్ ద వే ఆఫ్ ది డిజైర్ ఆఫ్ ది ఎంపరర్స్.
0: రండి అని ఆ ఋషిశృంగుడు వీళ్ళందరినీ అక్కడ తీసుకుని పోయాడు.
1: అండ్ ఋషిశృంగ వాంటెడ్ దెమ్ టు గో అలాంగ్ విత్ హిమ్.
0: ఆయన మంత్రదృష్టం చేత తాకినాడు.
1: And he touched that fruit with his power of the mantra.
0: తాకేటప్పటికే చేతి పైన వచ్చి పడింది.
1: And he could collect that fruit in his hands.
0: అప్పుడు ఈ పాండవులకంతా కూడాను అర్పితం చేశాడు.
1: And then he passed on the fruit to
0: Pandava. అలాగా ఈ ఫలం ఎలాంటిది?
1: What sort of fruit?
0: అమృత ఫలము.
1: It is అమృత ఫల.
0: దీన్ని తిన్నటువంటి వానికి ఇంకే విధమైనటువంటి జననం అన్నారు లేదు.
1: The one who partakes that fruit will not have birth of
0: death.
1: And then nothing whatsoever.
0: అలాంటి ఫలము ఆ ఋషిశృంగుని యొక్క ఫలము.
1: That is the greatness of that fruit.
0: ఈ ఋషిశృంగుడు కూడా ఈ తపస్సు చేసి దీని యొక్క అంతరార్థాన్ని పాండవులకంతా చెప్పి కృష్ణుడు కూడా చెప్తూ వచ్చాడు.
1: అండ్ దిస్ హాస్ బీన్ ది ఆస్టెరిటీ ఇన్ ది పెనెన్స్ ఆఫ్ ఋషిశృంగ హూ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్స్ ఇన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ టు పాండవర్స్.
0: తర్వాత నెమ్మదిగా కూర్చున్న తర్వాత
1: ఆఫ్టర్ సిట్టింగ్
0: ఆ ఫలమును కోసుకుని అందరు తిన్నారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ హాడ్ పార్టేకెన్ దట్ ఫ్రూట్.
0: కృష్ణుడు కూడా ఒక ముక్క ఇచ్చారు.
1: అండ్ కృష్ణ ఆల్సో హాడ్ ఎ పీస్ ఆఫ్ దట్.
0: అయ్యో నేను ఫలం తిన్నని మీకు తెలియదా?
1: And Krishna said, don't you know that I don't eat
0: fruit?
1: I don't touch any fruit.
0: కాబట్టి మీరే భుజించండి అన్నాడు.
1: Better you eat, he said.
0: ఆనాడు ఈనాడు ఏనాడు మొదలుకొని కూడా ఒక ఫలమును కూడా ముట్టడు.
1: And then and now, God has not touched any fruit.
0: మీకోసం వచ్చిండు, మీరే భుజించాలి.
1: You have come here and you eat.
0: సరే ద్రౌపది ఆమె పట్టుకోలేక చేతి పెట్టి మీరు తాకండి దాని ప్రసాదంగా తీసుకుంటామన్నారు.
1: ద్రౌపది వాంటెడ్ కృష్ణ టు టచ్ ది ఫ్రూట్ ఎట్లీస్ట్.
0: స్త్రీల లోపల అంతటి పరమ భక్తి ఆవిర్భవిస్తూ ఉంటుంది.
1: అండ్ యూ హావ్ గాట్ దట్ ఇంటెన్స్ డివోషన్ ఇన్ యూ.
0: ప్రాచీన కాలం నుండి కూడాను స్త్రీల యొక్క ప్రవృత్తి వల్లనే పురుషులు కూడాను మహావీరులైపోయి సూర్యులైపోయి గంభీరులైపోయి పరమ భక్తులుగా మారుతూ వచ్చారు.
1: ఇట్ ఈస్ ది ఇంటెన్స్ డివోషన్ ఆఫ్ ది లేడీస్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్ దట్ మేడ్ మెన్ వారియర్స్ మెన్ ఆఫ్ కరేజ్.
0: కనుకనే ప్రతి భక్తులు కూడాను ప్రతి చక్రవర్తి కూడాను ఒక విధమైనటువంటి ఒక పరమ పవిత్రమైన మార్గంలో ప్రవేశించారంటే స్త్రీలే దీనికి ఆధారం.
1: All kings and emperors followed the sacred path because they were prompted by women.
0: అప్పుడు కట్టగలపటికి కృష్ణుడు కూర్చున్నాడు.
1: Finally Krishna sat.
0: ఆ ఆనందాన్ని చూస్తూ ఉంటుంటే ఋషశృంగుని కట్టిదారలు కారుతూ ఉన్నాయి.
1: ఋషశృంగ was shedding tears.
0: దాన్ని తుడ్చడానికి కూడా కృష్ణుడి దగ్గర బట్టలు లేవు.
1: అండ్ కృష్ణ డిడ్ హావ్ క్లాత్ టు వైప్ అవుట్ ద టియర్స్.
0: నాయన నీవు కారేటువంటి యొక్క దీనిను కేవలం ఇది కాదు, కన్నీటి దారాలు కాదు.
1: దే ఆర్ నాట్ ది టియర్స్ ఆఫ్ గ్రీఫ్.
0: ఆనంద బాష్పములు.
1: ద టియర్స్ ఆఫ్ బ్లిస్.
0: ఇదిగో నీ జన్మం ఇంకా సార్థకమైపోయిందని రెండు చేతులతో అతను చేస్తున్నట్టు తాకాడు.
1: కృష్ణ కెప్ట్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ ఆన్ ది హెడ్ ఆఫ్ ఋషశృంగ అండ్ బ్లెస్డ్ హిమ్.
0: తన ప్రాణము కృష్ణుడు చేరిపోయింది.
1: అండ్ దెన్ ఋషశృంగ మర్జ్డ్ ఇన్ కృష్ణ.
0: అప్పుడు దీన్నంతా చూచి పాండవులందరూ కూడా ఇదే కోరుతూ వచ్చారు.
1: ఇన్ఫాక్ట్ పాండవస్ వాంటెడ్ ది సేమ్.
0: స్వామి మాకు కావాల్సింది ఏముంది?
1: స్వామి వాట్ ఇస్ దట్ వి వాంట్?
0: అన్ని అనుభవించవలసిందని అనిపించాం.
1: ఇన్ఫాక్ట్ వి హాడ్
0: ఎన్ని కష్టంలో ఎన్ని నష్టంలో ఎన్ని నిష్టంలోనూ ఎన్ని నిందలో మేము అనుభవించాం.
1: వి ఎక్స్పీరియన్స్ ఆల్ ది బ్లేమ్ మిజరీ సారో ట్రబుల్స్.
0: మాకు ఈ జన్మ సార్థకం చేయండి అన్నారు.
1: Help us to liberate ourselves.
0: కాదు కాదు ఇంకా జరగవలసినవి ఎన్నో ఉన్నాయి.
1: Krishna said not now, many things should happen.
0: ఒక డ్రామా లోపల ఒక వ్యక్తి ఒక వేషం వేశాడు.
1: An actor has played a role in a drama.
0: వాడికి కథలంతా ఎన్నో ఉంటుంటాయి. సెకండ్ సీన్ లో, థర్డ్ సీన్ లో, ఫోర్త్ సీన్ లో, లాస్ట్ సీన్ లో కూడా ఉంటుండాలి.
1: And this actor has got a role in every scene till the end.
0: ఒక్క తూరి వచ్చేసేసి స్వామి ఇంక నేను వేశాను ఈ వేషం ఇంకా నాకు చాలు అంటే వదలడు.
1: The actor cannot say, leave me with this scene.
0: నీ కథ పూర్తి అయ్యేంత వరకు నువ్వు ఉండవలసిందే.
1: Until you complete your role, you must stay.
0: అదే విధంగానే కృష్ణుడు వారికి చెప్పారు, మీ ఇంకా చేయవలసినటువంటి ఎన్నో ఉన్నాయి.
1: So also Krishna said, there are many lots.
0: ఈ జగత్తుకు చాటవలసినవి ఎన్నో ఉన్నాయి.
1: You have to teach the whole world.
0: ఈ సత్య ప్రమాణాలు గుర్తించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
1: And there are many things that truth has got to
0: know. కాబట్టి సత్యాన్ని ఈనాడే ఇంకా గుర్తించలేదు.
1: And you have not known satya till today.
0: ఇలాంటి గుర్తించక మునిపే నీవు మరణిస్తే నీ యొక్క జీవితం ఏమిటి?
1: If you want to leave your body without knowing
0: ప్రతి మానవుడు కూడా ఒక సత్యాన్ని సాధించే నిమిత్తమై జన్మం వస్తున్నాయి.
1: In fact, human life is gifted to know the
0: ఈ జన్మ ఎత్తినందుకు దాన్ని సాధించే తీరాలి.
1: We must achieve this truth. పుట్టాం
0: పెరిగాం పోయాం అనుకుంటే ప్రయోజనం కాదు.
1: ఇట్ ఈస్ యూస్లెస్ వి థింక్ వి ఆర్ బోర్న్ అండ్ డై.
0: పెరిగినాము కానీ సాధించవలసిన సాధించి తర్వాత పోవాలి.
1: వి ఆర్ బోర్న్ ఎనీవే, వి హావ్ గ్రోన్ అండ్ వి షుడ్ అకంప్లిష్
0: కాబట్టి ఇంకా ఉండండి అని చెప్పి చెప్పి
1: హి వాంటెడ్ దెం టు లివ్.
0: కృష్ణుడు అంతర్ధానమయ్యాడు.
1: అండ్ కృష్ణ వానిష్డ్ ఫ్రమ్ దేర్.
0: చూచారు ఎక్కడ చూసినా కృష్ణుడు కనిపించలేదు.
1: అండ్ దే కుడ్ నాట్ సీ ఎనీవే కృష్ణ ఇన్ ద విసినిటీ.
0: కృష్ణుడి యొక్క తత్వమును గుర్తించుకుని
1: They have known the nature of
0: Krishna.
1: They have decided to follow the command of
0: Krishna.
1: That was the teaching of Dharmaja to his brothers and
0: Draupadi.
1: Then all brothers made a promise to Dharmaja.
0: Swami, meeru ye vidhanga nadiste danni mem anusarinchadaniki mem samasiddhanga unnam.
1: All brothers said, Swami, we will follow you in whichever way you proceed.
0: Aa pramana purvakanga.
1: They promised.
0: పోయినవాడు అర్జునుడు యుద్ధమైన తర్వాత పోయినవాడు అక్కడికి.
1: అండ్ అర్జున వెంట్ టు ద బ్యాటిల్ ఫీల్డ్.
0: పోయినటువంటి వాడు తిరిగి ఎంతకాలమైనా రాలేదు.
1: అండ్ హీ డిడ్ రిటర్న్ ఫర్ లాంగ్.
0: తిరిగి కృష్ణుడు ఇంకా రాలేదే అర్జునుడు రాలేదే అని కాపు కుంతీదేవి చాలా బాధపడుతుండది.
1: కుంతి వాస్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ అర్జున డిడ్ రిటర్న్ ఫర్ లాంగ్.
0: కానీ ఎక్కడికి పోయినాడు?
1: వెర్ హాస్ హీ గాన్?
0: ఎక్కడ కనిపించదు. అప్పటికప్పుడు సృష్టించినటువంటి గ్రామం ఒకటి ఉంది.
1: అండ్ దేర్ ఇస్ వన్ విలేజ్ దట్ హస్ బీన్ క్రియేటెడ్ దెన్ జస్ట్ దెన్.
0: దాని పేరే ద్వారక. ద్వారకకు వెళ్ళాడు కృష్ణుడు కృష్ణ జతలో అర్జునుడు కూడా.
1: అర్జున వెన్ టు ద్వారక అలాంగ్.
0: ఈ ద్వారకను ఏ విధంగా సృష్టించాడో అది కూడా మీరు కొంచెం చెప్పాలి.
1: హౌ ది ద్వారక ఇస్ క్రియేటెడ్ మస్ట్ బి టోల్డ్ టు యూ.
0: కృష్ణుడంతా కూడాను ఈ కంసుణ్ణి శిశుపాలని దంతవక్రుణ్ణి వీళ్ళందరినీ చంపిన తర్వాత
1: ఆఫ్టర్ కిల్లింగ్
0: తన మామయ్య అయినటువంటి ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు కృష్ణుడికి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద టూ డాటర్స్
0: కంసుడికి
1: అంకుల్
0: అతను కూడా చంపాడు.
1: కంస వాజ్ ఆల్సో కిల్డ్.
0: జరాసంధుని చంపాడు.
1: జరాసంధ
0: అందరూ ద్వేషమైపోయినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హ్యాడ్ హేట్.
0: ద్వేషమైపోయి కృష్ణుని ఏ రకంగానైనా సరే ఈ యాదవులందరినీ చంపివేయాలని ఆ రాజు అంతా పట్టుబట్టారు.
1: అండ్ ఆల్ దోస్ కింగ్స్ హావ్ డిటర్మిన్డ్ టు కిల్ కృష్ణ అండ్ యాదవ.
0: ఆనాడు
1: ద్రౌపది
0: ప్రార్థించింది.
1: ద్రౌపది ప్రే
0: స్వామి
1: స్వామి
0: క్షణ క్షణం కూడా మేము భయప్రాంతులతో జీవితం గడుపుతున్నాము.
1: వీఆర్ లీడింగ్ అఫ్ లైఫ్ అవర్ లైఫ్ ఇన్
0: మమ్మల్ని భయం లేనటువంటి స్థానానికి చేర్చండి అని.
1: టేక్ అస్ టు ఏ ప్లేస్ వేర్ వీ కెన్ బి ఫియర్.
0: అప్పుడు ఆయన చెప్పాడు వేపల్లెకు పోయి మీరందరూ ఒక్కతూరి నన్ను స్మరించండి కన్నులు మూసుకోండి.
1: హీ సెడ్ గో టు వ్రేపల్లె క్లోజ్ యువర్ ఐస్ అండ్ కంటెంప్లేట్ ఆన్ మీ.
0: నిద్రపోయినట్టుగా మీరు భావించండి.
1: కన్సిడర్ యువర్ ఫాస్ట్
0: స్లీప్. ఆ రాత్రి వారు కన్నులు మూసుకున్నారు. లేచేటప్పుడు తెల్లవారుతలకి వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు.
1: దట్ నైట్ దే వర్ ఫాస్ట్
0: ద్వారకలో పోయి చేరిపోయినారు అన్నమాట.
1: నెక్స్ట్ మార్నింగ్ బై ది టైమ్ దే
0: వోక్ నడిచింది లేదు, ట్రైన్ లో పోలేదు, బస్సులో పోలేదు.
1: దే ఫౌండ్ దెమ్సెల్స్ ఇన్ ద్వారకా. దే డిడ్ గో బై ఫ్లైట్ ఆర్ బై వాక్.
0: సమాధి సిస్టి లోపల కూర్చున్నప్పటికి వాళ్ళు ద్వారకలో పోయి చేరిపోయినారు.
1: బై టైమ్ దే సాట్ ఇన్ సైలెన్స్ క్లోజ్ దేర్ ఐస్ దే
0: రీచ్డ్ సామాన్ అంతా కూడా ద్వారక పోయి చేరిపోయినాయి.
1: దే ఇమ్మీడియట్లీ దే రీచ్డ్ ద్వారక.
0: కృష్ణుని యొక్క తత్వం అంటే ఈ రకంగా అన్ని రకములుగా ఎవరు కూడా వర్ణించడానికి వీలు కానటువంటి స్థితిలో జరుగుతూ వచ్చింది.
1: ద డివినిటీ ఆఫ్ కృష్ణ కెన్ నాట్ బి డిస్క్రైబ్డ్ in depth by anybody.
0: ఆ విధంగా ద్వారకలో పోయి చేరిపోయినారు.
1: దట్స్ హౌ దే రీచ్డ్
0: ఆ ద్వారక నుంచి ఇంకా రాలేదే అర్జునుడని కుంతి దేవి చాలా బాధపడుతుండారు.
1: కుంతి ఇస్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ బికాస్ అర్జున డిడ్ నాట్ రిటర్న్ ఫ్రమ్ ద్వారక.
0: తిరిగి వస్తున్నారని వార్త తెలిసింది.
1: షీ కుడ్ గెట్ ద మెసేజ్ దట్ ఈస్ కమింగ్.
0: వస్తున్నాడా అర్జునుడు, అర్జునుడు వస్తున్నాడా వస్తున్నాడా అనేది పాపం లేచింది, చూచింది, కన్నులు మూసింది. కృష్ణుడు పోయినాడు దానికి వెతుకుని రావడానికి పోయినట్టుగా పోయింది.
1: అండ్ షీ కుడ్ నో ద మెసేజ్ దట్ అర్జున వాజ్ రిటర్నింగ్ అండ్ కమింగ్ టు నో ద కృష్ణ ఇస్ నో లాంగర్ దేర్. షీ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ అండ్ బ్రిడ్ నో మోర్.
0: ధర్మజుడు కూర్చున్నాడు. ధర్మజుని తొడపైన కుంతీదేవి తల పెట్టింది, ప్రాణం ఇచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ కుంతి రెస్టెడ్ హర్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ధర్మజ అండ్ బ్రీద్ హర్ లాస్ట్.
0: ధర్మజుడు ఇంకా ఎక్కడా లేవడానికి వీల్లేదు.
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ అప్.
0: భీముణ్ణి పిలిచాడు.
1: అండ్ హీ కాల్డ్ భీమ.
0: నీవు అరణ్యానికి తగినటువంటి సామగ్రి అంతా నీవు రెడీ చేయమన్నాడు.
1: యు మేక్ ఆల్ దట్ ఈస్ నెసెసరీ టు గో.
0: అర్జున్ పిలిచాడు.
1: He called Arjuna.
0: Arjuna, నీ కుమారుడికి పట్టాభిషేకం సిద్ధం కమ్ము అన్నాడు.
1: He said, make every arrangement to coronate your son.
0: కుమారుడి పట్టాభిషేకం అంతా కూడా బాధ్యతంతా అర్జునికి అప్పచెప్పాడు.
1: ఇట్ వాజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అర్జున టు కారునేట్ హిస్
0: నకుల సహదేవులంతా అంత్యక్రియలు చేయడానికి వాడు సిద్ధమైపోయినారు.
1: నకుల సహదేవ షుడ్ బి రెడీ టు డూ అభిచురే రైట్.
0: కుంతీదేవికి ఒకవైపున సహజకర్మలు జరుగుతున్నాయి.
1: ఆల్ దట్ విచ్ హాస్ టు బి డన్ ఇస్ అభిచురే రైట్.
0: అరణ్యానికి ప్రయాణమై పోయితే కర్మలంతా కూడా భీముడు చేస్తున్నాడు.
1: భీమ వాజ్ మేక్ అరేంజ్మెంట్స్ టు గెట్ ఇన్ టు ద ఎగ్జైల్.
0: యుద్ధములకు సిద్ధమైనటువంటి యొక్క దీనికంత కుమారుడు బాధ్యత అర్జునుడు తీసుకున్నాడు.
1: అర్జున హాస్ టేకెన్ అపాన్ హింసెల్ఫ్ ద రెస్పాన్సిబిలిటీ టు కరోనేట్ హిస్ సన్.
0: ఇది ఎక్కడే గాని భారతంలో ఎక్కడ జరగలేదు.
1: దిస్ హాస్ నాట్ హ్యాపెండ్ ఇన్ భారత.
0: ఒకే సమయం లోపల
1: అట్ ది సేమ్ టైం
0: ఒక భయంలో అంత్యక్రియలు,
1: వన్ టైం అభిచురే,
0: మరొక విషయం లోపల పట్టాభిషేకము,
1: అనదర్ మూమెంట్ కరోనేషన్,
0: మూడవది సర్వసంగ పరిత్యాగము,
1: అండ్ థర్డ్ టోటల్ రెనౌన్సియేషన్,
0: తల్లి యొక్క అంత్యక్రియలు
1: అండ్ అభిచురే.
0: అన్ని ఒకే దినము ఒకే క్షణంలో జరుగుతూ వచ్చేసేసినాయి.
1: లాస్ట్ రైట్స్ కరోనేషన్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్ అట్ ది సేమ్ మూమెంట్.
0: జరుగుతారట్లా?
1: ఇస్ ఇట్ పాసిబుల్?
0: ఎక్కడా జరగదు.
1: నో వేర్ ఇట్ హ్యాపెన్స్.
0: కనుకనే ఆ విధమే చేసేటప్పటికి కృష్ణుడు అంత్యక్రియ అయిపోయింది, రాముడు యొక్క దీని అనగా భీముడు యొక్క దీని అంతా జరిపిన తర్వాత తాను బయలుదేరిపోయినాడు ధర్మజుడు.
1: When all the three are over, Dharmaja started moving from.
0: నేను వెళ్తున్నాను.
1: He said, I am returning.
0: శిష్యుని ఆశ్రమంలో మీరు ఏ విధంగా నాకు మాట ఇచ్చారు? అక్కడ పట్టుకున్నాడు.
1: And now he caught hold of that promise given by his brothers to him in Rishyasringa ashrama.
0: Mem siddhame swami annaru.
1: Brother said, we are ready swami.
0: ఆ ధర్మజుడు ముందు నడుస్తున్నాడు.
1: ధర్మజ వాజ్ ఇన్ ద ఫ్రంట్.
0: ద్రౌపది వెనక నడుస్తుండది.
1: ద్రౌపది బిహైండ్.
0: ఇతనికి పట్టాభిషేకం కట్టాడు అర్జునుడు.
1: అండ్ అర్జున కరుణేటెడ్ హిస్ సన్.
0: అర్జునుడు భీముడు నకులు అందరూ ఒకరి తర్వాత ఒకరు నడుచుకుంటూ పోతున్నారు.
1: ఆల్ ది ఫోర్ బ్రదర్స్ వర్ జస్ట్ ప్రొసీడింగ్ ఇన్ సీక్వెన్స్.
0: ఎవరి మాట ఎవరు కూడా వినటం లేదు, ఒకరిని ఒకరు చూడటం లేదు.
1: నో వన్ ఈస్ స్టేరింగ్ ఎట్ ఎనీబడీ.
0: కొంత దూరం పోయితేనే నకులు పడిపోయాడు.
1: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్ నకుల ఫెల్.
0: తర్వాత సహదేవుడు పడిపోయాడు.
1: ఆల్సో సహదేవ.
0: తర్వాత భీముడు పడిపోయాడు.
1: ఆల్సో భీమ.
0: అర్జునుడు పడిపోయాడు.
1: అర్జున ఫెల్.
0: కానీ ద్రౌపది కూడా పడిపోయింది.
1: ఆల్సో ద్రౌపది.
0: అందరికి పోని, నేను ఒకటే వెళ్ళిపోతున్నా అన్నాడు.
1: లెట్ ఎనీబడీ లీవ్ మీ, లెట్ మీ గో.
0: సత్య వాక్కు లోపల బ్రతికినటువంటి వాడు.
1: అండ్ ధర్మజ ఆల్వేస్ ప్రొసీడెడ్.
0: సత్యధీనుడు ఆ యొక్క ధర్మజుడు.
1: అండ్ ధర్మజ హాస్ గాట్ ద క్వాలిటీ ఆఫ్ సత్య.
0: సత్యాన్ని వర్ణించి వరించి యమధర్మరాజు సాక్షాత్ స్వరూపాన్ని ధరించాడు.
1: బికాస్ ధర్మజ ఫాలోడ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. యమధర్మరాజ,
0: నేను యమధర్మజుడు.
1: యు ఆర్ ధర్మజ, ఐఎమ్ యమధర్మజ.
0: నేను నీ వెంట వస్తానని కుక్క రూపం ధరించి ధర్మజుడు వెంట పోయాడు.
1: అండ్ హీ ఫాలోడ్ ధర్మజ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాగ్.
0: ధర్మాన్ని వదలడానికి యమధర్మరాజు కూడా ఇష్టం లేదు.
1: యమధర్మరాజ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఈవెన్ టు లీవ్.
0: ధర్మమే మా ప్రాణము.
1: ధర్మ ఇస్ అవర్ లైఫ్.
0: అంటే ధర్మాన్ని మేము వదిలి ఎట్ట ఉండగలము?
1: హౌ కెన్ వీ లివ్ లీవింగ్ ధర్మ.
0: అని యముడు కూడా అందులో ప్రయాణం అయిపోతున్నాడు.
1: యమ ఆల్సో జాయిన్ దెమ్ ఇన్ దట్ సోజర్న్.
0: కొంత దూరం పోయిన తర్వాత
1: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్
0: అతనికి కొంచెం దృష్టి జరిగింది.
1: And then he could have little wavering.
0: భయంకరమైనటువంటి దృశ్యం వచ్చేసింది.
1: You could have outward view.
0: ఏమిటి కంట ఇంత అరుపులు, ఇంత కోరదములు, ఇంత బాధలు, ఇన్ని దుఃఖములు కలుగుతున్నాయి, ఎక్కడిది ఇది అనుకుంటున్నాడు ధర్మజుడు.
1: ధర్మజ వెంట్ ఆన్ వండరింగ్ వాట్ ఆర్ దీస్ క్రైస్, వాట్ ఆర్ ది మిజరీస్.
0: ప్రతి ఒక్కటి కూడా ఆ కర్మానుసారంగా జరిగి తీరాలని చెప్పినని కృష్ణుని యొక్క చింత.
1: ఇట్ వాస్ కృష్ణాస్ విల్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ యాజ్ పర్ డెస్టినీ.
0: ధర్మజ,
1: ధర్మజ,
0: నీవు ఎప్పుడు అబద్ధం చెప్పేటువంటి వాడు కాదు.
1: ధర్మజ యు నెవర్ అటర్డ్ సింగిల్ లై.
0: నీవు కేవలం అశ్వత్థామ అత కుంజరహ అని చెప్పావు అబద్ధం.
1: అట్ వన్ టైమ్ యు సెడ్ లైస్.
0: అది కూడా అబద్ధం ఏం కాదు,
1: కుంజరహ.
0: వినిపించకుండా మాతో అత కుంజరహ అన్నాడు.
1: యు సెడ్ అత కుంజరహ సాఫ్ట్లీ.
0: అర్జునుడు అనేటువంటి వాడు ఏనుగు చచ్చిపోయినాడు, ఏనుగు అనేటువంటి పదం చెప్పలేదు గట్టిగా.
1: అండ్ యూ సెడ్ అశ్వత్థామ రైట్ బట్ దిస్ ఎలిఫెంట్ నేమ్ యూ డింట్ సే లౌడ్లీ.
0: ఆ అబద్ధం చెప్పి ద్రోణాచార్యుని యొక్క కుమారుడికి మరణం తెప్పించాడు కాబట్టి ఆ పాపపరమైనటువంటిది ఈ యొక్క యమలోకంలో కొంతసేపు ఉండవలసి వచ్చింది.
1: బికాస్ దట్ లై దట్ యు అటర్డ్ లెడ్ టు ద డెత్ ఆఫ్ ద్రోణాచార్య, దేర్ఫోర్ యూ హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ది లైస్.
0: వెళ్ళాడు లోపగురికి.
1: And he went.
0: వెళ్ళి ఆ యమలోకంలో భరించుకుంటుండగా చాలా బాధలు పడుతుండేటువంటి వాళ్ళంతా ఆనందం ఆనందం ఆనందం అన్నారు.
1: When one Dharmaja went to that Yamaloka hell, he found everybody ananda, bliss.
0: Swami, మీ యొక్క దర్శనం చేత, మీ యొక్క స్పర్శం చేత, మీ యొక్క సంభాషణ చేత, మీ యొక్క ప్రవేశం చేత మాకు బాధలంతా తీరిపోయినాయి.
1: All the inhabitants of the hell said, Oh Dharmaja, because of your visit, we are free from all the difficulties.
0: Visit chesadu tachame venikostunnadu.
1: After the visit he started returning.
0: Dutalanta kuda unnichaledu.
1: And he
0: nee time saripoyindi inka.
1: He said this moment
0: is the sargapattaname nee vellali annadu.
1: And now you should travel further.
0: Akkada yamlokamlo unna varandaru kuda nu బాధపడుతున్నారు. ఈ సుఖమును మేము మొదలుపెట్టి మేము ఎక్కడ ఉండేది, మేము కూడా వస్తామన్నారు. రావడానికి వీలు లేదన్నాడు యమభట్టుడు.
1: అండ్ ఆల్ దోస్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ హెల్ వాంటెడ్ టు ఫాలో ధర్మజ బికాస్ దే వాంటెడ్ టు బి బ్లిస్ఫుల్ బట్ యమధర్మరాజా సెడ్ యు కెనాట్ ఫాలో నౌ.
0: కానీ ఆయన నేనే ఇక్కడ ఉంటాను, యమలోకంలోనే ఉండి వీళ్ళందరికీ ఆనందాన్ని అందిస్తానన్నాడు.
1: బట్ ధర్మజ సెడ్ ఐ విల్ స్టే బ్యాక్ ఇన్ హెల్ మేక్ ఎవ్రీబడీ.
0: ధర్మజుని యొక్క గుణం అంత పవిత్రమైనటువంటిది, అంత విశాలమైనటువంటిది, అంత సత్యమైనటువంటిది.
1: దట్ ఈస్ ది వాస్ట్నెస్ ఆఫ్ నొబిలిటీ, ది హైట్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ ధర్మజ.
0: కనుకనే అతను చెప్పాడు,
1: హీ సెడ్
0: అయ్యా నీవు ధర్మజుడు.
1: యు ఆర్ ధర్మజ.
0: నేను యమధర్మజుడు.
1: ఐఎమ్ యమధర్మరాజ.
0: ఆ యమ అనేది తీసేసేస్తే అది యోగంగా మారిపోయింది.
1: అండ్ ఇఫ్ యు రిమూవ్ యమ, ఇట్ ఇస్ యోగ.
0: యమాదులతో కూడినటువంటి సత్యమే నీ యొక్క స్వరూపము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ద ట్రూత్, ద కాంబినేషన్ ఆఫ్ యమ.
0: సత్యమే ధర్మ స్వరూపము.
1: అండ్ దట్ సత్య ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ధర్మ.
0: చెప్పి అతన్ని స్వర్గానికి పంపించేసేసి,
1: So saying, he sent him to heaven.
0: అన్నింటి యొక్క అంతరార్థాన్ని గురించి బోధిస్తూ వచ్చాడు.
1: అండ్ టాట్ హిమ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ కనుకనే
0: సత్య ధర్మముల యొక్క స్వరూపాలు ఇంతటి గొప్పవి అనేటువంటి ఇంత ఘనమైనటువంటివి ఎవరికి తెలియదు.
1: నో వన్ నోస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: సత్యం చేతనే సర్వమును సాధిస్తూ వచ్చారు.
1: విత్ ద ట్రూత్ ఎవ్రీథింగ్ ఈజ్ అచీవ్డ్.
0: కనుక ఇటు సత్యాన్ని మనం తీసుకున్నప్పుడు, సత్యాన్ని మనం అనుసరించినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనకు బాధలే కలగవు.
1: వెన్ వన్స్ యూ ఫాలో ట్రూత్ వీల్ నెవర్ సఫర్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకు అనేక విషయంలో సమస్యలందు కొన్ని అసత్యం ఆడవలసి వస్తుంటుంది.
1: మెనీ టైమ్స్ యూ మే హ్యావ్ టు స్పీక్ లైస్.
0: అసత్యం ఏమాత్రం ఆడవద్దండి.
1: నెవర్ స్పీక్.
0: ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పటికీ సరే నీవు సత్యాన్ని చెప్పు.
1: Even if you have to sacrifice your life, speak truth.
0: Satyam nasti paro dharma, daniki michina dharmam meluvaledu.
1: There is no other dharma beyond satya.
0: Kanuka mee jeevitham anta kuda satya margamlo pravesha pettandi.
1: So lead your life along the path.
0: Bharat deshananta kuda tirigi satya vratamto meeru uddharinchandi.
1: Follow the path of truth of Bharat.
0: Ee anyaya akrama aachara asatyamlanta kuda dooram cheyandi.
1: Be away from all unrighteousness and injustice.
0: Satya margamlo meeru santoshapadandi.
1: And be happy in following the path of truth.
0: కనుక ఈ సత్యాన్ని మనం బోధించే నిమిత్తమై యాజ్ఞవల్కుడు ఎంతనో తపస్సు చేశాడు.
1: యాజ్ఞవల్క్య డిడ్ పెనెన్స్ టు టీచ్ ట్రూత్.
0: ఇంత తపస్సు చేసి కట్టకడబడికి దైవత్వాన్ని పొందాడు.
1: అల్టిమేట్లీ అటైన్డ్ ది డివైన్.
0: సత్సంగము చేరాడు.
1: అండ్ హి వాస్ ఇన్ ట్రూత్.
0: సర్వానందాన్ని అనుభవించాడు.
1: హి ఎక్స్‌పీరియన్స్డ్ బ్లిస్ ఇన్ ఫుల్.
0: కనుక సత్యం చేత ఎన్నో మనం సాధించవచ్చును.
1: సో విత్ ట్రూత్ యూ కెన్ అచీవ్ మెనీ.
0: సత్యంతో సాధించలేనిటువంటి లోకంలో ఒక్కటే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ యూ కెనాట్ అచీవ్ బట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ట్రూత్.
0: సత్యంతో ఎన్నైనా మనం సాధించవచ్చును.
1: విత్ ట్రూత్ యూ కెన్ అకంప్లిష్ మెనీ.
0: భూమిని ఆకాశంగా మార్చవచ్చును, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చును.
1: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ స్కై.
0: సత్యాన్ని
1: స్కై కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ ఎర్త్. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్.
0: సత్యాన్ని మీరు కాపాడుతూ రండి.
1: Uphold the truth.
0: సత్యమే మీ ప్రాణంగా జీవించండి.
1: Consider truth as your life.
0: ఇదే మీరు నేర్చుకోవాల్సినటువంటి చదువు.
1: This is the true education.
0: ఎక్కడ పోయినప్పటికీ అసత్యం అనేటువంటి దానికి మీరు అవకాశం అందించకండి.
1: Never speak lies anywhere.
0: సత్యాన్ని మీరు పలకండి.
1: Speak truth always.
0: ఆనందంగా మీరు అనుభవించండి.
1: Experience bliss.
0: ఈ సత్యం వల్ల ఏ కష్టం కలుగుతుందో అని విచారమే చేయకండి.
1: Never be worried of the difficulties you may face when you speak truth.
0: అలాంటి సత్యాన్ని పలుకుతుంటే

0: Here comes the cheerful and inspiring character of the Pikachu, presented by the 10th standard students of the Sri Satya Sai Higher Secondary School. The Pikachu symbolizes joy, friendship, and reflects the pure hearts and enthusiastic spirits of young minds. Accompanying this, Lord Ganesha, nascent within the Pokeball, wonderfully symbolizes the supreme divine presence. Through this imaginative creation, these young minds beautifully merge playful wonder with profound wisdom, offering a heartfelt tribute at the lotus feet of our beloved Lord.
1: అమ్మ చేసిన బొమ్మవు నీవు, నాన్న పోసిన ప్రాణం నీవు, అగ్ర పూజకు అర్హుడవు నీవు, విఘ్నాలను తొలగించెదవు నీవు, అందరి కోర్కెలను తీర్చెది నీవు, ఎల్లవేళలా మాతో ఉండి మమ్మల్ని కరుణించి దీవించుమా గణేష్.

గజరాజ దివ్య వివేకము కమలపు పవిత్ర లాలిత్యము సిద్ధి బుద్ధి ప్రదానము సర్వ విఘ్న నివారణము జయము జయము హే గణనాయక జయము జయము

0: spreading its magnificent colors of devotion, we present the Mayur Ganesha, brought to us by the alumni of Sri Satya Sai Educational Institutions. With majestic peacocks on either sides, sits our beloved Lord Ganesha. For the alumni, Ganesha is more than a deity. He is the bond that transcends years, distance and generations, carrying the values of their beloved institutions wherever they go. The alumni of Sri Satya Sai Educational Institutions pay their centenary tribute and offer their devotion, united in love and faith.
1: తొలి పూజలు అందుకునే వినాయక కలిమి నివ్వుము మాకు గణనాయక విద్యలను నొసగము వేగమే వచ్చి విఘ్నాలను తొలగించు విఘ్నేశ్వర విఘ్నాలను తొలగించు విఘ్నేశ్వర.
2: ఇట్ ఇస్ ఫ్రమ్ ద మైండ్ దట్ ద వరల్డ్ ఒరిజినేట్స్ ఇట్ ఇస్ డ్యూ టు ద మైండ్ దట్ ద వరల్డ్ వానిషెస్ ఇట్ ఇస్ ఫ్రమ్ ద మైండ్ దట్ రైచియస్నెస్ వెల్త్ డిజైర్ అండ్ లిబరేషన్ అరైజ్ ఇట్ ఇస్ డ్యూ టు ద మైండ్ that one becomes a yogi, says Baba.

ప్రతిముంచ స్వస్వాం పురం.

0: అరద్భిరక్తు
1: అరద్భిరక్తు అరబ్ధిరక్తు
0: అరబ్ధిరక్తు
1: అరబ్ధిరక్తు అరబ్ధిరక్తు
0: భిర్వ్యక్తం అహోభిరద్భిరక్తుర్భిర్వ్యక్తం
1: అహోభిరద్భిరక్తుర్భిర్వ్యక్తం అహోభిరద్భిరక్తుర్భిర్వ్యక్తం
0: అహోభిరద్భిరక్తుర్భిర్వ్యక్తం
1: అహోభిరద్భిరక్తుర్భిర్వ్యక్తం అహోభిరద్భిరక్తుర్భిర్వ్యక్తం
2: Now we'll repeat each sentence twice of this paragraph.

0: రక్ష రక్ష సాయీశ్వర హరిః ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు.
1: విత్ దిస్ వీ కమ్ టు ఎన్ ఎండ్ టు దిస్ వీక్స్ రేడియో సాయి వేదం ట్యూటర్. ఇన్ ది కమింగ్ క్లాస్ వీ షల్ కంటిన్యూ విత్ ది అరుణ ప్రశ్నం. సాయిరామ్.
2: You were listening to an episode of our program Vedam Tutor. This episode was first aired on 24th November 2016 as part of Thursday Live from Prashantinilayam on Asia Stream of Radio Sai Global Harmony. This program was hosted by Ganesh of Team Radio Sai. Thank you and Sai Ram.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
4: Radio Sai Global Harmony now presents a selection of devotional songs.

0: శంకరుల యొక్క శిష్యులైనటువంటి 14 మంది, 14 వైరాగ్య పావములను నింపుకున్నటువంటి శ్లోకములు అందించి, తదుపరి శంకరుల వారు ద్వాదశ మంజరి అనేటువంటి 12 శ్లోకములు కూడాను పూర్తి చేసినటువంటి దాటిలో ఇది ఆఖీరుదని కూడాను చెప్పడానికి సంసిద్ధంగా ఉండాలి. అయితే ఈ శ్లోకమునందున్నటువంటి యొక్క వైరాగ్యము మరింత విపరీతమైనటువంటి యొక్క మార్గమును అనుసరించటమే కాకుండా అతి ప్రధానమైనటువంటి యొక్క జ్ఞాన నేత్రమును తెరచుటకు అత్యవసరమైనటువంటి మార్గాన్ని కూడాను నిరూపించటం జరిగింది.
1: లస్ట్, యాంగర్, గ్రీడ్ అండ్ అటాచ్మెంట్, దీస్ బ్యాడ్ క్వాలిటీస్ యూ మస్ట్ గివ్ అప్. ఆస్క్ యువర్ సెల్ఫ్ హూ యు ఆర్. ఇఫ్ యు ఆర్ సో ఫూలిష్ యాజ్ నాట్ టు నో హూ యు ఆర్, యూ విల్ హ్యావ్ ఎండ్లెస్ ట్రబుల్స్ ఇన్ ది హెల్. పవిత్రాత్మ స్వరూపస్, యంగ్ స్టూడెంట్స్, దేర్ వర్ 14 డిసైపుల్స్ ఆఫ్ శంకరా హూ గేవ్ 14 డిఫరెంట్ వర్సెస్ డీలింగ్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైరాగ్య ఆర్ డిటాచ్మెంట్. ఆఫ్టర్ దాట్ శంకరా హిమ్సెల్ఫ్ గేవ్ ది ద్వాదశ మంజరి, ది 12 వర్సెస్. ఇన్ దీస్ 12 వర్సెస్, దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ వర్స్ విచ్ స్పెషల్లీ లేస్ ఎంఫసిస్ ఆన్ డిటాచ్మెంట్. దర్ ఇస్ నథింగ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ డిటాచ్మెంట్, బట్ దిస్ వర్స్ హ్యాస్ అ స్పెషల్ ఫీచర్. ఇట్ ఓపెన్స్ యువర్ ఐ ఆఫ్ విజ్డమ్ ఆర్ నాలెడ్జ్.
0: కామక్రోధ లోభ మోహాది గుణములు మానవుని యందు దొరలవలే చేరి దొంగతనములకు ప్రయత్నం చేస్తుంటున్నాయి. కాని మన యొక్క దృష్టిలో దొంగలవలే చేరి దొరలుగా చలాయిస్తున్నాయి. ప్రతి మానవుని యొక్క హృదయమునందు కూడాను ఇవి జ్ఞానమనేటువంటి యొక్క మణిను దొంగలించుకునే నిమిత్తమై ఈ 4 గుణములు ఒక విధమైనటువంటి యొక్క ప్లానులు వేసుకుని ప్రతి మానవుని యొక్క హృదయ అంతరాత్రం ఎందుకు కూడాను, అంతరాత్మ భావముని ఎందుకు కూడాను చలామణి జరుగుతూ ఉంటుంటాయి.
1: దీస్ బ్యాడ్ క్వాలిటీస్, లస్ట్, యాంగర్, గ్రీడ్, అటాచ్మెంట్, ఆరోగెన్స్ అండ్ సో ఆన్, దే ఆర్ ఎంటరింగ్ ది మైండ్స్ ఆఫ్ పీపుల్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఆనరబుల్ పర్సన్స్ అండ్ వన్స్ దే ఎంటర్ దే బిహేవ్ లైక్ థీవ్స్. హౌఎవర్ ఇన్ అవర్ వ్యూ వీ సీమ్ టు ఫీల్ that they are coming like thieves and behaving like honorable people. They spoil man's ideas, they tarnish man's mind, they ruin his inner peace of mind.
0: Indulo kaamam anetunti vaadu ee naluguru dongalu endukudanu pradhanamainatunti leader ga nilchi untadu.
1: Kama, lust, he stands amongst all these qualities as an important leader.
0: మిగిలినటువంటి 3 కూడాను ఇతనిని అనుసరించుకుంటూ ఇతని యొక్క అభిప్రాయములకు వారు తలలోపుతూ కూడాను మిగిలినటువంటి కార్యములు చేయడానికి సంసిద్ధులై ఉంటుంటారు.
1: ది అదర్ 3 ఫాలో దిస్ లీడర్ అండ్ ఆర్ ఆల్వేస్ రెడీ టు ఒబే హిమ్ అండ్ డూ సచ్ థింగ్స్ యాజ్ ఆర్ డిక్టేటెడ్ బై హిమ్ ఫర్ దెమ్ టు డూ.
0: అసలు జన్మమునకే మూల కారణం కామము, మరణమునకు కాలుడు, జీవితమునకు రాముడు. ఈ కాముడు, రాముడు, కాలుడు ఈ 3 యొక్క చేతలయందు మానవుని యొక్క జీవితము మెలుగుతూ ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ కామా, ది గాడ్ ఆఫ్ లస్ట్, ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ బర్త్. సిమిలర్లీ కాలా, ది టైమ్, ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ డెత్ అండ్ రామా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ లైఫ్ అండ్ గుడ్ లివింగ్.
0: కనుక మధ్యనున్నటువంటి రాముణ్ణి మనం అనుగ్రహానికి పాత్రులైనప్పుడు ఈ కామ, కారుణి యొక్క తత్వములు ఏమాత్రం కూడాను మనల్ని హింసించడానికి పూనుకోవు.
1: If therefore we can deserve by our conduct the grace of Rama who comes in between, then the Kama who is at the beginning and the Kala or the time who is at the end, they are not going to trouble us very much.
0: Nimuru kappina nippu vale, paachi kappina jalamu vale, pora kappina kannu vale, ee yokka kaamam aneetundi gnanamunu kappukoni untuntadi.
1: Like fire which is covered by ash, like water which is covered by a layer, like the eye which has got a cover of cataract, this kama

0: Sairam. You were listening to a concert by Kumari Rudra and Kumari Badra on 12th September 2016 during the Onam celebrations at Prashanthi Nilayam.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: On 19th of November 2001, on the holy occasion of Ladies' Day, Bhagavan has delivered an inspiring discourse for women. Bhagavan exhorted mothers to teach their children not just to acquire worldly education and wealth, but to become pure and selfless beings. Some touching incidents from the life of Bhagavan's chosen mother, Ishwaramba, can be heard.
3: Gata jeevudagu patim bratikinchi yemugelche Savitri Bharata Sadvikade.
4: A woman who brought back to life her dead husband, that is Savitri, is she not remembered and memorable?
3: Tana satya mahima che davagni challache truti chandramati bharatiya gade.
4: Was not Chandramati an Indian woman who extinguished the tremendous fire that was burning?
3: Kinisi durmada kiratiyu bhutiga vinche damayanti bharata ramanigade.
4: Is not Damayanti the greatest woman of India who did so many things which are so memorable and rememberable?
3: Satpa sagara vesti tashmatalamuna bharata dati patiurata prabhava bhava sampannata kugade pantabhumi.
4: India, Bharat, is a flourishing field of many illustrious women who have been famous for their womanhood.
3: Akila deshalakidi upadhyayikade.
4: Is not India the teacher of the whole world?
3: Premaswarupulare.
4: Embodiments of love.
3: Anadikalamanundi Bharat Deshamanu Aneka Adarshamalanteta Anandimpajechu Vachina 20 Streelu.
4: In the land of Bharat, from times immemorial, women have not only upheld womanhood but have given joy to everyone.
3: Kanukane Sritti Adanundi Kudanu Stri Purushudu Anetundi Stri Per Mundu Purushan Per Venkavetu.
4: Therefore, from creation of the beginning of creation, we always say the name of the woman first as Stri and then only Purusha, the man.
3: Stri Anaga Prakriti Yokka Swarupame.
4: Stri, the word Stri means she is the embodiment of creation.
3: Kanuka Mottamodita Stri ni Adharam Cheskoni Jeevita Samasyalanu Pariharam Gavinchukuntu Vacharu Prachina Rishulu.
4: So the rishis of old took women as the ideal and tried to solve their problems through the women.
3: Anni samasyalaku kudanu Strila yokka pavitra hrudayale deeniki moola karanamulu.
4: To solve all the problems, the purity of the woman's heart is at the bottom.
3: Inadu lokamulo ekkada chuchina dukkhamu ekkada chuchina ashanti ekkada chuchina badhalu kashtasukamulu kudanu kanti kanipistunnavi.
4: Today in this whole wild world we see nothing but chaos, suffering, hatred and so many other negative qualities.
3: Deeniki karanam emiti?
4: What is the reason for this?
3: Pavitra hrudayalainatvanti yokka stree purushulu lopam kavatame ee deshamunaku itti kashtamulaku moola karanam.
4: Because there isn't harmony between the men and the women, this is the reason for all the chaos and trouble in the world.
3: Desham yokka manchi chettalu anni kudanu pavitra hrudayalainatvanti stree purushulu yokka cheriyala valane deeniki manchi cheddaga roopalutunnadi.
4: So whether it is good or bad, everything is represented only by the purity that resides in both men and women.
3: దేశములు పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషులే ఉండినా దేశక్షేమములకు ఎట్టి కొరత కూడా ఉండదు.
4: If there were only women and men of purity, then there would be nothing lacking in the peace and joy in the world.
3: ఈనాడు అట్టి పవిత్ర హృదయములు అనేక విధములైన మాలిన్యం చేత కలుషితమైపోయినవి.
4: Today the pure hearts have been besmirched with so much of dirt of human negative thoughts.
3: ఇది కాగితము.
4: That is a paper.
3: ఇది pure white గా ఉంటుంది.
4: It is pure white.
3: కానీ దీనికి ఇటువైపున తిరిగి వ్రాయటం చేత కొంచెం మాలిన్యమైపోయినది.
4: Because something is written on the reverse, it has become a
3: little dirty. మానవుని హృదయం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కాగితం వంటిది.
4: Even the pure heart is like the pure paper that we have.
3: కాని ఇట్టి కాగితం పైన అనేక రకములైనటువంటి యొక్క సమస్యలు చేరిపోవటం చేతను కూడిపోవటం చేతను ఇది మాలిన్యం పొందుతున్నది.
4: On this pure paper, because we write so many things that are insolvable, negative, it becomes dirty.
3: మీకందరికీ తెలుసును, తెల్లవారు లేచిన మొదలు న్యూస్ పేపర్ వైపును చూస్తూ ఉంటారు మీరు.
4: We all know that from the time you get up in the morning,
3: aa newspaper puram chuchinappudu etti vasanalu kaani etti oka galankam kaani etti oka galiju kaani kanipinchadu.
4: You look to the newspaper which is pure, which has no dirt, which has no bad smell, nothing whatsoever.
3: Kaani ade neti newspaper repatiki waste paper ga avutundi.
4: Today's newspaper becomes tomorrow's waste paper.
3: Ee waste paper lopala mallepoolu chutti pettinappudu aa paper ku mallepoolu vasane vastundi.
4: If in this waste paper you wrap flowers, jasmine flowers, it gets a beautiful fragrance.
3: Ade paper paina konni vasana galinatti pakodalu chuttinappudu pakodalu vasana vastundi.
4: In the same paper, if you wrap up pakodas which have some kind of a smell, it takes the smell of the
3: pakodas. Aa paper painane tiri dry fish anta kattinappudu dry fish vasana vastundi.
4: And in the same paper, if you put dry fish, it gets the smell of dry fish.
3: Yetti bhavamlo atti pavitramaitunti yokka chintana manaku manaku kalugutundadi.
4: Whatever our thoughts, such is what transpires.
3: కనుకనే మానవుని యొక్క హృదయమునందు పవిత్ర భావములు మనము అభివృద్ధి గావించుకున్నప్పుడే మన హృదయము పవిత్రమైనటువంటి యొక్క కరుణ చేత రాజదిల్లుతుంది.
4: It's only when we inculcate in us good thoughts and kind thoughts that we become kind and
3: ee naati manaviki hrudayam nundi aavirbhavincheetundi bhavamulu anni kudanu kalushitamainativiga untunnayi.
4: Today in man, what emanates from the heart is always negative, full of blemishes.
3: Karanam emiti?
4: What is the reason?
3: Ee pavitramaina hrudayam lopala anekaramainatundi yokka konni మన్యమైనటువంటి యొక్క వాచనలు చేర్చుకుంటున్నాయి.
4: ఇట్స్ బికాస్ ఇన్ దిస్ ప్యూర్ హార్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డర్టీ థింగ్స్ అక్యూములేట్.
3: దుర్భావములు, దుర్వాసనలు, దుశ్చింతలు, ఈ విధమైనటువంటి యొక్క పదార్థములు కూడుకోవడం చేతనే మన హృదయం కూడాను కలుషితమైపోతున్నది.
4: బ్యాడ్ థాట్స్ అండ్ ఆల్ నెగటివ్ థింగ్స్ గెట్ ఫిల్డ్ అప్ అండ్ సో హార్ట్ బికమ్స్ బిస్మర్చ్డ్.
3: ప్రాచీన కాలం నుండి ఈ హృదయాన్ని పవిత్రము గావించుకుంటూ వచ్చారు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీలు.
4: Women from time immemorial have tried to keep up this purity of the heart.
3: గతజీవుడగు పతిని ప్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వికాది చచ్చినటువంటి యొక్క భర్తను ప్రతికించినటువంటి స్త్రీలు ఉన్నారు, కానీ చచ్చినటువంటి భార్యను ప్రతికించినటువంటి పురుషుడు ఎక్కడా కనిపించలేం లేదు. ఏ చరిత్రను కూడా మనకు తెలియదు.
4: In the whole of history, there have been women who brought back like Savitri dead husbands to life, but there is not a single example of a man who has brought back to life a dead wife.
3: Itti pavitramaitunti yokka gunamulu kaliginatunti yokka streelu anadi kaalam nundi Bharat desham nandu enniyo vidhamunatunti aadarsharu nirupistu vacharu.
4: In Bharat, from time immemorial, there have been many women of such good unsullied character that we can hold them as illustrious examples.
3: Eenadu ఈ స్త్రీలయందు ఒక విధమైనటువంటి యొక్క సమాజము అభివృద్ధికి తగినటువంటి యొక్క చర్యలు లేకపోవటం చేతనే ఈ సమాజం కూడాను ఈ విధంగా కలుషితమైపోయినది.
4: ఇట్స్ బికాస్ టుడే ఉమెన్ ఇస్ నాట్ ఏబుల్ టు బి టోల్డ్ హిస్ వాల్యూస్ దట్ ద హోల్ సొసైటీ ఇస్ టర్నింగ్ దిస్ వే.
3: ఈనాడు ఆధునిక యుగం మార్గం చేత అనేక రకములైనటువంటి యొక్క చర్యలు ఆధునికంగానే చేరిపోతున్నాయి.
4: బికాస్ ఆఫ్ ద చేంజెస్ ఆఫ్ దిస్ మోడర్న్ వరల్డ్ ఆల్ న్యూ ఫ్యాంగల్ థాట్స్
3: సద్భావములకు సత్చర్యలకు సత్చింతలకు చక్కని అవకాశమే కనిపించడం లేదు.
4: దర్ ఇస్ నో ప్లేస్ వాట్స్ ఎవర్ ఫర్ గుడ్ థాట్స్ ఫర్ గుడ్ యాక్షన్స్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ గుడ్ డీడ్స్.
3: కనుక ఈనాడు స్త్రీలకు ఈ పవిత్రమైనటువంటి యొక్క భావనలు అభివృద్ధి పరచుకోవాలి. దీనికి సత్యసాయి సంస్థలని సత్యసాయి మహిళా విభాగములని దీనికి ఏర్పరిచి ఈ సత్సంగ ప్రభావాన్ని జగమునకు చాటే నిమిత్తమై దీనికి ఏర్పరుస్తూ వచ్చాం.
4: ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద రికగ్నిషన్ ఆఫ్ దీస్ వాల్యూస్ అండ్ దెన్ ఇట్ ఇస్ ద ఉమెన్ హూ షుడ్ అప్హోల్డ్ ఇట్ అండ్ సో దర్ ఆర్ వేరియస్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి లైక్ మహిళా విభాగ్ అండ్ సో మెనీ అదర్ టైప్ ఆఫ్.
3: కనుకనే స్త్రీలు కూడినప్పుడే జగత్తంతైకుడును ఒక పవిత్రమైనటువంటి దేశంగా రూపొందుతుంది.
4: It's only when the women get together that the whole nation becomes something exemplary.
3: ఈ స్త్రీల యొక్క సంఘము ఎంతనో గొప్ప విలువను సంపాదించింది.
4: So this society of women lends it a lot of dignity.
3: ఇటువంటి స్త్రీల యొక్క తత్వమును ఈనాటి పురుషులు కూడాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
4: So men should make an effort to understand this value in women.
3: దేశమును కూడాను హస్తగతం గావించుకునేటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీలు ఈ స్త్రీలు.
4: These women are those who can really do such things in the world.
3: స్త్రీలు కేవలం సామాన్యమైనటువంటి యొక్క బానిసలుగా భావిస్తున్నారు అనేక మంది పురుషులు.
4: Men think that women are just subordinate to them.
3: కాదు కాదు.
4: It's not so.
3: వారు తలంచినప్పుడు జగత్తునే ఒక మూట మాదిరి కట్టగలరు.
4: When they just think they can just bundle up the world.
3: అటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి స్త్రీలను మనం ఈనాడు చులకన చేయటం చేతనే మన గతి ఈ విధంగా మారిపోతున్నది.
4: ఇట్స్ బికాస్ వి ఆర్ బిలీటింగ్ సచ్ విమెన్ హూ కెన్ డూ సచ్ ట్రెమెండస్ టాస్క్ ద వరల్డ్ హస్ కమ్ టు ద స్టేజ్.
3: స్త్రీలు సాధించలేనిటువంటిది లేదు లోకంలో.
4: దేర్ ఇస్ నథింగ్ దట్ ఎ ఉమెన్ కెనాట్ అచీవ్.
3: అలాంటి స్త్రీల యొక్క తత్వమును మనం దినము కూడా గుర్తించి వారికి తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పించి వారికి తగినటువంటి సమాజం లోపల తోడ్పాటు గావించాలి.
4: Recognizing this quality in woman, we will have to give her support and try to encourage her and see that she becomes the pillar in society.
3: అలాంటి encouragement ఏ మాత్రమూ చేయటం లేదు స్త్రీలకు.
4: The women do not get encouragement at all.
3: ఏదైనా ఒక సత్సంగంలో ప్రవేశించినారంటే ఈ పురుషులకు దానిపైన కోపం కలుగుతుంది.
4: If they go to satsang, the men become angry.
3: వారి స్వార్థము వారి స్వప్రయోజనముకి మాత్రమే ప్రయత్నిస్తున్నారు కానీ స్త్రీల వల్ల జగత్తునికి ఎంత ఉపకారం కలుగుతుంది ఎంత పవిత్రమైనటువంటి మార్గం ఏర్పడుతుంది అనేటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోతున్నారు.
4: దే ఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫిషెస్ ఆఫ్ ద సెల్ఫ్ కంఫర్ట్. దే ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దట్ త్రూ విమెన్ అలోన్ దట్ సొసైటీ కెన్ ప్రోగ్రెస్ ఇంటు
3: చాలా వరకు స్త్రీల యందు స్వార్థరహితమైనటువంటి హృదయం ఉంటుంటాయి.
4: Women have got a heart which is devoid of selfishness.
3: Daya premana cheta vaadu hrudayam nindi untadi.
4: Their heart is full of compassion and kindness.
3: Pillalanu poshinchetunte vishayam lopala entano jagrutaga untuntaru.
4: In bringing up their children they are so careful.
3: Okka chanamaina kudunu bhartha sahinchukoledu.
4: Even one moment the husband cannot.
3: Kaani aa pillalanu poshinchetunte vidhanamlo raatrim pagalu kudunu streelu entano paatu padutuntaru.
4: Night and day the woman will strive to look after her child.
3: ఆ పిల్లల యొక్క ప్రవర్తన కోసం ఎన్నో విధమైనటువంటి యొక్క తోడ్పాటు కూడా చేస్తుంటారు.
4: And she will always support the child in many of its actions and thoughts.
3: ఈనాటి చదువుల వల్ల ఈనాటి విద్యా విధానముల వల్ల ఆ పిల్లల యొక్క పరిస్థితులు క్రమక్రమేణా మాలిన్యమైపోతున్నది.
4: Today because of this modern education the children are getting little degraded.
3: పూర్వమంతా పిల్లలకు ఏదైనా అక్షర స్వీకారం చేయాలనుకుంటుంటే
4: in the early days when a child had to be initiated in letters
3: om namah shivaya om namo narayanaya ani cheppetunte varu
4: and the women would teach the child say om namah shivaya om namo narayanaya
3: aa yokka peratheene aa pillalu yokka hrudayalu kramakramina hrudayamlo chitrinchukoni pothu vachayi
4: and with this type of training that the children's hearts would expand.
3: ఈ నాటి ఆధునిక యుగం యొక్క చదువులు ఏ రీతిగా ఉన్నాయి?
4: వాట్ ఇస్ ద టైప్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్?
3: వాళ్ళకి అక్షర స్వీకారం చేయాలనుకుంటే
4: ఇఫ్ దే వాంట్ టు బి ఇనిషియేటెడ్
3: చిన్న చిన్న బుక్కులు చదివించాలంటే
4: ఇఫ్ దే హ్యావ్ టు రీడ్ స్మాల్ బుక్స్
3: తల్లిదండ్రులు కూడా ఎలాంటి పుస్తకాలు చెప్పిస్తున్నారు?
4: హౌ డు ద పేరెంట్స్ వాట్ టైప్ ఆఫ్ బుక్స్ టు
3: దే బ్లాక్ షీప్ అంటారు ఇది వాళ్ళకి నేర్పించేటువంటిది.
4: సో దిస్ ఇస్ వాట్ దే టీచ్ దెమ్ బాబా బ్లాక్ షీప్
3: కనుకనే మనం చెడ్డ పదాలంతా కూడా ఈనాడు పిల్లలకి అంతా నేర్పిస్తున్నాము.
4: సో వీఆర్ టీచింగ్ చిల్డ్రన్ ఆల్ బ్యాడ్ థింగ్స్.
3: ఎవరైనా ఇంటికి వచ్చేస్తే వారికి నమస్కారం చేసే పిల్లలను చాలా స్వాగతం చేసేటువంటి వారు.
4: Earlier, children, when any elders came to the house, they would do namaskar. There is no humility these days in children. So first and foremost, the children should be taught good things. Today's children are taught only to think of money and so many other things which are worldly. But they are not teaching them good habits and good thoughts. What's the use of having such type of training? What's the use of having education which has no values? What's the use of having wealth when you do not have any values? Money comes and goes. But you must teach them morality. You have got to tell them what is honesty and truth. In the olden days, children were taught such type of education. But today, today parents think that their children should study very high and they should become very important. In olden times, the parents never thought that the children should become some great person. They desired that the children should become good people.
3: ఆ మంచి వారు కావాలని ఆశించిన చేతనే భారతదేశము ఇంత దేశంలో కొంత ఆదర్శవంతమైనటువంటి జీవితంగా అందిస్తూ ఉంటారు.
4: బికాస్ దే ఆల్ డిజైర్ దట్ ద చిల్డ్రన్ షుడ్ బి గుడ్ పీపుల్ దట్ ద ల్యాండ్ ఆఫ్ భారత్ హెస్ బికమ్ అన్ ఎగ్జాంపుల్ టు ద వరల్డ్.
3: కాలేజీకి పోయేటువంటి పిల్లలకంతా కూడాను తల్లిదండ్రులు చక్కని బోధన చెప్పారు కదా.
4: టుడే ద పేరెంట్స్ హావ్ గాట్ టు గివ్ దెం గుడ్ అడ్వైస్.
3: కానీ ఈనాడు పిల్లలకు చెప్పడం లేదు.
4: బట్ టుడే చిల్డ్రన్ డోంట్. As soon as they come home,
3: amma TV switch vestundi.
4: Mother switches on the TV.
3: Nanna vachi kurchuntadu.
4: Father comes and sits down.
3: Nanna kodukulu kuda TV chusukuntu aanandanni anubhistuntaru.
4: And then the father and son see the TV and feel very happy.
3: Ivi nerpinchedi.
4: Is this what one teaches the children? Not at all.
3: Aanaati talli dandrulu intiki vachina tachalame pooja room daggara pinchukoni poyetunte vaaru.
4: In those days, the parents, as soon as the children came from school,
3: teachers cheppinatunte vishayalantha kuda nu variki chakkaga arthamayyetattuga bodhinchetunte vaaru.
4: They would take them to the prayer room and then tell them what the teachers had told them again and again so that they could understand.
3: Inaati college pillalakanta kuda talli dandrulu mare nu goppa chadavari kavarra.
4: Today parents say to the
3: double degree pondali.
4: You have got to become a great person. Double degrees, post-graduation. It's only then that the whole world will respect you and regard you. And the father-in-law. But those days, the mothers and fathers didn't desire this. They never thought they should get a great status and power. They thought that you should become a really good person. In those days, all these type of habits were so very enjoyable and pleasant.
3: Today,
4: if today's world we are listening to so many adverse things, what is the reason?
3: గుణవంతులైన తల్లిదండ్రులు ఇంట్లో లేరు.
4: బికాస్ ద పేరెంట్స్ దెమ్సెల్వ్స్ ఆర్ నాట్
3: ఇంట్లో గుణవంతులైన తల్లిదండ్రులు లేకపోవడం చేతనే గుణవంతులైనటువంటి బిడ్డలు అభివృద్ధి కావటం లేదు.
4: ఇఫ్ ద పేరెంట్స్ ఆర్ నాట్ గుడ్ బై దెమ్సెల్వ్స్ ద చిల్డ్రన్ రియలీ కెన్ నాట్ బికమ్ గుడ్.
3: కనుక మొట్టమొదటి గృహమే ప్రధానం, మొట్టమొదటి స్కూల్.
4: సో ద ఫస్ట్ థింగ్ ఇస్ ద హోమ్ అండ్ ద స్కూల్.
3: రెండవది సొసైటీ.
4: Second is society.
3: ఈ సొసైటీ లోపల పోయినప్పుడే పిల్లలు సరైనటువంటి యొక్క గుణములు నేర్చుకుంటున్నారు.
4: When they go into society, it is that the children learn how to behave. Every student today has got to recognize, I have studied so much. From where have I got it? The society has given it to me. I have tried to learn so many things. From where did I get
3: this?
4: I got it from the society. All the good and the bad I have got from the society. From this good society that I have progressed so much. But what am I doing to the society? I have learned so many good things from the society. But what am I doing in turn for the society? To the society who has done such good to me, what in turn am I doing?
3: I
4: am taking so much good from society. I am trying to change.
3: కానీ అట్టిది చేయకూడదు.
4: యూ షుడ్ నాట్ డూ.
3: అదే కృతజ్ఞుడు అనేటువంటి మాట వచ్చింది.
4: దట్ ఈస్ ద ఫాల్ట్ హియర్.
3: మానవునికి ఈనాడు కృతజ్ఞత లేదు.
4: Man has no gratitude today.
3: ఎవరి నుంచి మంచిని నేర్చుకున్నామో వారికి మనం నిరంతరం కూడాను కృతజ్ఞులై ఉండాలి.
4: From whomsoever we have learned good things, we must be grateful
3: forever.
4: If we cannot give them respect, what is
3: the use of our...
4: Then all our education is no good. What is it that we
3: have attained?
4: What is it that we really
3: inculcated?
4: All this becomes
3: useless.
4: First and foremost, we have got to hold and regard
3: society.
4: Because we are born in
3: society.
4: We have grown in
3: society.
4: We are living in
3: society.
4: We have got to show respect to
3: society. ఆదర్శవంతమైన జీవితంగా
4: ఇట్స్ ఓన్లీ దెన్ అవర్ లైఫ్స్ విల్ బికమ్ ఎగ్జెంప్లరీ.
3: కానీ ఇలాంటి మంచి విషయాలను తల్లులు పోషించేటువంటి వారు.
4: ఇన్ ఓల్డెన్ డేస్ ద మదర్ షుడ్ టెల్ దీస్
3: థింగ్స్
4: టు ద చిల్డ్రన్.
3: చెప్పాను కూడాను.
4: ఐ ఆల్సో టోల్డ్ ది అదర్ డే.
3: అభిమన్యు
4: కేమ్.
3: తల్లి నేను యుద్ధానికి వెళుతున్నానని తల్లికి నమస్కారం చేశాడు.
4: హి టోల్డ్ హిస్ మదర్ దట్ హి వాస్ గోయింగ్ టు ద బ్యాటిల్ అండ్ ప్రోస్ట్రేటెడ్ టు హర్.
3: కానీ తాను ఎన్నో బుద్ధులు నేర్పింది.
4: అండ్ షీ taught him so many good things.
3: Nayana tamara mokkarambu
4: the butt of the lord
3: varadarpita shastra vagarva bhanjunoddama balundu kumbajudu danini pannini vaadu drunacharyu danini pannini vaadu
4: drunacharya was a teacher.
3: Bharya garbhavati
4: the wife was pregnant.
3: Kalametundunu chepparemu.
4: We cannot know what transpired.
3: Nee maamayu tandri neerichita maanamu nee tanpinka putraka anindi. నాయన నీకు ముఖ్యంగా మామగారైన కృష్ణుడును తండ్రి గారైన అర్జునుడు ఇంట్లో లేరు.
4: యువర్ అంకుల్ అండ్ యువర్ ఫాదర్ అర్జున ఆర్ నాట్ హియర్.
3: ఇంతే కాక భార్య గర్భవతిగా ఉంటుంది.
4: నాట్ ఓన్లీ దాట్ యువర్ వైఫ్.
3: ఇలాంటి పరిస్థితిలో నీవు యుద్ధంలో ప్రవేశించకూడదు.
4: యూ షుడ్ నాట్ గో టు వార్ అట్ ద స్టేజ్
3: అని ఎంతో బోధించింది.
4: షీ టోల్డ్ హిమ్ సో మచ్.
3: కట్ట కడపటికి ఆ యొక్క అభిమన్యుడు వినలేదు.
4: దెన్ అభిమన్యు డిడ్ నాట్ లిసన్.
3: అమ్మా నీవు బోధించేది ఇదియా నాకు.
4: Is this the advice you gave me?
3: కుంభజాతి కురవీరులపై పృగరాజు ఓలివే నిలుపుచు చండ ఖండ నికరోన్నతి వారం నాటే అల్దిజల్ తలుపు చిగించిరముసుత భద్రము నీకు నుంచి పలకక ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాటంగా పాడియా.
4: Are you trying to obstruct me from going into the war when it is so essential to do so?
3: తల్లి మీరు నన్ను ఆశీర్వదించి పంపవలసినటువంటి వారు మీరు ఈ విధంగా పోకూడదని అడ్డు చేయటము న్యాయం కాదు.
4: యూ షుడ్ బ్లెస్ మీ అండ్ టెల్ మీ టు గో టు ద వార్. యూ షుడ్ నాట్ ప్రివెంట్ మీ ఫ్రమ్ గోయింగ్.
3: అప్పుడు ఆమె తెలుసుకుని నీవు చిన్నవాడు.
4: She told him, child, you're small.
3: అయినప్పటికీ నీవు ఎంతో దీర్ఘకాలం బ్రతకవలసినటువంటి వాడు.
4: యువ్ గోట్ టు లివ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్.
3: మంచి సత్కీర్తిని తేవలసినటువంటి వాడు.
4: యువ్ గోట్ టు గెట్ ఫేమ్ అండ్ నేమ్.
3: తండ్రి మామల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సినటువంటి వాడు.
4: అండ్ యువ్ గోట్ టు అటైన్ ద గ్రేస్ ఆఫ్ యువర్ అంకుల్ అండ్ యువర్ ఫాదర్.
3: కుంకుమ పారాయణ పాదములకు రాసి.
4: అండ్ షీ రోట్ ఆల్ దిస్.
3: అప్పుడు ఆమె ఆశీర్వదిస్తుంటుంటారు.
4: అండ్ దెన్ షీ బ్లెస్సెస్ హిమ్.
3: ఏమని ఆశీర్వదిస్తుంటుంది?
4: హౌ డస్ షీ బ్లెస్ హిమ్?
3: ఇంతకంటే గొప్పది నీకు లేదు నాయన.
4: ట్రూత్
3: కుమారుడు పుట్టినందుకు విజయాన్ని సాధించడము గౌరవాన్ని పోషించడము కీర్తిని నిలబెట్టడము ఇదే ముఖ్యమైనటువంటివి.
4: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దన్ ట్రూత్. యు హావ్ గాట్ టు ఎస్టాబ్లిష్ విక్టరీ అండ్ యు హావ్ టు షో యువర్ కరేజ్ అండ్ దట్ ఇస్ వాట్ ఇస్ మోస్ట్.
3: కీర్తిని నిలబెట్టు
4: అండ్ ట్రై టు అటైన్ ఫేమ్.
3: అట్టి కనరచ్చ శ్రీరచ్చ ఎంగరచ్చ రచ్చలందరూ శ్రీ దివ్యమౌ శ్రీరామరచ్చ తోడు నీడై నిన్ను కాపాడుగా కాని.
4: గాడ్స్ ప్రొటెక్షన్ విల్ బీ విత్ యూ. యు హావ్ గాట్ టు బికమ్ ఫేమస్ అండ్ అ గ్రేట్ పర్సన్ ఇన్ వర్చ్యూ అండ్ ఇన్ వాల్యూస్.
3: కనుక కీర్తిని సంపాదించడమే కుమారుడు పుట్టినందుకు తగినటువంటి గుర్తు.
4: సో ఫర్ అ సన్ హూ ఇస్ బోర్న్ హి హస్ గాట్ టు ఆబ్టైన్ ఫేమ్.
3: కానీ ఈనాడు ఆధునిక యుగం లోపల పిల్లలకు ఆ విధమైన బోధన చేయటం లేదు.
4: బట్ మదర్స్ దీస్ డేస్ డు నాట్ టెల్ ద చిల్డ్రన్ దిస్.
3: కొడుకు పుట్టిన తక్షణమే
4: అస్ సూన్ అస్ ద సన్ ఇస్ బోర్న్
3: ఏదో గొప్పవాడు కావాలని అనేక విధమైనటువంటి స్వీట్స్ అంతా పంచుతుంటారు.
4: దే ఫీల్ దట్ హి మస్ట్ బికమ్ ఎ గ్రేట్ పర్సన్ అండ్ దే డిస్ట్రిబ్యూట్ స్వీట్స్.
3: కానీ పూర్వం అట్లు చేసేటువంటి వారు కాదు.
4: బట్ ఇన్ ది ఓల్డెన్ డేస్ దే వర్ నాట్ డూయింగ్ దట్.
3: వారి ఆశీర్వదించి
4: దే వుడ్ బ్లెస్.
3: ఎప్పుడు పుట్టిన పండుగ చేసుకునేటువంటి వారు.
4: వెన్ వుడ్ దే డూ ద బర్త్డే ఆఫ్ ది చైల్డ్.
3: పుట్టిన పండుగను పుట్టినరోజు దినం చేసుకునేటువంటిది కాదు.
4: The birthday is not to be celebrated.
3: ఏనాడు ఆ కుమారుడు సమాజం నుంచి మంచి పేరు తెస్తున్నాడో ఆనాడు మాత్రమే అతనికి పుట్టిన పండుగ చేసేటువంటి.
4: It's when he gets great name from society. That is his birthday, not the day when he is born.
3: ఈనాటి బర్త్డే నీ బర్త్డే కాదు.
4: Today's birthday is not.
3: ఏనాడు నీ ఇంటి పేరు నిలబెడతావో
4: when you establish the prestige of your home and your faith, when you get respect from others, and that is the day of your birth.
3: పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
4: The joy of having a son doesn't start when the child is just born.
3: జనులు కనుగొని పొగడగా పుత్రోత్సాహము కలుగు.
4: When everybody praises him, it is then the father feels proud.
3: ఏనాడు సమాజం లోపల నీ కుమారుడు చాలా గొప్పవాడండి, చాలా మంచివాడండి కీర్తిస్తారో ఆనాడే నీకు పుత్రోత్సాహం.
4: It is when the whole society praises your son as a very great person. There's a lot of difference between what in the olden times they held as values in comparison to today.
3: కనుక ప్రాచీన కాలం నుండి పుట్టిన దినము,
4: and that is the day of your birth.
3: పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
4: The joy of having

0: టుడే
1: కనుక ప్రాచీన కాలం నుండి కూడా బిడ్డలను పోషించేటువంటిది తల్లియే.
0: సో ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ ద
1: మాతృమూర్తి అన్నారు.
0: ద మాదర్
1: పిల్లలకు పాఠశాల.
0: సో ఇట్ ద మాదర్ హూ ఇస్ ద వన్
1: ఆశీర్వదించడం కూడాను వేదములో
0: వెన్ షీ బ్లెస్
1: మాతృదేవో భవ పుత్రదేవో భవ ఆచార్య దేవో భవ.
0: So we say Matrudevo Bhava, mother is God
1: Pitrudevo
0: first
1: Bhava.
0: And then God
1: What's
0: is God.
1: Matrudevo pettaru?
0: First we have the name of the mother.
1: Ekkadaina teeskondi.
0: Wherever you may take
1: Pavitramaina charitrale endu kuda meeru vidhanchandi.
0: Even in history which is so
1: Sita Ramu ani pettaru gaani Rama Sita ani evaru pettaru?
0: We say Sita Rama, we don't say Rama Sita.
1: Krishna Radha ani pettara? Ledu. రాధా కృష్ణ అని పెడతారు.
0: వి డోంట్ సే కృష్ణ రాధ, వి సే రాధా కృష్ణ.
1: పార్వతి పరమేశ్వర అంటారు కానీ పరమేశ్వర పార్వతిని ఎవరు చెప్పారు?
0: వి సే పార్వతి పరమేశ్వర, వి డోంట్ సే పరమేశ్వర పార్వతి.
1: స్త్రీల పేరే మొట్టమొదటిదాన్ని ఉచ్చరిస్తూ వచ్చారు.
0: సో ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ ఇట్ ఇస్ అ ఉమెన్స్ నేమ్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: మానవ జీవితాన్ని ఉద్ధరింపజేసేటువంటిది వారే.
0: ఇట్ ఇస్ అ ఉమెన్ హూ ట్రైస్ టు లుక్ ఆఫ్టర్ ఆల్ ద గుడ్.
1: తప్పు చేసినప్పుడు మందలించవచ్చునే కానీ
0: yes she may get correct you when you go wrong.
1: పిల్లలను సరైన ప్రీతితో కాపాడేటువంటి వారు, వారి అభివృద్ధి గావించి సరైనటువంటి మాటను తెప్పించేటువంటి వారు తల్లులు మాత్రమే.
0: బట్ ద మదర్స్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ ఇస్ షీ హూ ట్రైస్ టు ఎన్కరేజ్ ద చైల్డ్ టు బికమ్ ఎ గ్రేట్ అండ్ వర్చ్యువస్ పర్సన్.
1: కనుక అలాంటి తల్లులు ఈనాడు తిరిగినే అభివృద్ధి కావాలి.
0: సో సచ్ టైప్ ఆఫ్ మదర్స్ షుడ్ కమ్.
1: అప్పుడే భారతదేశం పవిత్రమైన స్థితిగా రూపొందుతుంది.
0: ఇట్స్ ఓన్లీ దెన్ భారత్, ద ల్యాండ్ ఆఫ్ భారత్ విల్ బికమ్ ఎ గ్రేట్
1: పవనమైన భారతావనియందు సహనం అన్నదే మనకు చక్కదనము.
0: ఇట్ ఇస్ ద ఫోర్ బేరన్స్ ఇన్ ద ఇండియన్ ఉమెన్ దట్ ఇస్ ప్రైజ్ వర్ది.
1: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
0: ద పెనన్స్ ఇస్ దట్ అబ్సల్యూట్ ప్యూరిటీ అండ్ చాస్టిటీ
1: మధుర భావం బేది మన దేశమందన్న మాతృభావము కన్న మాన్యమెతి.
0: Exalted love you can find only in the mother.
1: కరుణే మాతృభావం కంటే గొప్పది మన దేశంలో మరొకటి లేదు.
0: మదర్హుడ్ నథింగ్ కెన్ మ్యాచ్ ఇట్, నథింగ్ కెన్ ఈక్వల్.
1: అలాంటి మాతృ మనసును సంతృప్తి పరిచేటువంటి పిల్లలు కావాలి.
0: బట్ వీ హావ్ గాట్ టు హావ్ చిల్డ్రన్ హూ విల్ సాటిస్ఫై సచ్ ఎ టైప్.
1: అలాంటి మాతృమూర్తులు కూడా ఈనాటి అభివృద్ధి పొందాలి.
0: అండ్ సచ్ టైప్ ఆఫ్ మదర్స్ షుడ్ ఇంక్రీజ్ టుడే.
1: ఈ అభివృద్ధిని కోరే
0: ఇట్ ఇస్ ఫర్ దిస్ ఇన్
1: నవంబర్ 19th దినంగా ఏర్పరచుకుంటూ వచ్చాము.
0: సో నవంబర్ 19th హస్ బీన్ ఇయర్ మార్క్ ఆఫ్ ద లేడీస్ డే.
1: కొన్ని నాది నేను చెప్పుకోవటం గొప్పది కాదు.
0: ఇట్ ఇస్ నాట్ దట్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ మై సెల్ఫ్.
1: కానీ ఈ యొక్క శరీరములకు మాతృమూర్తి ఈశ్వరమ్మ ఉండేటువంటిది.
0: ఫర్ దిస్ బాడీ దెర్ వాజ్ ద మదర్ ఈశ్వరమ్మ.
1: ఆమె ఎంత మంచి విషయాలు చెప్పేటువంటిది అంటే చాలా గొప్పవి. చదువు రాదు, సంధ్యలు రాదు, ఓనామా అనేది నేర్చుకోలేదు.
0: షీ వాజ్ అన్ఎడ్యుకేటెడ్, షీ వాజ్ యాక్చువల్లీ ఇల్లిటరేట్. బట్ వాట్ వండర్ఫుల్ థింగ్ షీ ఈస్ టు టెల్.
1: ఆమెనే మొట్టమొదట స్వామి మన దేశంలో ఎంతో గొప్ప మంది ఉంటారు కానీ చిన్నపిల్లలు ఆ యొక్క నడుచుకొని బుక్కబట్టాన్ని పోతున్నారంటే నాకు చాలా కంటినీరు కారుస్తుంది. మన గ్రామంలోనే ఒక చిన్న స్కూల్ కట్టించండి స్వామి అని కోరింది.
0: స్వామి దేర్ ఆర్ మెనీ మెనీ పీపుల్ బట్ లిటిల్ లిటిల్ చిల్డ్రన్ గో వాకింగ్ టు ద స్కూల్ ఇన్ బుక్కపట్నం ఫ్రమ్ మార్ విలేజ్. స్వామి కుడ్ యూ ప్లీజ్ బిల్డ్ అ స్కూల్ ఫర్ ద చిల్డ్రన్.
1: నా దగ్గర డబ్బు లేదే అన్నాను.
0: అండ్ ఐ సెడ్ ఐ హావ్ నో మనీ విత్ మీ.
1: తన మెడలో తీసింది దండ దీన్ని అమ్మేసి కావాల్సింది కట్టండి స్వామి అనింది.
0: షీ రిమూవ్ ద గోల్డెన్ చైన్ ఫ్రమ్ హర్ నెక్ అండ్ దెన్ షీ సెడ్ సెల్ ఇట్ అండ్ దెన్.
1: తొందరపడద్దు, నేను నిన్ను పరీక్ష చేయడం కోసం నేను అడిగాను, నేను తప్పక కట్టిస్తానన్నాను.
0: డోంట్ బి హేస్టీ, ఐ జస్ట్ వాంటెడ్ టు టెస్ట్ యూ.
1: రెండవ దినమే పునాది వేశాను.
0: ఐ షల్ బిల్డ్ ద స్కూల్ ఆన్ ద సెకండ్ డే.
1: వారం లోపలే కొట్టడం తయారైపోయింది.
0: ద ఫౌండేషన్ వాజ్ లేడ్ అండ్ ఇన్ వన్ వీక్
1: పిల్లలందరినీ స్కూల్లో చేర్చాను.
0: వన్ వీక్ ఇట్ వాస్ కంప్లీట్ అండ్ ఆల్ ద చిల్డ్రన్ వర్ అడ్మిటెడ్ టు ద స్కూల్.
1: ఒక వారమైన తర్వాత
0: ఆఫ్టర్
1: తృప్తి అయిందా ఈనాడు నీకు అని అడిగాను.
0: ఐ ఆస్క్డ్ ఆర్ యు నౌ సాటిస్ఫైడ్.
1: కానీ తృప్తిగా చెప్పడం లేదు.
0: షీ డిడ్ సే షీ వాస్
1: హ్యాపీ. కొంచెం తృప్తి అయింది కానీ ఇంకా కొంచెం కాలేదు స్వామి అని.
0: She said, I'm somewhat satisfied, but there's something more.
1: ఏం కాలేదు నీకు అన్నాను.
0: What is it? You tell me.
1: చిన్న పిల్లలకు జలుబు దగ్గు ఇలాంటివంతా వస్తుంటే ఆ బుక్కుపట్నం ఆసుపత్రికి ఆ తల్లు ఏడ్చుకుంటూ తీసుకుని పోతుంటే వీళ్ళు ఇక్కడి నుంచి నడిచే లోపలనే వాళ్ళకి ఏమైపోతుందో అని బాధపడుతున్నాను. ఆ చిన్న హాస్పిటల్ ఒకటి మన గ్రామంలో కట్టించండి అని.
0: When little children have little ailments like cold and fever and all that, the mothers should walk to Bukkapattam and take them. And in the meanwhile, anything can happen, Swami. Could you please build a hospital for these little ones?
1: So, a hospital kuda oka chinna di kattincharu.
0: So I built a small hospital here.
1: Ee vidhanga okkoti okkoti pavitramaina prajalaku upayoga

0: భోజించేటువంటి వారు.
1: సో షీ వాజ్ అ పర్సన్ హూ టెల్ థింగ్స్ విచ్ వర్ ఫర్ ద గుడ్ ఆఫ్ హోల్ మ్యాన్ కైండ్.
0: స్వామి మన గ్రామంలో మాత్రమే ఉండి ప్రయోజనం కాదు, అన్ని గ్రామముల వారికి కూడా ఆనందాన్ని అందించాలి.
1: స్వామి ఇట్ ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ ఇట్స్ ఇన్ అవర్ ఓన్ విలేజ్, ఆల్ ద విలేజెస్ షుడ్ హ్యావ్ దీస్ ఫెసిలిటీస్.
0: కనుక ప్రతి మానవుడు కూడా సుఖంగా ఉండాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ బి హ్యాపీ.
0: మీరు భజనలు అయిపోతానే చెప్తున్నారు.
1: You say after the
0: bhajan, samasta sukhino bhavantu ani,
1: that the whole world should be happy.
0: Kani lokamanta sukhanga unda ippudu.
1: But when the whole world has to be happy,
0: yendu lokarikanta sukhanni andinchukodu.
1: Why shouldn't we give happiness to the
0: world? Inta mandi vastunnare,
1: so many people are coming,
0: lokaniki sukhanni andinchali swami anindi.
1: And she said, you have got to give them all happiness, swami.
0: Iskuru poyanu Bengaluru.
1: I took her to Bangalore.
0: Akkada summer class prarambham chesanu.
1: We started the summer course.
0: ప్రపంచంలో అన్ని దేశాల నుంచి కూడా స్టూడెంట్స్ ని పిలిపించాము.
1: అండ్ ఆల్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ దే కేమ్.
0: కాలేజీ మాత్రమే కాదు,
1: ఇట్ వాజ్ నాట్ ఓన్లీ అవర్ కాలేజ్,
0: అన్ని దేశముల యొక్క కాలేజీ పిల్లల్ని కూడా పిలిపించాను.
1: ద చిల్డ్రన్ ఆఫ్ ఆల్ ద కాలేజెస్ ఆల్సో కుడ్ కమ్. వాళ్ళని
0: పిలిపించి వారి క్లాసులు చెప్పి వారి సాయంకాల సమయం లోపల మంచి బోధనలు చేస్తుంటే,
1: so they were having classes and in the evening we would tell them such good things.
0: అంగ నవ్వుతూ ఉండేటువంటిది.
1: She would smile with joy.
0: తిరిగి భోజనానికి పోయినప్పుడు ఏమి నీకు ఆనందంగా ఉంటున్నావా ఇప్పుడు అని అడిగేటువంటి వాడు.
1: When I stood to take my food, I would ask, are you happy?
0: ఇంతకంటే ఆనందం ఏమి కావాలిగా స్వామి?
1: Swami, what more joy?
0: ఇంతమంది దేశస్థులంతా బాగుపడుతుంటే నాకు అదే బాగు అని.
1: When so many people in the world are procuring
0: such happiness.
1: She had a heart which was large and expansive.
0: ఈ నాడు సంకుచితమైన భావాలు.
1: Today we are very very small.
0: నా పిల్లలు మాత్రమే క్షేమంగా ఉండాలి.
1: A small heart.
0: నా వారు మాత్రమే క్షేమంగా ఉండాలి.
1: Only our children should
0: ఉంటారు.
1: Our children should be happy. She was not the one who had such
0: a ఉండాలి.
1: She never had such a narrow mind.
0: మనము ఈ గ్రామంలో ఉండగలుగుతున్నాం.
1: If everybody is happy only we can live in this village.
0: గొప్ప గొప్ప విషయాలంతా కూడా చదువు రాకపోయినప్పటికీ బోధించేటువంటిది.
1: Even if she had no education, she would always tell such wonderful valuable things.
0: ఆనాటి వరకు ఉండటం చేతనే,
1: because mothers like her were there from time immemorial,
0: లోకమంతా ఎంతో కీర్తిని పొందుతూ వచ్చింది భారతదేశం.
1: So India gained such tremendous reputation.
0: ఇండియాకి ఇంత గొప్ప పేరు రావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ఇండియా టు గెట్ సచ్ ఎ వండర్ఫుల్ నేమ్?
0: ఇండియాలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు గొప్ప గుణవంతులుగా ఉండేటువంటి వారు.
1: బికాస్ ద మెన్ అండ్ విమెన్ ఆఫ్ ఓల్డ్ ఇన్ ఇండియా వర్ పీపుల్ హూ ఆర్ ఇన్వెస్టెడ్ విత్ సచ్ వండర్ఫుల్ వాల్యూస్.
0: పిల్లలకందరికీ టిఫిన్లు పెట్టించాను.
1: సెకండ్ డే వి గేవ్ టిఫిన్ టు ఆల్ ద చిల్డ్రన్.
0: అప్పుడు ఈమె కూడా కొంచెం తినింది.
1: షీ ఆల్సో ఎయిట్ ఎ లిటిల్.
0: తినింది, కూర్చుంది.
1: షీ సాట్.
0: నేను పైన ఉన్నాను.
1: I was upstairs.
0: Swami, Swami, Swami ani moodu thoru pilichindi.
1: She called thrice, Swami, Swami, Swami.
0: Vastunnanu, vastunnanu, povaddu annanu.
1: I said, I'm coming, coming, don't go.
0: Povaddu annanu.
1: I said, don't go.
0: Don't go. Nenu vastunnanu annanu.
1: I'm coming, I said.
0: Papam Gokak unnadu.
1: Gokak was there.
0: Gokak emiti Swami ki cheptunnade?
1: But Gokak,
0: ame ekkadiki povalanindi? అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
1: హీ థాట్ వై స్వామి
0: పరిగెత్తి వచ్చాను కింద.
1: వేర్ ఇస్ షీ గోయింగ్? సో ఐ కేమ్ డౌన్ క్విక్లీ.
0: నా చేతులు పట్టుకుంది.
1: కాట్ హోల్డ్ ఆఫ్ మై హ్యాండ్స్.
0: నాకు మనస్తృప్తిగా చేసినారు స్వామి.
1: షీ సెడ్ యూ హావ్ డన్ టు మై హార్ట్స్ కంటెంట్ స్వామి.
0: స్టూడెంట్స్ మాత్రమే కాదు మంచి పండింది.
1: Not only students have gained the benefit of the summer class.
0: నాకు గొప్ప విశాలమైన హృదయం వచ్చింది.
1: I have expanded my heart.
0: ఇదిగో నేను పోతున్నానని చేతులు పట్టుకుని నమస్కారం చేసింది.
1: I am going, she said, she caught hold of my hand.
0: పడిపోయింది.
1: And then she did, and then she
0: ఆమె యొక్క జీవితము అంత సులభంగా పోవటం కారణం ఏమిటి?
1: What is the reason for her to go?
0: అనాయాస మరణాన్ని కోరుతుంటారు అందరూ.
1: Everyone wants a quick death.
0: అనగా దుర్భావము లోపల ఉంటుంటే ఆయాసకరమైన మరణం జరుగుతుంటుంది.
1: If we have got wicked thoughts inside, we will have an uneasy death.
0: కానీ ఆమెకి ఏమాత్రము ఆయాసం లేదు.
1: She never had any type of
0: ఆనందంగా ఉండేటువంటిది.
1: Any disability, she was always
0: 96 సంవత్సరాలు అయినప్పటికీ,
1: even when she was 96,
0: Whitefield నుంచి
1: from Whitefield
0: కళ్యాణపురం అని గోగినేని వారి ఇల్లు ఉంటుంటే 3 మైళ్ళు నడుచుకుని పోయేటువంటిది.
1: When Gokunani's house was 3 miles away from Whitefield,
0: ఎందుకు వారి ఇంటికి పోతున్నావు?
1: She went walking.
0: చిన్న కారులో కావాల్సింటి పోకూడదా అని నేను అడిగితే,
1: I asked her, why are you going walking? Couldn't you go in a car?
0: పాపం వారిని మాట్లాడిచ్చి రావాలని ఆశ ఉంది స్వామి.
1: Swami, I've given them the word, so I have to go.
0: మీ కారులో కూర్చుంటే నాకు సుఖం ఉండదు.
1: I will not be happy if I sit in the
0: car. లేకపోయినా నాకు పర్వాలేదు.
1: I do not mind if there is a car.
0: కార్లు ఉన్నాయి అనింది.
1: I've got the legs, Swami.
0: కార్లు నాకు ఉన్నాయి.
1: I've got legs.
0: కార్లపైన ఆధారపడేటువంటిది ఆమె.
1: I've got to be on my legs.
0: అంత ఇతరుల యొక్క క్షేమాన్ని కోరేటువంటిది చాలా గొప్పది.
1: She was so desirous. Desirous of everybody's happiness. Because such mothers existed in those times, the whole world. Once when I was in Subbamma's house, I was 12 years old.
0: సుబ్బమ్మ నేను గట్టిగా అడిగాను, సుబ్బమ్మ ఒకటి లాంగ్ ఒకటి గౌన్ కుట్టించు అన్నాను.
1: ఐ సెడ్ సుబ్బమ్మ గెట్ అ లాంగ్ గౌన్ స్టిచ్ ఫర్ మీ.
0: ఆమె కూడా ఇష్టం లేదు.
1: షీ ఆల్సో డిడ్ లైక్.
0: స్వామి మీరు పంచకావసింటి కట్టుకోండి, గౌన్ ఎందుకు వేసుకుంటారు?
1: స్వామి కెన్ టై అ ధోతి, వై డు యు వాంట్ టు వేర్ అ గౌన్?
0: లేదు, ఇది సమయం ప్రారంభమైంది.
1: I said, no, no, the time has begun. So she did not want to go against Swami's word. She got a gown stitched. So two annals would fetch a gown in those days. It was not very costly either. She got the gown. And to the person who stitched, you have got to give him one
0: answer.
1: So in 2 days, my gown was ready.
0: అది వేసుకున్న తక్షణమే సుబ్బమ్మ చెప్పంపించింది, ఈశ్వరమ్మ మా ఇంటికి రా అని.
1: And as soon as I put on the gown, she sent word to Ishwarama saying,
0: వచ్చేటప్పటికి నేను అక్కడ చూసేటప్పటికి చాలా కంటిన్యూ పెట్టింది.
1: And as soon as she saw me, she shed tears.
0: Swami, ee roopale chuttali kada nannu pilipinchaaru ikkadiki.
1: Why did you call me to see this appearance of yours?
0: Chaalu chaalu,
1: enough.
0: Jagatukanta kodunu aadarshavantamaina andistunnanu.
1: I am trying to be exemplary to the whole world.
0: కాషాయ వస్త్రం కట్టినప్పుడు కషాయం బుద్ధులంతా పోతుంటాయి.
1: When I wear the ochre robes, all those dirty wicked thoughts will go.
0: ఈ విధంగా వారికి బోధించి,
1: this way I should
0: tell, ఎన్ని విధాలుగానో చెప్పించేసేటప్పటికి ఆనాటి తల్లులు చాలా సంతృప్తి పడేటువంటి వారు.
1: And in so many ways, and I would satisfy them.
0: కనుకనే భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
1: God is the very embodiment.
0: పరిపూర్ణమైనటువంటి స్వార్థరహితుడు.
1: He has absolutely no selfishness.
0: భగవంతుని అనుసరించినటువంటి వారు స్వార్థరహితులే కావాలి.
1: So those people who believe in God would should become selfless.
0: ప్రేమ స్వరూపంగా మారిపోవాలి.
1: Your heart should be filled with love.
0: ఆ ప్రేమ వచ్చినప్పుడు ప్రపంచమంతా ఒక్కటిగా మారిపోతుంది.
1: So when you get that love, the whole world
0: becomes one. ఏకాత్మ భావనగా నిలుస్తుంది.
1: And you will have only one intention.
0: ఏకాత్మ భావనగా ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు ద్వేషాలు కూడా రావు.
1: When you have just only one thought, there can be no room for hatred. There is absolutely no room for hatred. And the love makes you feel I and you are one.
0: కనుకొ దైవత్వము చొప్పున దైవ ప్రేమను అనుసరించి దైవ ప్రేమ కోసమే పాటుపడేటువంటి వ్యక్తులు ఎంతనో అదృష్టవంతుడు.
1: Those people who just follow God are extremely fortunate.
0: వరకు నాకు కాలం నుంచి తరవలకు కూడా ఎక్కడికేగా నాకు స్వార్థం లేదు.
1: I have absolutely no selfishness from top
0: to toe.
1: If you imbibe the selfless love, you will also become selfless. And you will love everybody. You will become exemplary to many. Therefore,
0: లోకంలో తల్లి తండ్రి మిత్రులు ఎంతమంది ఉంటుంటారు, వాళ్ళ ప్రేమలో అంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంది.
1: ది లవ్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ ద బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ హస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఏ మాత్రమూ స్వార్థం ఉండదు.
1: బట్ ఇన్ గాడ్స్ లవ్ దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో సెల్ఫిష్నెస్.
0: ప్రేమ కోసం ఎందుకు మీకు ప్రాకులాడుకోవటం?
1: Why do you want to strain yourself?
0: కేవలం భౌతికమైనటువంటి ఈ లౌకికమైనటువంటి కృత్రిమమైనటువంటి ఈ ప్రేమ కోసం పాటుపడుతున్నారు.
1: యూ ఆర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ పెయిన్స్ ఫర్ దిస్ లిటిల్ లవ్ ఆఫ్ ద వరల్డ్.
0: అన్ని ప్రాకృతమైనటువంటివే.
1: దిస్ ఇస్ ఆల్ వరల్డ్లీ.
0: ఇవి కేవలం నెగిటివ్ ప్రేమలే.
1: దీస్ ఆర్ ఆల్ నెగిటివ్.
0: దైవం యొక్క ప్రేమ ఒక్కటే పాజిటివ్.
1: గాడ్స్ లవ్ ఇస్ ది ఓన్లీ పాజిటివ్.
0: పాజిటివ్ ప్రేమను మీరు సాధించినప్పుడే,
1: it is when you understand this positive love,
0: powerful entity పనులు మీరు చేయగలరు.
1: Then you will be able to do such
0: ఆదర్శవంతమైన కర్మలు మీరు ఆచరించగలరు.
1: You can do work that is really exemplary.
0: ఎవరేమనుకున్నప్పటికీ పర్వాలేదు.
1: Doesn't matter who thinks what.
0: లేనప్పుడు భయపడనక్కర్లేదు.
1: When you have absolutely no blemish in your love, you need
0: ప్రేమ తత్వాన్ని మొట్టమొదట పెంచుకోవాలి.
1: First you have got to inculcate this love within you.
0: పాపభీతి లేని పావనత్వం పట్టి,
1: without fear of sin, if you go towards the world,
0: దైవ ప్రీతి లేని దాని పట్టి,
1: ఇఫ్ యు ఫాలో ద పాత్ విదౌట్ గాడ్స్ లవ్,
0: మానవత్వం అణగే మానవులందున,
1: ద మ్యాన్ హుడ్ అబ్సల్యూట్లీ డిక్రీస్ అండ్ వానిష్ అండ్ గో టు నథింగ్,
0: ఇది విప్లవము.
1: అండ్ దిస్ విల్ బికమ్ ఎ రెవల్యూషన్ ఇన్ ద హోల్ వరల్డ్.
0: వారి మాటలు వీరి మాటలు నమ్మేసేసి మనం ఏమాత్రం కూడా దైవ ప్రేమను మనం పాటు చేసుకోకూడదు.
1: బిలీవింగ్ దిస్ వన్ ఆర్ దట్ వన్, వి షుడ్ నాట్ లోంగ్లో కాకుండా. The whole world are like crows. They will do so many things. They will tell you so many negative things.
0: తట్టుకొని చూచుకో విచారణ చేయాలి.
1: బట్ యు హావ్ గాట్ టు లుక్ ఇంటు అవర్ హార్ట్స్ అండ్ దెన్
0: నా హృదయం ఎంత పవిత్రమైనటువంటిది.
1: హౌ ప్యూర్ ఇస్ మై హార్ట్.
0: దేనికి నీ భయపడదు.
1: I will not be afraid of anything.
0: ఎందుకంటే మనలో దోషం లేనప్పుడు భయం ఎందుకు?
1: Why when we have no blemish why should we be afraid?
0: ఒకే హార్ట్.
1: I have only one atma, one heart. And it's full of love.
0: ఇంకోటి వచ్చి చేరడానికి అక్కడ స్థలమే లేదు.
1: There is nothing that can enter inside.
0: కనుక ఓర్వలేనటువంటి వారందరూ కూడాను అసూయాపరులందరూ కూడాను అనేక కథలు పుట్టిస్తుంటారు.
1: సో పీపుల్ ఆర్ జెలస్ అండ్ హూ కెన్ నాట్ విత్స్టాండ్ దీస్ థింగ్స్ దే విల్
0: స్ప్రెడ్ మంచి కోసమని.
1: Those are also things and negative things are also for our good.
0: పురస్కారం పురస్కారంలన్నీ కూడాను మన మంచి కోసమే.
1: All these things which come as obstacles are good for us.
0: నసుకార లభ్యతే సుఖం సుఖం నుంచి సుఖం మనకు రాదు.
1: You don't get happiness out of
0: కష్టమే మనకు సుఖం వస్తుంది.
1: We get happiness out of suffering.
0: కొన్ని మనకు నిందల నుంచినే ఒక విధమైన పూజలు కలుగుతుంటాయి.
1: It is because of blames it is that we
0: దైవం యొక్క కీర్తిని పవిత్రంగా అభివృద్ధి గావించాలంటే కొన్ని మధ్యలో ఇలాంటి దుండగమైనటువంటి నిందలు రావాలి.
1: If we have got to inculcate the firm faith in God, we will have to confront these things.
0: దాంట్లో ఏ మాత్రం మనం భయపడదక్కర్లేదు.
1: We need not be afraid of it at all.
0: కాకులు
1: whole world is like crows.
0: Yesanu variki yesanura.
1: You have to say yes to yes.
0: No anu variki no anura.
1: Tell no to those who say no.
0: Yesanu mi notiki gani saiki sarvam. Yes yes yes.
1: You may have no and yes, but sai is always yes.
0: So nenu eppudiki ye vidhamaitundi dinikunnanu no aneetundi raadu.
1: So out of me can never come the word no.
0: అన్నిటికీ ఆనందంగానే ఉండేటువంటి వాడిని.
1: I am always happy.
0: ఆనందం తప్ప నాకు అన్యమైనటువంటి మార్గం నాకు.
1: I do not know anything except
0: this. స్వామి నా భర్త చనిపోయినాడు అని వచ్చేస్తే చాలా ఆనందం అంటాను.
1: Oh swami, my husband is dead, if they say, I'm very happy.
0: స్వామి చెప్తున్నాడు నా భర్త పోయినాడంటే వినిపించుకోలేదేమో చాలా ఆనందం అంటున్నాడు.
1: Why is he saying happy when my husband is dead? Maybe he did not hear properly.
0: అన్ని మంచి కోసమే.
1: Everything is for the good.
0: భర్త డెత్ భర్త అయిన తర్వాత డెత్ లేకుండా ఉంటుందా?
1: When he is a husband, would he not die?
0: రెండు కూడా జంట పక్షులే.
1: These are two things that go together. They go as two birds.
0: నేను అన్నిటికీ ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాను.
1: For everything, I'm always very happy.
0: కనుకనే నా స్థితి జంతినానికి పెరిగిపోతూ ఉంటుంది. ఈనాటి వరకు నాకు ఏ వట్టి ఆవాంఛలు లేవు.
1: I do not have any desires till today.
0: ఒకే డిజైర్.
1: There's only one desire.
0: అందరూ ఏకం కావాలి.
1: All should unite.
0: అన్ని ఆత్మల యొక్క ఏకత్వాన్ని వీడు గుర్తించాలి.
1: You will have to find out the unity behind every
0: person. ప్రేమ తత్వంలో మీరు పూజించాలి.
1: You will have to always live in love.
0: జీవితంలో అందరిని కూడా మనం గౌరవించాలి.
1: We will have to respect everyone in life.
0: తల్లిదండ్రుల్ని ప్రేమించాలి.
1: And you will have to love your parents.
0: కోరుతుండేటువంటిది.
1: This is what I desire.
0: కనుక
1: therefore
0: మీరు ఏదో తెలుసో తెలియకునో కొన్ని తప్పులు చేయవచ్చును.
1: So children, you may do some wrong, I don't know English. But we
0: don't
1: have to think
0: past
1: of the faults.
0: Past is past, forget the past.
1: Forget the past, past is past.
0: Future is not sure.
1: How can you think of the future?
0: Present is very important.
1: The present is very important.
0: This is not ordinary present.
1: This is not ordinary.
0: Omnipresent.
1: This is omnipresent.
0: కనుక ప్రెజెంట్ని మీరు చూసి ఆనందించండి.
1: So be happy in the present.
0: ప్రెజెంట్తో మీరు ఆనందాన్ని అనుభవించండి.
1: Try to be blissful in the present.
0: కనుక తల్లిదండ్రులంతా కూడా గొప్ప గుణవంతులుగా ఉండి మిమ్మల్ని గుణవంతులుగా చేసి వారి జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: So parents also not only should be of character, but they should also make their children character, full of character.
0: తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల యొక్క క్షేమాన్ని మంచితనాన్ని కోరుతూ రావాలి.
1: The parents should always desire the goodness and the prosperity. Let us not desire that they should become great people. They should become good people.
0: Good boy, good boy, good boy.
1: Good boy.
0: ఆ గుడ్ బాయ్ గాడ్ బాయ్ అయిపోతాడు.
1: The good boy will become God boy.
0: కానీ బ్యాడ్ బాయ్ గాడ్ బాయ్ కాదు.
1: Bad boy will never become a good boy.
0: Good boy anipinchukovali.
1: You will have to become good boy.
0: Good boy metta vachindi.
1: How did it come?
0: Puramanta kuda British varanta ikkada unnapudu
1: when the Britishers were here earlier
0: varanta kuda good boy anetunti vallu
1: they would say goodbye goodbye.
0: కానీ తర్వాత గుడ్ బాయ్ అనుకుంటూ వచ్చారు.
1: దెన్ ఇట్ బికేమ్ గుడ్ బాయ్.
0: కళాతురికి గుడ్ అనేటువంటిదే పోయింది.
1: దెన్ ద గుడ్ వానిష్డ్.
0: బై బై బై బై అనుకుంటూ వచ్చారు.
1: బై బై బై ఇట్ బికేమ్.
0: ఈ విధంగా కాల మార్పు చేత అన్ని పదాలు కూడా మారిపోతూ వచ్చాయి.
1: విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ సో మెనీ థింగ్స్ చేంజ్.
0: సాధించవలసింది గుడ్ బాయ్.
1: వి హావ్ గాట్ టు డూ ద థింగ్ వెన్ వి బికమ్ గుడ్ బాయ్స్.
0: గుడ్ బాయ్ గా మీరు తయారయ్యి కట్టకనేప్పటికీ గాడ్ బాయ్ గా మీరు రూపొందాలని నేను ఆశిస్తున్నాను.
1: యూ విల్ హ్యావ్ టు బికమ్ గుడ్ బాయ్స్ అండ్ గ్రాడ్యువలీ బికమ్ గాడ్ బాయ్స్. దట్ ఈస్ మై డిజైర్.
0: ఎక్కడ పోయినప్పటికీ ఏ పని చేసినప్పటికీ దీని వల్ల నాకు పది మందికి నేను మంచి చేస్తున్నానా లేదా అని విచారించుకుంటూ చేయాలి.
1: వాట్ ఎవర్ యూ డూ వేర్ ఎవర్ యూ గో యూ విల్ హ్యావ్ టు థింక్ ఐ మై డూయింగ్ దట్
0: ఫర్ నా నిమిత్తం కాదు నా స్వార్థ నిమిత్తం కాదు అని మాత్రమే విచారించాలి.
1: విల్ ఇట్ మేక్ అదర్స్ హ్యాపీ? ఇట్ షుడ్ నాట్ బి సెల్ఫిష్ ఇన్ ఎనీథింగ్.
0: ఈ సెల్ఫిష్నెస్ పోవాలి.
1: The selfishness should go.
0: Selfless Raval.
1: You must become selfless.
0: Self is lovelessness.
1: Self is lovelessness.
0: Love is selflessness.
1: Love is selfish.
0: Kavane aayaka love anedi selfless ga undali.
1: So the love should become selfless.
0: Ilanti pavitramainatvanti oka tallidandrulu meeru abhivruddhi parichukoni aa tallidandrulu aadhyam meeru shiksha vahinchi ee kramakramina inka munduku munduku kavalsinatvanti meeru kuda nu tallidandruluga roopondali.
1: So the parents also should inculcate values in the children. The children should listen to the parents. And tomorrow when you become parents, you will have to tell your children the same values.
0: కనుక ఇలాంటి ప్రబోధన చేసే నిమిత్తమైపోయి ఈ 19వ తేదీ నవంబర్ 19వ తేదీ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశాము.
1: సో టు గివ్ యూ దిస్ మెసేజ్ నవంబర్ 19th హస్ బికమ్ ఎ వెరీ హోలీ డే.
0: నవంబర్ 19th అనేది ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు.
1: నవంబర్ 19th ఇస్ నాట్ దేర్ ఫర్ మియర్.
0: తల్లుల యొక్క ప్రేమతత్వాన్ని జగత్తునకు చాటాలి.
1: To disseminate the mother's love to the whole world.
0: పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపచేయాలి.
1: And the children should become pure.
0: ఆదర్శవంతమైన పుత్రులుగా రూపొందించాలి.
1: They must become exemplary children.
0: అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపచేశాము.
1: For this reason, this 19th is become a hallowed day.
0: కనుక ఈ 19th అనేటువంటిది ఇంకా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా కానీ ఈ 19th ఏనిటికి మారదు ఇంకా.
1: So time may pass, eons may pass, but 19th will remain forever.
0: Kondi yera samathamainapudiki November 19th enaatiki maaradu.
1: Many many years may go by, but the November 19th
0: swami yokka drudamainatundi sankalpamtho chesinatundi
1: will never change because it is the outcome of swami.
0: Chaala mandi ikka nellela kuda 19th teedi kanta kuda pandagalu chesukuntunnaru.
1: And on 19th November 19th many people do celebrate it.
0: Kanukane ee 19th teediki భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించింపజేసింది మీరు భావించాలి.
1: సో యూ మస్ట్ థింక్ దట్ నవంబర్ 19th హస్ బిన్ ఇయర్ మార్క్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు ఆబ్టైన్ ద లవ్ ఆఫ్ గాడ్.
0: ప్రేమముదిత మనసు రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ.

ಕಟ್ಟೆ ದುಃಖ ಮಿಟ್ಟೆ ಲೇತ ರಾಮನ ಭವ ಸಮುದ್ರ ಸುಖದ ನಾವ ಏಕ ರಾಮನ ಶಾಂತಿ.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: You will now hear some songs sung by the students of the Sri Satya Sai Institute of Higher Learning.
2: Adi Rajya Peetapuri Maharajya Bhakti Bhavamu Kolubudirchu Chiratna Ratna Kachita Bhasamana Kalyana Simhasanammu
3: Adi Sabhasina Sakala Budha Vatamsya Gana Kavishana Vijnana Kanti Matprasanna Vikshana Snapita Swarna Peethi
2: Adi Vishwasa Karakamala Vijyamana Chamara Samira Pulakita భవన్ మృదు శరీర భూషితంబు అదే మా హృదయ సౌరభమ్ము
3: ఎల్ల దశల భవదీయ సుందర దివ్య రూప నవ్య రోచిస్సు కురియించు రండు
2: రండు మీ అదర సాంధ్య దరహాస ప్రబల మా హృదయపు మింటిలో మిలమిల చుక్కలై మెరవనీయ మా జీవనాలను తాకు వెన్నెలై విను వీధులలో విరువనీయ
3: రండు ఈ భక్తి గాన మధుర మందాకిని జరిని మా గాత్రపు దోసెటతో అందుకొమ్ము సర్వమంగళమై మాధుర్యమై మా హృదయాలకు కదలురండు

0: మా జ్ఞాపకాల బాటలలో, మా జీవిత నిర్జీవ సౌధాలలో ఎన్నాళ్లు మీ కొరకు ఎదురు చూడలేదు. మా ఆలోచనపు గాంధర్వముపై ఎన్ని సుదూర లోకాలలో మా ఊహమిమ్ము కనుగొనుటకు విఫలయత్నం చేయలేదు. మా శ్వాస ప్రాణం చాచిన హస్తమై మిమ్ము స్పృశించుటకు నిష ఆవరించిన నింగిలో ఎంత వెదుకలేదు. మా తపన సోపానాలను అధిరోహించి మా భావపు లోకాలలో మిమ్ము కనుగొనక ఎన్నిసార్లు నిశ్శబ్దంగా విలపించలేదు. భాషపు భూతద్దంతోనూ కంఠపు మాధుర్యంతోనూ ఎన్ని చోట్ల మీకోసం శోధించలేదు.
1: మా తపన ఫలించింది, మూర్ఖత్వపు మేఘాలు విచ్చుకున్నాయి, భావపు సంకెళ్ళు వీడిపోయాయి. అరుణ కాంతిలో మీ మోమును గాంచినాము, తారాభరిత మీ విశాల మేనిని స్పృశించినాము. మా హృదయపు ప్రేమ జ్యోతికి రూపపు తైలం పోసి సత్య సాయిగా మిమ్ము దర్శించుకున్నాము.

0: ఏడు కొండలపై దాగి వెదుక్కొమ్మని మమ్ము వెక్కిరిస్తున్నావా? లేక ఏడు చక్రాలను అధిరోహిస్తే తప్ప అగుపించనని మౌనంగా బోధిస్తున్నావా? మా ప్రేమ మా ప్రతి నవ్వులో మిమ్ములను సృష్టిస్తుంది. మా భక్తి మా ప్రతి కోరికను మీ ద్వారా అంతానికి చేర్చుతుంది. మా విశ్వాసం అంధత్వంలోనైనా మిమ్ములను దర్శిస్తుంది.
1: నేను కుమ్మరిగా మిమ్ము అర్థిస్తే నా దోసిటిని అనంతంతో మీరు నింపింది నాకు ఇంకా గుర్తుంది. నేను తొండమానునిగా మిమ్ము పిలిస్తే మీరు పరుగు పరుగున వచ్చిన బాట నా మదిలో ఇంకా సువర్ణ కాంతులతో భాసిల్లుతోంది. మమ్ము ఆనంద అబ్ధిలో మీరు ముంచుతారని మాకు తెలుసు. మమ్ము సంతోషపు సమీరాలపై తేల్చుతారని మాకు తెలుసు. మా ప్రతి కోరికను ప్రేమతో తీర్చుతారని మాకు తెలుసు. అందుకే ఎన్ని సముద్రాలనైనా మీ కొరకు దాటతాము, ఎన్ని కొండలనైనా మీ కొరకు అధిరోహిస్తాము.

0: అనంతంలో ఏకమై భక్తి మధు మాధుర్యం చేపట్టిన మీ ప్రతి రాసలీలలు నా కవిత్వపు కలం మరల సృష్టించింది.
1: కాలం పుటల నుండో జ్ఞాపకాల శిథిలాల నుండో కాక భావ సముద్రపు లోతుల నుండి రత్నాలను ఏరి పొందికగా అమర్చి మీకై సమర్పించింది మా కవిత్వం.
0: నిజాన్ని చూడలేదేమో, సన్నివేశంలో భాగస్వామిని కాలేదేమో,
1: కాని ఊహానేత్రం మీ ప్రతి చిన్న చేతను అపురూపంగా గమనించింది. ఆతృతతో ఈ విధంగా మీకు ఓ గీతాన్ని అందించింది.

0: మా హృదయపు సౌందర్య సారంతో మిమ్మల్ని సృష్టించుకున్నాము. మా ప్రతి కేరింతలోని ఆనందంగా మిమ్మల్ని చిత్రీకరించుకున్నాము. మా ప్రతి శ్వాసలోని ఉత్తేజంగా మిమ్మల్ని భావిస్తూ వచ్చాము. నీలి ఆకాశానికి రంగులు దిద్ది మీ మేనిగా పూజిస్తూ వచ్చాము. సృష్టిలోని ఆప్యాయతను ఆదరణను అమ్మా నాన్నలుగా మార్చుకొని వారి ద్వారా మిమ్మల్ని దర్శించ కోరినాం.
1: కాని మీరే సౌందర్యాన్నని చూపించినందుకు, మీరే ఆనందమని ప్రదర్శించినందుకు, మీరే ప్రతి శ్వాసయని నిరూపించినందుకు, మీరే కర్మయని, ప్రారబ్ధమని, బంధమని ఓదార్చినందుకు, మీరే అమ్మయని ఒడిన చేర్చినందుకు, నాన్నయని ఆదరించినందుకు, నేస్తమని కవ్వించినందుకు, మా హృదయ పాత్రికలో ఈ మోహన మధువును నింపి అందిస్తున్నాము. అందుకోండి స్వామి, అందుకోండి సాయి.

0: మీ మనోహర శిరోజాలుగా మారిన తపించిన ప్రతి రెయ్యితో సయ్యాటలాడి ఆ ఆనందంలో కరిగిపోయినందుక లేక మీ వేణువు ఊదిన గీతికల సౌందర్యానికి మేనిని ప్రసాదించలేని సిగ్గుక నిరాకారిగా మారినాడా పవనుడు?
1: బ్రహ్మేంద్ర ముఖ్య గిర్వాన కోటి కిరీట లలితరత్న ప్రభా లాంఛితములు సనకాది యోగీంద్ర జనమన కంజాత కలితనిత్య ధ్యాన కారణములగు మీ పాద పద్మాలు యమునా చలి చంపలను స్పృశించి సృష్టించిన తన్మయత్వాన్ని ఏ అలలో భద్రంగా దాచుకుందో, లేక ఏ ప్రవాహపు జోరై సృష్టితో గుసగుసలాడుతోందో, లేక అబ్దిలో లీనమై విలీన ఆకాశానికి తన ఆనందాన్ని చాటడానికి వయ్యారంగా సాగిపోతోందో.
0: మా హృదయాన్ని దోషితగా మార్చి మీ ప్రతి ముద్దుటడుగు నిలుపుకొని
1: మీ సౌందర్యాన్ని నిలువున హరించి నిరంతరం మా కనుదోయిలో నిలుపుకొని
0: మా జీవితాలను మీ పింఛముగా మార్చి మీ సిగలో సొగసుగా మమ్ము మేము నిలుపుకొని స్వామీ.

0: రామ నతాంభో విరామ మునీంద్రాత్మధామ దయా సత్యధామ నిషాటస్తోమ వలీభీమ సంగ్రామసీమ విదూమత్రిధామ భతేజస్సుధామ రామాంబుముగ్ధామ నీలోత్పలశ్యామ రాకేందు కామాభ సౌందర్యధామ స్వాగతం సుస్వాగతం.
1: శ్రీయుతమూర్తి వత్సలద చిందడి సుందర సత్యకీర్తి ఆప్యాయత రూపుదాల్చిన కృపావర సాగర చక్రవర్తి సుశ్రేయము గూర్చి బోధలు వచించు సుకోకిల గానమూర్తి రామ రఘురామ నీ చరణ సారసములతో 14 వత్సరాల పాటు నీ శ్వాసకు నీ చూపుకు నీ ప్రతి స్వేద బిందువుకు పరితపించిన ఈ అయోధ్యను పావనం చేయి.

0: ఎవని పదపద్మము ఇంద్రాది విభుదుల చూడాగ్ర పంక్తుల నిడచూడు, ఎవని తత్వంబుదనయంగ బ్రహ్మాది యోగి మానస పంక్తి లోలలాడు, ఎవని రూపంబు నేర్పాటుగానక వేదంబులందంద వాదమడుచు, ఎవని కారుణ్యము ఈ లోకములన్నీయు దనిపి ఎంతై ధన్యతమము చేయు, అట్టి సర్వేశుడు పాపసంహారి ధీరుడు శాశ్వతైశ్వర్యుడు ఆత్మ సంసారి ఈశుడు ఈ భూమిని స్వర్గంగా మార్చుటకు, మానవుణ్ణి మాధవునిగా తీర్చిదిద్దుటకు, సత్య సాయిగా అవతరించుట అపర ప్రేమకు ఒక చిహ్నం కాదా?
1: శ్రీరామచంద్రుని ప్రియమారగా గన్న చల్లని తల్లి కౌసల్యవీవు, శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి గోప్యమ్ముగాగన్న అందాల తల్లి దేవకివివీవు, షిరిడి సాయీసుని చెలువారగాగన్న చక్కని తల్లి దేవగిరివీవు, శ్రీసత్య సాయీషుని దివ్యమ్ముగాగన్న బంగారు తల్లి ఈశ్వరమ్మవీవు, సకల సురసంగమందు ప్రశస్తిగన్న రత్నమును గన్న రత్నాకరమ్మువీవు, సాయీసుని గన్న తల్లి ఓ విశ్వజనని అమ్మలకు అమ్మ ఈశ్వరమ్మ నమోస్తు.

0: స్వామి, గాయకులను దరిచేర్చి నేర్పి రమణీయంగా ముస్తాబు చేసి వాద్యకారులను సరిచేసి వాక్యాతలను ఆదరించి నృత్యం చేయు వారిని ఉత్సాహపరిచి శూన్యంలోంచి ఈ అపురూపాన్ని సృష్టించినందుకు కృతజ్ఞతగా మిమ్ము అభిషేకించుటకు మా వద్ద రత్న రాసులో సువర్ణ లోహాలో పంచామృతాలో లేవు. మిమ్ములను ఆశీనులం చేయుటకు దివ్య సింహాసనాలు మా వద్ద లేవు. మీకు హారతులు ఎత్తుటకు శతకోటి భాను సమాన దీప్తులు లేవు.
1: మా గానాన్ని నృత్యాన్ని ఓ అభిషేక్

0: ంగా మార్చి మా జీవితాలను హారతులుగా ఎత్తి మా భావపు సమీరాలలో సేద తీర్చుకొనుటకు మా తనువుని అందలి ప్రతి భావాన్ని ప్రతి వాక్కును ప్రతి చేతను మీకు అర్పించుకుంటున్నాము. అమర కోటి కిరీట కోటి విఠంక సంఘాట ఘటిత రత్నాంకుర ప్రభారాజి నీరాజిత మీ పాద పద్మ పదోపకంఠంగా మా హృదయాన్ని మీకు సమర్పించుకుంటున్నాము.
1: You have been listening to songs by Swami students.
2: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Shri Satya Sai Baba.

عبدوا ولي من